ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 17వ రోజు క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూన్ నెల 7వ తేదీ ఆదివారం శ్రోతలకు శుభోదయం.

అర్చన మనసుని భక్తి పారవశంతో నింపే భక్తి గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా.

0: इति सूर्याष्टकम्।
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 6 గంటలు దాటి 12 నిమిషాలు అవుతుంది. శ్రోతలందరికీ నమస్కారం. అర్చన క్షేత్రదర్శిని వింటున్నారు. ఆధ్యాత్మిక ప్రార్థన అనేది మనసును దేవునితో లేదా ఉన్నతమైన శక్తితో అనుసంధానం చేసేటువంటి ఒక పవిత్రమైనటువంటి ప్రక్రియ. ఇది కేవలం కోరికలను తెలియజేయడం మాత్రమే కాదు, కృతజ్ఞతను వ్యక్తపరచడం, మనసుకు ప్రశాంతతను పొందడం, మంచి ఆలోచనలను పెంపొందించుకోవడం కూడా. ఆధ్యాత్మిక ప్రార్థన వల్ల మనశ్శాంతి లభిస్తుంది, ఏకాగ్రత పెరుగుతుంది, సానుకూల దృక్పథం ఏర్పడుతుంది, కృతజ్ఞత భావం పెరుగుతుంది, మంచి సంబంధాలు ఏర్పడతాయి, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, సేవాభావాన్ని కూడా పెంపొందిస్తుంది. మరి ఈనాటి అర్చన క్షేత్రదర్శనంలో ఒక ప్రముఖ చర్చ గురించి మనం మాట్లాడుకుందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.

క్షేత్రదర్శిని వింటున్నారు. భారతదేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైనటువంటి గోవాలో ఉన్నటువంటి ప్రసిద్ధ చర్చి ఇది. ఈ చర్చికి చాలా చరిత్ర కూడా ఉంది. గోవాలో 450 సంవత్సరాలకు పైగా పోర్చుగీస్ పాలన ఉండటం వలన అక్కడ యూరోపియన్ సంస్కృతి ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. ఆ కాలంలో నిర్మించబడినటువంటి అనేక చర్చిలో ఒకటైనటువంటి బసిలిక ఆఫ్ బోమ్ జీసస్ చాలా ప్రసిద్ధి చెందింది. 1605లో నిర్మించబడినటువంటి ఈ చర్చికి చాలా ప్రాచుర్యం పొందింది. సంస్కృతి, కళా వైభవం, ఆధ్యాత్మిక ప్రతీకలుగా నిలిచినటువంటి ఈ చర్చి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఇంకా తెలుసుకుందాం ఈ చర్చి గురించి. వింటూ ఉండండి అర్చన.

ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవ ప్రసారోత్సవాల సందర్భంగా హైదరాబాద్ కేంద్రం నిర్వహిస్తున్న గగన విజయం విశేష అష్టావధానం కార్యక్రమం 7వ తారీఖు ఆదివారం ఉదయం 9:30 నాంపల్లి డాక్టర్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నందు జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము.

0: అర్చన వింటున్నారు. బసిలికా ఆఫ్ బోమ్ జీసస్ చర్చ్ గురించి తెలుసుకుంటున్నాం కదా. 1605లో ఒక చిన్న ప్రార్థన మందిరంలో ప్రారంభమైనటువంటి ఈ చర్చ్ తర్వాత భక్తుల సంఖ్య పెరిగి నేడు ఒక పెద్ద చర్చిగా రూపుదిద్దుకుంది. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు మనస్ఫూర్తిగా ఆ యేసు ప్రభును తలుచుకుంటే ఆయన తప్పక పలుకుతారని భక్తుల నమ్మకం. ఇక్కడ సెయింట్ ఫ్రాన్సిస్ జేవేర్ వారి పవిత్ర అవశేషాలు భద్రపరచబడ్డాయి. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి వాటిని ప్రజల దర్శనార్థం ప్రత్యేకంగా ప్రదర్శిస్తారు. సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ వార్షిక పండుగను ప్రతి సంవత్సరం డిసెంబర్ 3న ఘనమైన మతపరమైనటువంటి వేడుకలను నిర్వహిస్తారు. ఇంకా తెలుసుకుందాం ఈ చర్చ్ గురించి. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.
1: వివరించ సాధ్యం కాని ఆశ్చర్య కార్యాలను నా జీవితంలో జరిగిస్తున్న అద్భుత కరుడ, అందుకో నా హృదయార్పణ.

బసిలిక ఆఫ్ బోమ్ జీసస్ చర్చి గురించి తెలుసుకుంటున్నాం కదా. ఇక ఈ చర్చి నిర్మాణం లోపలి భాగంలో క్లిష్టమైనటువంటి చెక్క శిల్పాలు, బంగారు పూత పూసినటువంటి ప్రధాన బలిపీఠం మరియు బైబిల్లోని దృశ్యాల చిత్రాలను ప్రదర్శించే ఒక పెద్ద ఆధునిక కళా ప్రదర్శనశాల ఉంటుంది. ఇక సమాధి మందిరం టస్కన్కి చెందినటువంటి గ్రాండ్ డ్యూక్ కోసిమ బహుమతిగా ఇచ్చినటువంటి వెండి పేటికలో ఆయన దేహాన్ని ఉంచి సున్నితంగా చెక్కినటువంటి ఇటాలియన్ పాలరాతి సమాధి లోపల ఉంచారు. ఈ బసిలికా ఆఫ్ బోమ్ జీసస్ చర్చ్ అత్యంత పురాతనమైనటువంటి చర్చిలలో ఒకటి. అనేక మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. కొందరు ప్రార్థన కోసమైతే, మరికొందరు ఈ చర్చి చరిత్ర తెలుసుకోవడానికి, ఇంకొందరు ఈ చర్చి నిర్మాణ శైలిని ఆస్వాదించడానికి పర్యాటకులు కూడా అక్కడికి వస్తూ ఉంటారు. ఇంకా తెలుసుకుందాం, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.

0: ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవ ప్రసారోత్సవాల సందర్భంగా హైదరాబాద్ కేంద్రం నిర్వహిస్తున్న గగన విజయం విశేష అష్టావధానం కార్యక్రమం 7వ తారీఖు ఆదివారం ఉదయం 9:30 నాంపల్లి డాక్టర్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నందు జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం.
1: అర్చన వింటున్నారు. బసిలికా ఆఫ్ బోమ్ జీసస్ గురించి తెలుసుకుంటున్నాం కదా. బోమ్ జీసస్ అనే పదానికి పోర్చుగీస్ భాషలో పవిత్ర శిశు యేసు లేదా శిశు యేసు ప్రభువు అనే అర్థం. ఈ చర్చి క్రైస్తవ మత విశ్వాసానికి చరిత్రకు ప్రతీకగా నిలిచింది. దాదాపు 400 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగినటువంటి ఈ కట్టడం నేటికీ తన వైభవాన్ని కోల్పోకుండా నిలిచి ఉంది. 1996 యునెస్కో దీనిని చర్చెస్ అండ్ కాన్వెంట్స్ ఆఫ్ గోవా ప్రపంచ వారసత్వ సంపదలో భాగంగా గుర్తించింది. సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ 16వ శతాబ్దంలో క్రైస్తవ మత ప్రచారకుడిగా భారతదేశానికి వచ్చారు. ఆయన ప్రజలకు ప్రేమ, సేవ, దయ, సహనం లాంటి విలువలను బోధించారు. ఆయన మరణం తర్వాత ఆయన భౌతిక అవశేషాలను గోవాకు తీసుకువచ్చి ఈ చర్చిలో ప్రత్యేక వెండి శవపేటికలో భద్రపరిచారు. ఈ చర్చ్ సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 9:00 సాయంత్రం 6:30 వరకు మరియు ఆదివారంలో ఉదయం 10:30 నుంచి సాయంత్రం 6:30 వరకు తెరిచి ఉంటుంది. ఇంకా తెలుసుకుందాం, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.

అర్చన క్షేత్రదర్శిని వింటున్నారు. బసిలికా ఆఫ్ బోమ్ జీసస్ చర్చి గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈ చర్చ్ కేవలం ఒక ప్రార్థన స్థలం మాత్రమే కాదు, ప్రేమ, సేవ, దయ, మానవత్వం, పరస్పర గౌరవం వంటి విలువలను మనకు గుర్తు చేసే ఒక చారిత్రక వారసత్వం. గోవాలోని బసిలికా ఆఫ్ బోమ్ జీసస్ చర్చ్ చరిత్ర కళావైభవం, ఆధ్యాత్మిక కలగలిసినటువంటి ఒక అద్భుతమైనటువంటి కట్టడం. ఒకసారి గోవా వెళ్ళే అవకాశం లభిస్తే ఈ చారిత్రక చర్చిని తప్పకుండా సందర్శించండి. ఆ యేసుక్రీస్తు ఆశీస్సులు మీపై కూడా ఉండాలని ఆశిస్తున్నాం. ఇదండి ఈనాటి క్షేత్రదర్శిని. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి,

0: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ, ఇప్పటికే పరిసరాల పరిశుభ్ర

0: విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంల సమయం 7 గంటలు దాటి 1 నిమిషం. ఈరోజు ప్రసారం కానున్న కొన్ని ప్రసార విశేషాలు. ఉదయం 7:15 ఆరోగ్య జీవనం, టొమాటో ఫీవర్, పిల్లలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. డాక్టర్ రాత్రుడు ప్రదీప్ కుమార్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ శుంకసారి. ఉదయం 7:15. ఇక 7:30 జనరంజని, 8:15 జనరంజని, 10:00 ఎవర్ గ్రీన్ హీట్స్, ఉదయం 11:00 గుర్తుకొస్తున్నాయి, 12:05 చైతన్య స్ఫూర్తి, ఇక 12:40 లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ హీట్ ఫిట్లు వింటారు, 1:20 షో టైం, మధ్యాహ్నం 2:15 శక్తిశీలి. సాయంకాలం ప్రసారాలలో సాయంకాలం 5:00 చాయ్తో హాయ్ కబుర్లు, 6:20 నీరాజనం, శీర్షికన 12వ భాగం, త్వరగా జానకిరాణి గారి గురించి మణినాథ్ కోపల్లె గారి ప్రసంగం వింటారు సాయంత్రం 6:20. ఇది మన చట్టం వినియోగదారులో అవగాహన చైతన్యం సీనియర్ న్యాయవాది శ్రీ వేముల గౌరీశంకర్ రావు గారితో పరిచయం, పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి. రాత్రి 7:15 8:30 ఏకచిత్రగానం, రాత్రి 10:00 మధురిమా.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముల్లకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి జరిగే ఆర్థిక లావాదేవీలు, ఆస్తుల అమ్మకాలు, కొనుగోలపై కట్టుదిట్టమైన నిఘా ఉంచాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. సరిహద్దు వెంబడి భద్రతను నెలకొల్పేందుకు భారత్, నేపాల్ దేశాలు సన్నిహితంగా సహకరించుకుంటాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో విమానయాన రంగ అభివృద్దిలో భారత్ కీలక పాత్ర పోషిస్తోందని అంతర్జాతీయ విమానయాన రవాణా సంఘం ఐఏటీఏ తెలిపింది. ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్లో మొదటి రోజు నిన్న ఆట ముగిసే సమయానికి భారత్ మొదటి ఇన్నింగ్స్లో 3 వికెట్ల నష్టానికి 368 పరుగులు చేసింది. ఇక వార్తల వివరంగా. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి జరిగే ఆర్థిక లావాదేవీలు, భవనాల నిర్మాణం, ఆస్తుల అమ్మకాలు, కొనుగోలపై మరింత కట్టుదిట్టమైన నిఘా ఉంచాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు.

0: రాష్టమైన త్రిపుర సరిహద్దు ప్రాంతాలకు సంబంధించి బీఎస్ఎఫ్ త్రిపుర ఫ్రంటియర్ ప్రధాన కార్యాలయంలో అమిత్ షా అధ్యక్షతన జరిగిన సమావేశంలో హోంమంత్రి ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా గత 5 ఏళ్ల భూ రికార్డులను కూడా పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. మాదక ద్రవ్యాలు ఆయుధాల అక్రమ రవాణాపై తరచుగా ఆపరేషన్లు నిర్వహించాలని, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు దోహదపడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అమిత్ షా అన్నారు. సరిహద్దు జిల్లాల్లో ఆర్థిక క్రమశిక్షణను అవలంబించడం రాష్ట్రాల బాధ్యత అని చెప్పారు. కలెక్టర్లు జీఎస్టీ అధికారులకు శిక్షణ ఇవ్వాలని, నకిలీ కరెన్సీపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ సీబీడీటీ సర్వే నిర్వహించాలని అమిత్ షా ఆదేశించారు. సరిహద్దు ప్రాంతాల సంపూర్ణ అభివృద్ది, భద్రత కోసం కేంద్ర రాష్ట సంస్థల మధ్య సన్నిహిత సమన్వయాన్ని ప్రోత్సహిస్తూ అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి అత్యున్నత భద్రతా ప్రమాణాలను నిర్దేశించేందుకు కేంద్రం కట్టుబడి ఉందని అమిత్ షా చెప్పారు. ఈ సమావేశానికి త్రిపుర ముఖ్యమంత్రి మానిక్ సాహా, ప్రధాన కార్యదర్శి జేకే సిన్హా, డీజీపీ అనురాగ్ ఠంకర్, ఇతర సీనియర్ అధికారులతో పాటు 8 సరిహద్దు జిల్లాల మెజిస్ట్రేట్లు, పోలీస్ సూపరింటెండెంట్లు హాజరయ్యారు. నేపాల్ విదేశాంగ మంత్రి సిషిన్ కనాల్తో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నిన్న న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. 2015 భూకంపం తర్వాత చేపట్టిన పునర్నిర్మాణ కార్యక్రమం కింద 72 ఆరోగ్య సౌకర్యాలను, 12 సాంస్కృతిక వారసత్వ ప్రాజెక్టులను జయశంకర్ ఈ సందర్బంగా వర్చువల్గా నేపాల్కు అందజేశారు. సరిహద్దుల మధ్య చెల్లింపులను సులభతరం చేసేందుకు భారత్కు చెందిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ, నేపాల్ నేషనల్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ లింకేజ్ను ఇరువురు నేతలు సంయుక్తంగా ప్రారంభించారు. నేపాల్ కోసం వాయిస్ ఫస్ట్ భాషా అనువాద వేదిక నిమిత్తం జాతీయ డిజిటల్ మౌలిక సదుపాయాలను సంయుక్తంగా ఏర్పాటు చేసేందుకు డిజిటల్ ఇండియా భాషిని, కాఠ్మాండు విశ్వవిద్యాలయం మధ్య ఒక అవగాహన ఒప్పందం కూడా ఈ సందర్భంగా కుదిరింది. ఇరు దేశాల ప్రజల పరస్పర పురోగతి, శ్రేయస్సు, సంక్షేమం కోసం నేపాల్తో కలిసి పనిచేయడానికి భారత్ కట్టుబడి ఉందని డాక్టర్ ఎస్ జయశంకర్ పునరుద్ఘాటించారు. ఈ సమావేశంలో విదేశాంగ మంత్రి జయశంకర్ మాట్లాడుతూ, సరిహద్దు వెంబడి భద్రతను నెలకొల్పేందుకు భారత్ నేపాల్ దేశాలు సన్నిహితంగా సహకరించుకుంటాయని, అవసరమైన సమయాల్లో ఇరు దేశాలు ఎల్లప్పుడూ అండగా నిలుస్తాయని చెప్పారు.
1: Collaborate closely to maintain security, our long and uniquely open. Our two countries have always stood by each other in times of need. In the wake of the ongoing crisis in West Asia, the Middle East, we have ensured uninterrupted fuel supplies to Nepal. The importance accorded to this relationship by both sides has only recently been demonstrated. We believe that today there is opportunity to decisively shift the trajectory of India-Nepal relations and to realize the full potential of our ties.
0: శక్తివంతమైన ప్రజా సంబంధాలు, సరిహద్దు అనుసంధానం, ఉమ్మడి సాంస్కృతిక మతపరమైన సంప్రదాయాలు వంటి బలమైన పునాదులతో భారత్ నేపాల్ దేశాలు ప్రత్యేకమైన సంబంధాలు పంచుకుంటున్నాయని జయశంకర్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో విమానయాన రంగాభివృద్దిలో భారత్ కీలక పాత్ర పోషిస్తోందని అంతర్జాతీయ విమానయాన రవాణా సంఘం ఐఏటీఏ పేర్కొంది. 2044 నాటికి ఆసియా పసిఫిక్ ప్రాంతంలో భారతదేశ విమాన ప్రయాణికుల సంఖ్య 4.1 బిలియన్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. నిన్న బ్రెజిల్ నగరంలో జరిగిన ఓ సమావేశంలో ఐఏటీఏ ఉపాధ్యకుడు షెల్డన్ హీ మాట్లాడుతూ, గత కొన్నేళ్లుగా ఆసియా పసిఫిక్ ప్రాంత విమానయాన రంగ వృద్దికి భారత్ దోహదపడిందని చెప్పారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న దేశీయ పౌర విమానయాన మార్కెట్లలో భారత్ ఒకటని ఆయన పేర్కొన్నారు. గత 10 ఏళ్లుగా ఆసియా పసిఫిక్ ప్రాంతంలో వృద్ది దృఢంగా కొనసాగుతుందని, రాబోయే దశాబ్దంలో కూడా ఇది మరింత పటిష్టంగా కొనసాగుతుందని చెప్పారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ అదొరేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పశ్చిమ బెంగాల్లో దక్షిణేశ్వర్, ఖాళీఘాట్ ఆలయాలతో సహా రాష్ట వ్యాప్తంగా ఉన్న కీలక మతపరమైన ప్రదేశాల్లో సౌకర్యాలను మెరుగుపరచడానికి బీజేపీ ప్రభుత్వం అభివృద్ది కార్యక్రమాలను చేపడుతుందని ఆ రాష్ట ముఖ్యమంత్రి సువేందు అధికారి తెలిపారు. గంగాసాగర్ మేళాను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నిర్వహించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభమయ్యాయని, అలాగే దక్షిణేశ్వర్, ఖాళీఘాట్ వంటి ప్రముఖ మతపరమైన ప్రదేశాల్లో సౌకర్యాలను మెరుగుపరుస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. కోల్కతాలో జరిగిన ఒక కార్యక్రమంలో సువేందు అధికారి మాట్లాడుతూ, తారకేశ్వర్లో జరగబోయే శ్రావణి మేళా కోసం భారీ ఏర్పాట్లు చేస్తామని తెలియజేశారు. గత 15 ఏళ్లుగా టీఎంసీ పాలనలో అభివృద్ది కంటే బుజ్జగింపు రాజకీయాలకే ప్రాధాన్యత లభించిందని సువేందు అధికారి అన్నారు. పశ్చిమ బెంగాల్ను ఒక ఆధ్యాత్మిక స్థలంగా అభివర్ణిస్తూ ఆయన, బుజ్జగింపులు, అరాచకం, పెట్టుబడుల కొరతతో కూడిన ఒక శకం ఇప్పుడు ముగిసిందని చెప్పారు. యువ భారతదేశానికి అతిపెద్ద బలం అని అన్నారు.

0: 2047 నాటికి వికసిత్ భారత్ స్వప్నాన్ని సాకారం చేయడంలో యువత అగ్రగామి పాత్ర పోషిస్తారని కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవి అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన యూత్ ఫర్ వికసిత్ భారత్ మై భారత్ యూత్ కన్వెన్షన్ ను ఉద్దేశించి మాట్లాడిన మంత్రి, యువత తమ ఆకాంక్షలను ఆలోచనలను పంచుకోవడానికి, దేశ నిర్మాణంలో వారి స్వచ్ఛంద సేవాభావాన్ని చాటడానికి ఒక వేదికగా మై భారత్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రూపకల్పన చేశారని పేర్కొన్నారు.
1: देश का 65 पॉपुलेशन बिलो 35 है, यानी कि देश युवा देश है. ये देश की युवा की शक्ति को विकसित भारत के राह पर ले जाने के लिए संयोजने का काम नरेंद्र मोदी जी ने करा है.
0: నీట్ యూజీ 2026 పునఃపరీక్ష ప్రశ్నాపత్రం లీక్ అయిందని, ముందుగానే అందుబాటులోకి వచ్చిందని సోషల్ మీడియా మెసేజింగ్ ప్లాట్ఫామ్లలో ప్రచారంలో ఉన్న వాదనలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ఖండించింది. విద్యార్థులు వారి కుటుంబాల ఆందోళనను ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడే ముఠాలు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని సోషల్ మీడియా పోస్టులో ఏజెన్సీ పేర్కొంది. పరీక్షా ప్రక్రియ సమగ్రత పూర్తిగా సిద్దంగా ఉందని, అభ్యర్థులకు నిష్పక్షపాతంగా సురక్షితంగా పరీక్ష జరిగేలా చూసేందుకు అవసరమైన అన్ని భద్రతా ఏర్పాట్లు ఇప్పటికే చేశామని ఏజెన్సీ స్పష్టం చేసింది. అభ్యంతరకరమైన ఛానళ్లు, ఖాతాలు, కంటెంట్ను గుర్తించి వాటిపై చర్యలు తీసుకునేందుకు సైబర్ క్రైమ్ అధికారులకు నివేదిస్తున్నామని ఎన్టీఏ తెలిపింది. కాగా ఎన్టీఏ ధృవీకరించిన వెబ్సైట్, మాధ్యమాల ద్వారా జారీ చేసిన అధికారిక సమాచారాన్ని మాత్రమే ప్రజలు విశ్వసించాలని అభ్యర్థులకు ఎన్టీఏ విజ్ఞప్తి చేసింది. సుస్థిర రవాణాను ప్రోత్సహించే లక్ష్యంతో ముంబై మెట్రోపాలిటన్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ ఎంఎంఆర్డీఏ డబ్ల్యూఆర్ఏ ఇండియా సహకారంతో మొట్టమొదటిసారిగా బీకేసీ వీక్లీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డేను ప్రారంభించింది. దీని ద్వారా బాంద్రా కుర్లా కాంప్లెక్స్లోని ప్రయాణికులు ప్రతి శుక్రవారం ప్రజా రవాణాను ఉపయోగించుకునేలా ప్రోత్సహిస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా దేశంలోని ప్రముఖ వ్యాపార కేంద్రాల్లో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగులు తమ వాహనాలను పక్కన పెట్టి మెట్రో, సబ్ అర్బన్ రైలు, బస్సులు, ఇతర ప్రజా రవాణా మార్గాల్లో ప్రయాణించేలా ప్రోత్సహిస్తున్నారు. ఎంఎంఆర్డీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రతి శుక్రవారం ప్రజా రవాణా దినోత్సవాన్ని పాటించి ఆదర్శంగా నిలవాలని ఉద్యోగులకు పిలుపునిచ్చారు. హాకీలో భారత పురుషుల జట్టు అండర్-18 ఆసియా కప్ను మూడోసారి కవసం చేసుకుంది. నిన్న కాకామిగహారిలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఆతిథ్య జపాన్ను 4-1 తేడాతో భారత్ ఓడించింది. అండర్-18 ఆసియా కప్ 2026 పోటీల్లో అద్భుతమైన ప్రదర్శన కనబర్చిన భారత పురుషుల మహిళల హాకీ జట్లను రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అభినందించారు. పురుషుల జట్టు ఛాంపియన్షిప్ టైటిల్ను కైవసం చేసుకోగా మహిళల జట్టు కాంస్య పతకాన్ని గెలుచుకుని దేశానికి గర్వకారణంగా నిలిచిందని సోషల్ మీడియా పోస్టులో రాష్టపతి పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్లో నిన్న మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ మొదటి ఇన్నింగ్స్లో 3 వికెట్ల నష్టానికి 368 పరుగులు చేసింది. కొత్త చండీగఢ్లో జరుగుతున్న ఈ మ్యాచ్లో కేఎల్ రాహుల్, కెప్టెన్ శుభ్మన్ గిల్ సెంచరీలతో రాణించారు. సాయి సుదర్శన్ కూడా 81 పరుగులు చేసి సెంచరీని చేజార్చుకోగా రిషబ్ పంత్ వేగంగా హాఫ్ సెంచరీ పూర్తి చేసి నాటౌట్గా నిలిచారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో మెహమ్మద్ సలీం 2 వికెట్లు పడగొట్టగా జియావూర్ 1 వికెట్ దక్కించుకున్నారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి జరిగే ఆర్థిక లావాదేవీలు, ఆస్తుల అమ్మకాలు, కొనుగోళ్లపై కట్టుదిట్టమైన నిఘా ఉంచాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. సరిహద్దు వెంబడి భద్రతను నెలకొల్పేందుకు భారత్, నేపాల్ దేశాలు సన్నిహితంగా సహకరించుకుంటాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో విమానయాన రంగ అభివృద్దిలో భారత్ కీలక పాత్ర పోషిస్తుందని అంతర్జాతీయ విమానయాన రవాణా సంఘం ఐఏటీఏ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ మధ్యాహ్నం 12:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 7:15. ఆరోగ్య జీవనం. టమాటో ఫీవర్ పిల్లల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. డాక్టర్ రాథోడ్ ప్రదీప్ కుమార్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఆరోగ్య జీవనం శీర్షికన టమాటో ఫీవర్, ఈ అంశం గురించి తెలియజేయడానికి ప్రముఖ పీడియాట్రిషియన్, చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ ప్రదీప్ రాథోడ్ గారు మన స్టూడియోస్కి ఇచ్చేశారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ ప్రదీప్ రాథోడ్ గారు.
1: నమస్కారం అండి.
0: టమాటో ఫీవర్ అనగానే ఆసక్తికరమైన పదంగా వినబడుతుంది. ముఖ్యంగా పిల్లలందరూ టమాటో పండ్లలా ఉంటారండి. చాలా మంది అలా ముద్దుగా పిలుచుకుంటుంటారు కూడా. అయితే ఈ టమాటో ఫీవర్ అనేది ఏ రకమైన సింప్టమ్స్ బట్టి నిర్ధారిస్తారండి?
1: యాక్చువల్గా ఈ కోవిడ్ తర్వాత మనకి టమాటో ఫీవర్ అని పిల్లలకి నీటి బుడగల్లాంటి పొక్కులు చేతుల మీద, కాళ్ళ మీద, అంటే మోకాళ్ళు, అరికాళ్ళు, ప్లస్ నోట్లో. సో అవి కొంచెం ఎర్రగా ఉండేసరికి టమాటా లాగా ఉంటాయి కాబట్టి దాన్ని టమాటో ఫీవర్ అని అలా పేరు పెట్టేశారు. యాక్చువల్లీ ఆఫీషియల్ నేమ్ దీనికి హ్యాండ్ ఫుడ్ మౌత్ డిసీజ్, అండ్ ఇది ఒక వైరస్ వల్ల వ్యాపిస్తుంది.
0: డాక్టర్ గారు, మామూలుగా ఈ శరీరం మీద, చర్మం పైన, కొమ్మ మీద ఇలా పొక్కులు లాంటివి రాగానే చాలామంది మీజిల్స్ అను లేదంటే అమ్మవారు అయిందనో చెప్పేసి భావిస్తుంటారు. దానికి ఆ మీజిల్స్ కి ఆ చికెన్ పాక్స్ కానీ, స్మాల్ పాక్స్ కానీ, అలాగే ఈ టమాటో ఫీవర్ అని చెప్పి హ్యాండ్ ఫుడ్ మౌత్ డిసీజ్ ఉన్న డిఫరెన్స్ ఏంటండి?
1: మీజిల్స్ లోనేమో నీటి బుడగల్లాగా రాదండి, ఎర్రగా చర్మానికి అంటుకునే ఉంటాయి ర్యాష్. ఫస్ట్ ఫీవర్ ఒక 3 రోజులు వచ్చిన తర్వాత చెస్ట్ మీద స్టార్ట్ చేసి బాడీ అంతా ఎర్రగా చిన్న ర్యాష్ లాగా వస్తుంది, అది మీజిల్స్. చికెన్ పాక్స్లో సేమ్ ఫీవర్ ఉంటుంది, ఫీవర్తో పాటుగానే లేకపోతే ఫీవర్ వచ్చిన 4వ రోజు నుంచి 7వ రోజు వరకు నీటి బుడగల్లాంటి పొక్కులు సేమ్ మళ్ళీ చెస్ట్ మీద ఫామ్ అయ్యి బాడీ అంతా స్ప్రెడ్ అవుతాయి. అవి డిఫరెంట్ స్టేజెస్లో ఉంటాయి. కొన్ని కొన్నిసార్లు ఒక దగ్గర పొక్కు హీల్ అయిపోయింది అనుకోండి, కొన్ని కొన్నిసార్లు ఇంకో చోట కొత్తగా ఫామ్ అవుతాయి. సో ఈ ప్రక్రియ అంతా 7 రోజులు ఉంటుంది చికెన్ పాక్స్లో. ఈ హ్యాండ్ ఫుట్ మౌత్ డిసీజ్లో ఏంటంటే ఇనీషియల్గా బేబీకి ఒక రోజు ఫీవర్ రాగానే గొంతు నొప్పి వస్తుంది. సో ఆ ర్యాష్, ఆ పొక్కులు గొంతులో స్టార్ట్ అయ్యేసరికి తనకు బాగా గొంతు నొప్పి వచ్చి నొప్పి రావడము, మరీ చిన్నపిల్లలైతే సొల్లు గార్చడం స్టార్ట్ చేస్తారు, అసలు మింగలేరు వాళ్ళు. దాని తర్వాత చేతులకి, కాళ్ళకి అండ్ వెనకాల బటక్స్ దగ్గర వాటర్ ఫిల్డ్ లేకపోతే ఎర్రటి ర్యాష్ కొంచెం ఎలివేషన్లో ఉంటుంది, ఒకటేసారి వచ్చేస్తుంది. సో బాడీ అంతా ఉండదు. సో ఇది టిపికల్ ప్రెజెంటేషన్. దాంతోపాటు దీనిలో నొప్పి ఉండదు, గోకుడు రాదు, చూడ్డానికి భయంకరంగా ఉంటుంది, ఎర్రగా డాట్స్ ఉంటాయి, పెద్ద ఇన్ఫెక్షన్ లాగా అనిపిస్తుంది. కానీ బేబీ మాత్రం గొంతులో నొప్పి తప్ప ఆ ర్యాష్ వల్ల పెద్ద పెయిన్ కానీ ఇచ్చింగ్ కానీ ఉండదు.
0: డయాగ్నైజ్ చేసేటప్పుడు ఏ రకమైన అంశాన్ని మీరు గమనించి నిర్ధారిస్తారు?
1: అయితే ఈ డిసీజ్ యూజువల్గా 5 సంవత్సరాల కింద పిల్లలకి చాలా కామన్గా వస్తుంది. స్కూల్కి వెళ్ళే పిల్లల్లో చాలా కామన్, ఎందుకంటే ఇది ఒక వైరస్. ఎలా వ్యాపిస్తుంది అంటే తుమ్మడము, దగ్గడము, లేకపోతే ఎవరికైతే హ్యాండ్ ఫుట్ మౌత్ డిసీజ్ ఉందో వాళ్ళు ఒక సర్ఫేస్ని ముట్టుకున్న తర్వాత వేరే పిల్లవాడు వచ్చి ఆ సర్ఫేస్ని ముట్టుకున్నా కానీ తనకి వ్యాపిస్తుంది.
0: ఖచ్చితంగా అంటువ్యాధి.
1: అంటువ్యాధి చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. దగ్గర దగ్గర ఒక పిల్లవాడు 3 అంటించగలుగుతాడు. తన 5 నుంచి 7 రోజులు ఉన్న డిసీజ్లో 3 ఈ డిసీజ్ స్ప్రెడ్ చేయగలుగుతారు, అంటే చాలా ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అన్నమాట.
0: ఈ వ్యాధి వైరస్ వల్ల వచ్చిందంటారు డాక్టర్ గారు, ఇది ఎంతకాలము పిల్లవాడి మీద అంటే ఒక పేషెంట్ మీద ప్రజెంట్ అయి ఉంటుంది?
1: అయితే ఇప్పుడు ఈ గొంతులో ర్యాష్ అనేది ఇనీషియల్ సిమ్టమ్, లేకపోతే బాడీ మీద ఇనీషియల్ సిమ్టమ్ లాగా తీసుకుంటే దానికంటే 5 రోజుల ముందు ఆ బాబుకి ఇన్ఫెక్షన్ వచ్చి ఉంటుంది. అండ్ ఒకసారి ర్యాష్ వచ్చిన తర్వాత ఈ ర్యాష్ అంటే నీటి బుడగలు ఏమవుతాయి అంటే చర్మం మీదవి ఆరిపోయి నల్లగా ఫామ్ అవుతాయి. నల్లగా ఫామ్ అయ్యి అవి అన్నీ నల్లగా ఫామ్ అయిన తర్వాత తిని ఇన్ఫెక్ట్ చేయడం ఆపేస్తారు. సో టోటల్ ఒక 10 డేస్ అండి, 7 to 10 డేస్ తను ఇన్ఫెక్ట్ చేయగలుగుతాడు.
0: వారం 10 రోజుల్లో తనకు తానుగానే ఇది తగ్గిపోయే అవకాశం ఉంది?
1: తగ్గిపోతుంది అండి. దీనికి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ లేదు, జ్వరం వస్తుందండి. సో మనము 99.5 టెంపరేచర్ డిజిటల్ థర్మోమీటర్లో చూసినాక వాళ్ళకి పారాసెటమాల్ ఇవ్వడం, బాగా 101 దాటి 102 టచ్ అవుతుందంటే నీళ్ళతో తుడమని చెప్తాము ప్రతి 6 గంటకు ఒకసారి. ప్లస్ హై టెంపరేచర్కి ఒక సిరప్ ఉంటుంది, పేషెంట్కి తన డోస్ ప్రకారం రాసిస్తాము కేషీట్లో. దాంతోపాటు గొంతులో నొప్పికి పెద్ద పిల్లవాడైతే గార్గిల్ చేయడానికి వేడి నీళ్ళు కానీ సాల్ట్ వాటర్ కానీ చెప్తాము. చిన్న బేబీస్ అయితే జస్ట్ గోరువెచ్చట్ నీళ్లు గంటకు 2-3 చెంచాలు ఇచ్చేసరికి తనకు కొంచెం పెయిన్ రిలీఫ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్
0: అంటే తాత్కాలిక ఉపశమనంగా ఉంటుంది.
1: యా, తాత్కాలిక ఉపశమనం. ఇంకోటి ఆ ర్యాష్ ఏదైతే డెవలప్ అవుతుందో ఫేస్ చుట్టూ ప్లస్ మోకాళ్ళకి చేతులకి, యూజువల్గా మనము బాడీ క్రీమ్ రాస్తే సరిపోతుంది.

0: కానీ తన పిల్లవాడు చూసి తనకు చూసి ఒక చోట బుడగ గోకేసిన తర్వాత తనకి ఇచ్చింగ్ వచ్చింది అనుకోండి, దీని సెకండరీ ఇన్ఫెక్షన్ అంటారు. అనే తన గోకడం వల్ల ప్రాబ్లం అయింది, దీనికోసం మనం క్యాలమైన్ ఉన్న లోషన్స్ మాత్రం ఇస్తామండి.
1: ఒకళ్ళ ఇంట్లో కనుక ఒక అబ్బాయికి వచ్చినప్పుడు ఆ ఇంటి సభ్యులు పేరెంట్స్ గానీ ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
0: అయితే ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఈ హ్యాండ్ ఫుట్ మౌత్ డిసీజ్ ఒకప్పుడు మనము మేము ప్రాక్టీస్ లో నెలకి ఒకరిద్దరిని చూసేది, ఈ రోజు మేము ఒక 20 మందిని రోజులో చూస్తే అందులో 7-8 మంది హ్యాండ్ ఫుట్ మౌత్ డిసీజ్ తో సఫర్ అయి వస్తున్నారంటే దానికి కారణము మనం క్రౌడింగ్, అంటే స్కూల్లో పిల్లలకి రావడము, ప్లస్ ఫంక్షన్స్ లోకి వెళ్ళి పిల్లలు అంటించుకోవడము, మాల్స్ లో ప్లస్ క్రౌడెడ్ ఏరియాస్ ఎక్కడెళ్ళినా గానీ పిల్లలు అంటించుకోవడము ఈ మెయిన్ రీజన్ అనమాట. సో పేరెంట్స్ కి మనం చెప్పేది ఏంటంటే, తన గొంతు నొప్పి ర్యాష్ తోటి ప్రెజెంట్ అయినప్పుడు ఈ పిల్లవాడిని ఇంట్లో ఉంచాలండి, స్కూల్కి పంపించద్దు. వాళ్ళ టీచర్స్కి చెప్పాలి మా వాడికి వచ్చింది, మేము వాడిని స్కూల్ పంపించట్లేదు. వేరే పిల్లలకి ఎవరికైనా వస్తే వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పాలి మీరు తనని కూడా ఐసోలేషన్ లో పెట్టమని చెప్పి.
1: అదొక సామాజిక బాధ్యత.
0: ఎస్. సో ఇలా చేయకపోవడం వల్ల బేబీకి ర్యాష్ చిన్నదే కదా అని అనుకోవడం వల్ల ఈ ఈ వైరస్ చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుందండి. ఎందుకంటే టచ్ వల్ల, దగ్గు వల్ల, తుమ్ము వల్ల స్ప్రెడ్ అయ్యేసరికి చాలా మంది పిల్లలకి వచ్చేస్తుంది. ఒక క్లాస్ లో ఒక 30 మంది ఉన్నారంటే 30% మందికి వచ్చేస్తుంది.
1: కాబట్టి ఈ వ్యాధి సోకిన పిల్లల పట్ల తల్లిదండ్రులు అలాగే సమాజం కూడా తగు జాగ్రత్త తీసుకుని ఆ వ్యాధి నిదానించి తిరిగి నార్మల్ గా అయ్యేంత వరకు మిగతా వాళ్లతో కలవనీయకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది.
0: ఎస్.
1: డాక్టర్ గారు, గొంతు నొప్పి అనేది చిన్నపిల్లల్లో వాళ్ళని ఏది ఇష్టమైన వస్తువులు కూడా తినేయకుండా చేస్తుంది. అలాంటప్పుడు వాళ్ళు నీరసపడిపోయే అవకాశం ఉంటుంది, సరైన పోషణ వాళ్ళకి అందకుండా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలంటారు?
0: సో మనం యూజువల్ గా ఈ గొంతు నొప్పి ఉన్నప్పుడు వాళ్ళు బాగా గట్టిగా ఉన్న పదార్థాలు తీసుకోలేరు, బాగా నమిలి మింగలేరు. కాబట్టి జ్యూసెస్ లైక్ ఆరెంజ్ జ్యూస్, పపాయ జ్యూస్, పైనాపిల్ జ్యూస్, యాపిల్ జ్యూస్, ORS ద్రావణం అండి. అంటే అది 2 రకాలుగా వస్తుంది, ప్యాకెట్లలో వస్తుంది, ప్లస్ WHO తరపున వచ్చిన ORSలే మనం తాగాలండి ఈ టైంలో. మళ్ళీ ORS వేరే బ్రాండ్స్ ఉంటాయి, దానిలో చాలా షుగర్ ఉంటుంది, ఎనర్జీ డ్రింక్ అంటారు, ఇవి మాత్రం తీసుకోవద్దు. ఎందుకంటే ఆల్రెడీ ఉన్న ఇన్ఫెక్షన్ షుగరీ డ్రింక్స్ తాగడం వల్ల ఇంకా ఎక్కువ నొప్పి వస్తుంది. దాన్ని హోమ్ మేడ్ ORS అంటారు. హోమ్ మేడ్ ORS ఏంటంటే 5 చెంచాల చక్కెర వేసి 1/2 చెంచా ఉప్పు వేసి లీటర్ నీళ్ళు కలిపేస్తే ఇది మంచి డ్రింక్ అనమాట. దీనివల్ల సో ORS తీసుకోవడం, మజ్జిగ తాగడం, జ్యూసెస్ తీసుకోవడం, రాగి జావ మజ్జిగతో కలుపుకొని తీసుకోవడం, సగ్గుబియ్యం జావ తీసుకోవడం, ఇలాంటి సెమీ సాలిడ్ ఫుడ్ తీసుకుంటే తనకు ఎనర్జీ కూడా మెయింటైన్ అవుతుంది, తన బాడీలో సోడియం గానీ పొటాషియం గానీ షుగర్ గానీ తగ్గిపోకుండా తన హెల్దీగా ఉండడానికి,
1: డిహైడ్రేట్ కాకుండా ఉంటాడు.
0: ఎస్. మినిమల్ ఎనర్జీ తోటి తన రెస్ట్ తీసుకోవడం వల్ల బాగా రికవర్ అవుతారండి.
1: ఇలా డిహైడ్రేట్ అయినప్పుడు ఏ సింప్టమ్స్ మనకు ప్రెజెంట్ అవుతాయండి?
0: మనం ఎక్కడెక్కడైతే చూడాలంటే, ఫస్ట్ టంగ్, మనం మాట్లాడేటప్పుడు కానీ బేబీ తినేటప్పుడు కానీ నాలుక చాలా తడిగా ఉంటుంది, మంచి షైన్ వస్తుంది. ఏదైనా లైట్ పడిందంటే నాలుక మీద షైన్ వస్తుంది. ఒకసారి ఆ షైన్ కోల్పోయింది అనుకోండి, దాన్ని పార్చి టంగ్ అంటారు. అంటే నాలుక మీద షైన్ లేదు, తడి ఆరిపోయింది అన్నట్టు,
1: డ్రైనెస్ వచ్చింది,
0: డ్రైనెస్. సో ఇది మోడరేట్ డిహైడ్రేషన్, అంటే తనకు డిహైడ్రేషన్ స్టార్ట్ అయింది, తను డల్ అయిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పి అర్థం. ఒక్కసారి ఈ పాచి టంగ్ నుంచి శాండ్ పేపర్ టంగ్, ఉప్పు కాగితం, శాండ్ పేపర్ టంగ్, అంటే మన టంగ్ మీద చిన్న చిన్న
1: బొడిబెల్లాగా,
0: ఎస్, అవన్నీ బయటకు వచ్చేస్తాయి అన్నమాట, మన టేస్ట్ బడ్స్ అంటారు. అవన్నీ బయటకు వచ్చే శాండ్ పేపర్ లాగా అనిపించినప్పుడు మనం డెఫినెట్ గా అర్థం చేసుకోవాలి, ఈ బేబీ బాడీలో 10% కంటే వాటర్ ఎక్కువ వెళ్ళిపోయింది బయటికి, తిను ఈజీగా డల్ అయిపోయి మూర్చిపోయే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది, సీరియస్ అయిపోయే ఛాన్స్ కూడా ఎక్కువ ఉందని మనం ఎక్స్పెక్ట్ చేయాలి. నెక్స్ట్ అండి, యూరిన్ రోజుకి మినిమం 4 సార్లు పోయాలి. ఒకసారి కంటే 12 గంటలు తక్కువ పోసిన, 24 గంటలు అసలు పోయకపోయినా కానీ తను సివియర్ డిహైడ్రేషన్లోకి వెళ్ళిపోయినట్టు కిడ్నీస్ కూడా ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకోటి చాలా ఈజీ థింగ్ ఏంటంటే, మన అరచేతిని ఇలా నొక్కి 3 సెకండ్లు వదిలేస్తే ఆ రక్తం నిండుతుంది, దాన్ని క్యాపిలరీ ఫిల్లింగ్ టైం అంటారు. కొన్ని కొన్నిసార్లు మనము నొక్కి అరచేతిలో బ్లడ్ స్ప్రెడ్ చేసినాక వదిలేస్తే ఆ బ్లడ్ ఫిల్ కాదు, ఫిల్ కాకుండా అలానే హ్యాండ్ తెల్లగా ఉండిపోతుంది ఎక్కడైతే ప్రెస్ చేస్తామో. ఆ క్యాపిలరీ ఫిల్లింగ్ టైం 3 సెకండ్ల కంటే ఎక్కువ ఉందంటే కూడా బేబీ చాలా డిహైడ్రేషన్ అయిపోయినట్టు అనమాట అర్థం. ఇంకా షాక్లోకి కూడా వెళ్ళిపోతున్నట్టు అనుకోవచ్చు మనం.
1: డాక్టర్ గారు, మందు వేసాము, కొంచెం సూపు తాగిపించాము, పడుకున్నాడు అన్న భావనలో చాలా మంది ఈ నిర్లక్ష్యం చేస్తుంటారు.
0: ఎస్.
1: ఆ స్థాయిలోనే గనక డిహైడ్రేషన్ అయితే అది ప్రాణాంతకమయ్యే అవకాశం కూడా ఉంటుందంటారా?
0: డెఫినెట్ గా. ఎప్పుడైతే బేబీ ఒక రోజంతా ఏం లవణాలు తీసుకోకుండా, కొంచెం కూడా ఫుడ్ తీసుకోకుండా ఉన్నప్పుడు, తన బాడీలో ఫీవర్ వల్ల వాటర్ వెళ్ళిపోతున్నప్పుడు మనం ఏమనుకుంటాం అంటే బేబీ పడుకున్నారేమో అనుకుంటాము. కానీ ఇవన్నీ సైన్స్ చూసుకోవాలి. మూత్రం పోసారా,

0: తన చేతిలో క్యాపిలరీ ఫిల్లింగ్ టైం అంటే రక్తం ఎలా నిండుతుంది, ప్లస్ తన నాలుక ఎలా ఉంది. కళ్ళు కూడా చూడొచ్చండి, కళ్ళు కొన్ని కొన్నిసార్లు మనం డిహైడ్రేట్ అయినప్పుడు బాగా లోపలికి వెళ్ళిపోతాయి. మన చర్మం లాగి కూడా చూడొచ్చు, పొట్ట మీద పిల్లల చర్మం చాలా సాఫ్ట్గా ఉంటుంది. అది లాగిన తర్వాత సడన్గా దానికి అది వెనకాలకి వెళ్ళిపోయిందంటే దాన్ని గుడ్ స్కిన్ టర్గర్ అంటారు. కానీ ఒకసారి మనం లాగిన తర్వాత ఆ చర్మం వెనక్కి
1: వెళ్ళట్లేదు,
0: చర్మంలో బాడీ వాటర్ వెళ్ళిపోయినట్టు, తను చాలా డీహైడ్రేట్ అయిపోయినట్టు. సో పేరెంట్స్ తన బేబీ కొంచెం డల్ అవుతుంది, డీహైడ్రేట్ అవుతుంది అనుకోవడానికి ఇవన్నీ సైన్స్ ఉన్నాయి చెక్ చేసుకోవడానికి.
1: అసలు వ్యాధి కంటే ఈ డిహైడ్రేషన్ పెనుముప్పు తీసుకొచ్చే ప్రమాదం ఉంది,
0: చాలా ప్రమాదం. జ్వరంలో మనం పేరెంట్స్ కానీ డాక్టర్స్ కానీ బాగా భయపడేది ఏంటంటే ఈ జ్వరం ఫస్ట్ తగ్గాలి, ఒకవేళ జ్వరం ఉండడం వల్ల వాళ్ళు డల్ అయిపోయి డీహైడ్రేట్ అవుతారనే భయం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ప్లస్ అది తెలియకుండా పేరెంట్స్ షుగర్ డ్రింక్స్ ఇచ్చేసి వాళ్ళకి వాంతులు విరోచనాలు వచ్చేటట్టు చేసుకుని కొన్ని కొన్నిసార్లు సీరియస్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి.
1: కాబట్టి పడుకున్నాడు బాబు జ్వరంతో అన్న విషయం కాకుండా లేపి మధ్య మధ్యలో మీరు చెప్పిన ఓఆర్ఎస్ తాగిస్తూ ఉంటే అతని ప్రాణాన్ని నిలబెట్టిన వాళ్ళు అవుతారు.
0: WHO ఓఆర్ఎస్ అనేది తాగాలండి. మార్కెట్ లో చాలా రకమైన ఓఆర్ఎస్లు ఉంటాయి, వాటిని ఎనర్జీ డ్రింక్స్ అని మార్కెట్ చేస్తారు. ఇవి టేస్టీగా ఉంటాయి కాబట్టి పిల్లలు వాటి మీద ఎక్కువ రుచి చూపిస్తారు. కానీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రికమెండెడ్ ఫార్ములానే మనం కరెక్ట్ గా కలపాలి. ఇప్పుడు మార్కెట్లో 1 లీటర్ ప్యాకెట్ ని 1 లీటర్ లో కలిపే బేబీకి ఇవ్వాలి. ఒకవేళ 200 ml శాసెట్ వచ్చింది అనుకోండి, 200 ml మొత్తం ఒక గ్లాస్ 200 ml వాటర్ లో కలిపిన తర్వాత ఇవ్వాలి. పేరెంట్స్ ఏం చేస్తారు, చాలా పెద్ద ప్యాకెట్ కదండి, కొంచెం ఉప్పు తీసి కొంచెం నీళ్ళలో వేసేద్దాం అనుకుంటారు. అది అలా కలపనే కలపద్దు. 1 లీటర్ ప్యాకెట్ 1 లీటర్ వాటర్ లో కలపాలి. 200 ml శాసెట్ వస్తే 200 ml కలిపి అందులోంచి కొంచెం కొంచెం బాబుకి ఇవ్వాలి. అప్పుడు కరెక్ట్ గా కలిసి బేబీ డిహైడ్రేట్ కాకుండా ఉంటారు.
1: డాక్టర్ రాథోడ్ గారు, ఈ టమాటో ఫీవర్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమున్నాయి?
0: అన్నిటికంటే ఇంపార్టెంట్, వచ్చిన పిల్లవాడికి ఐసోలేషన్ పెట్టేసి 5 నుంచి 7 రోజులు
1: అంటే మంచి గాలి వెలుతురు వచ్చే ప్లేస్ లో
0: ఇంట్లో ఉండాలి. బయట పిల్లలతో ఆడద్దు, స్కూల్ కి డెఫినెట్ గా పంపించద్దు. ఫంక్షన్స్ ఉన్నా బర్త్డేస్ ఉన్నా ఆ బాబుని మాత్రం పంపించద్దు. ఎందుకు ఇంత స్ట్రెస్ చేస్తున్నాం అంటే ఈ హ్యాండ్ ఫుట్ మౌత్ డిసీజ్ వచ్చిన తర్వాత 1 నెల రోజుల వరకు పిల్లవాడికి ఇమ్యూనిటీ చాలా లోగా ఉంటుంది.
1: మీరు చెప్పిన దాని విషయం చూస్తే ఈ బాబు వల్ల ఇతరులకు వ్యాప్తి చెందడం ఒక ఎత్తు అయితే ఇమ్యూనిటీ బాగా తగ్గిపోయి ఉంటుంది కాబట్టి ఇతరులకున్న చిన్న చిన్న సమస్యలు కూడా వీళ్ళకి పెద్దగా ప్రకటితమయ్యే అవకాశం ఉంటుందంట.
0: డెఫినెట్ గా ఇప్పుడు అడల్ట్స్ ఎవరైనా ఇంట్లో దగ్గుతున్నారనుకోండి, హ్యాండ్ ఫుట్ మౌత్ డిసీజ్ వచ్చిన పిల్లవాడి దగ్గరికి వెళ్ళి దగ్గితే వీళ్ళకి 2 రోజుల్లో తగ్గిపోయింది, తనకు దగ్గర దగ్గర 7 నుంచి 10 రోజుల వరకు ఉండి కొన్ని కొన్నిసార్లు నిమోనియాలోకి వెళ్ళిపోయే ఛాన్స్ కూడా ఉంటుందండి. లో ఇమ్యూనిటీలో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే చిన్న ప్రాబ్లం కూడా తన బాడీ తట్టుకోలేక ఫైట్ చేయలేక ఓడిపోయి ఇన్ఫెక్షన్ ఎక్కువ అయిపోయి తను డల్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది.
1: డయాగ్నోస్టిక్ టెస్ట్లు ఏమైనా ఉన్నాయంటారా దీనికోసం?
0: ఇది వైరస్ అండి, దీనికి డయాగ్నోస్టిక్ టెస్ట్ ఉంది కానీ అది చాలా కాస్ట్లీ. సో మన క్లియర్ కట్గా సింప్టమ్స్ కనిపిస్తాయి, సొల్లు గార్చడం, చిన్నపిల్లలు గొంతులో లైట్ వేస్తే రెడ్ కలర్ డాట్స్ పసుతోటి కనిపిస్తాయండి. మోచేతులకు మోకాలకు ఉన్నాయి కాబట్టి క్లినికల్ డయాగ్నోసిస్ చాలు మనకి. డెఫినెట్గా మనకు డౌట్ ఉంది వేరే ర్యాష్ ఉంది అని అంటే మనం PCR టెస్ట్ పంపిస్తాము, చాలా కాస్ట్లీ కాబట్టి అవసరం లేదు కాబట్టి పంపించాము.
1: స్పెసిఫిక్ కేసెస్లో అవసరం ఉన్నప్పుడు
0: సేమ్ మనం కోవిడ్కి PCR ఎలా పంపించేవాళ్ళమో దీనికి కూడా PCR టెస్ట్ డయాగ్నోసిస్కి పంపిస్తామండి.
1: టమాటో ఫీవర్లో వారం 10 రోజులు కనుక శ్రద్ధ కనపరిచినట్లయితే బేసిక్ మెడికేషన్ ట్రీట్మెంట్ తోనే తిరిగి వాళ్ళు నార్మల్ అయ్యే అవకాశం ఉందంటారు.
0: ఎస్,
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు డాక్టర్ గారు. నమస్కారం అండి.
0: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.

మీరింతవరకు ఆరోగ్య జీవనం, టమాటో ఫీవర్, పిల్లలు తీసుకోవలసిన జాగ్రత్తలు డాక్టర్ రాథోడ్ ప్రదీప్ కుమార్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.

జనరంజని శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన పాటలు వింటారు. మీకు నచ్చిన పాట వినాలనుకుంటున్నారా? ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీ పాట వివరాలతో పాటు మీ పేరు, మీ ప్రాంతం పేరు మాకు పంపవలసిన మా వాట్సాప్ నెంబర్ 0402324-0852. గుడ్ మార్నింగ్ జనరంజని, అమరదీపం సినిమా నుండి నా జీవన సంధ్యా.

జనరంజని శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన పాటలు వింటారు. మీకు నచ్చిన పాట వినాలనుకుంటున్నారా? ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీ పాట వివరాలతో పాటు మీ పేరు, మీ ప్రాంతం పేరు మాకు పంపవలసిన మా వాట్సాప్ నెంబర్ 0402324-0852. గుడ్ మార్నింగ్ జనరంజని, అమరదీపం సినిమా నుండి నా జీవన సంధ్యా సమయంలో పాటను వినిపించగలరు అంటూ చిలుక నారాయణ, అనసూయ, యమున, జాన్ కంపేట నిజామాబాద్ నుంచి కోరుతున్నారు. ఇంకా ఇదే పాట మా కోసం వినిపించండి అంటూ పుట్టపక్క నుండి మిరియాల తిరుమలయ, ఆండాలు, ఆదిత్య, శృతి, రవికుమార్, వడ్లమ్ముడి, అల్మాసుగూడ నుంచి. మరి మీ అందరి కోసం అమరదీపం చిత్రం నుంచి వి రామకృష్ణ, సుశీల ఆలపించిన ఈ గీతం మీకోసం. గీతరచన వేటూరి, సంగీతం సత్యం.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవ ప్రసారోత్సవాల సందర్భంగా హైదరాబాద్ కేంద్రం నిర్వహిస్తున్న గగన విజయం విశేష అష్టావధానం కార్యక్రమం 7వ తారీఖు ఆదివారం ఉదయం 9:30 నాంపల్లి డాక్టర్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నందు జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం.
2: శ్రోతలు జనరంజన్ వింటున్నారు. మాకోసం ప్రేమ ఖైదీ నుంచి ఏదైనా పాట వినిపించండి అంటూ కీసర ఔటర్ రింగ్ రోడ్ నుంచి బబ్బూరి సదానంద్ గౌడ్, సత్యమ్మ, శ్రీధర్ గౌడ్, విజయలక్ష్మి, నయోమి, మహాలక్ష్మి, సంతోష్ గౌడ్, మాదేవి, వినయ్ కుమార్ గౌడ్, మనోజ్ కుమార్ గౌడ్, సదాప్రియ, సౌందర్య ఇంకా ఇదే పాట మాకోసం వినిపించండి అంటూ నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగ్నాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, కళ్యాణి, భూదాన్ పోచంపల్లి నుంచి ఎలగందుల మార్కండేయ, లక్ష్మి, దివ్య, శ్రీను, చిన్ను, మరి మీ అందరి కోసం ప్రేమ ఖైదీ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుశీల్ ఆలపించిన ఈ గీతం. గీత రచన వేటూరి, సంగీతం రాజన్ నాగేంద్ర.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
2: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: ఆకాశవాణి ప్రజా ప్రసార సేవలో 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మన వివిధ భారతి ఎఫ్ఎం 102.8లో ప్రత్యేక కార్యక్రమాలు. సోమవారం జూన్ 8వ తారీఖు ఉదయం 10:03 శ్రీ రాజగోపాల్, శ్రీమతి ఇందిరా బెనర్జీ, శ్రీ ఎస్ రమేష్ సుంకసారి గారు సమర్పించే ప్రత్యేక జనరంజని. ఉదయం 11:03 నవభారత స్వరం ప్రత్యేక రూపకం మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై.
4: జనరంజని శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటున్నారు. ఈరోజు సహజ నటి డబ్బింగ్ ఆర్టిస్ట్ అయిన సరిత గారి పుట్టినరోజు సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలుపుతూ వారు నటించిన కోకిలమ్మ చిత్రంలో నుంచి ఏదైనా పాట మా కోసం వినిపించండి అంటూ కరీంనగర్ జిల్లా అమనగుర్తి నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, ఇంకా నిమ్మని గ్రామం నుండి పున్నా వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్, కీసర మండలం గోధుమకుంట

గ్రామం నుంచి బండి కృష్ణగౌడ్, మల్లేష్ గౌడ్, విజయలక్ష్మి, కళ్యాణి, భవాని, సుప్రియ, కృష్ణకాంత్ గౌడ్, సాయి చరణ్, బృంద, చిన్నముంతుల వీళ్ళంతా. కోకిలమ్మ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, సాహిత్యం ఆత్రేయ, సంగీతం ఎంఎస్ విశ్వనాథన్.

0: 2026. Visit afghat.edcin.co.in and take the first step toward the blue.
1: శ్రోతలకు ఒక గమనిక. జూన్ 8 సోమవారం అంటే రేపు ఆకాశవాణి ప్రజా ప్రసార సేవలో 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆ రోజు ఉదయం 7:30 నుంచి 8 గంటల వరకు, మధ్యాహ్నం 12:40 నుంచి 1:10 వరకు నేరుగా ఆకాశవాణి ఫోన్ ద్వారా చేసి శుభాకాంక్షలు తెలియజేయవచ్చు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0402324 0852, మరొక నెంబరు 0402324 0853. శ్రోతలకి ఇదే మా ఆహ్వానం. రేపు సోమవారం జూన్ 8 ఉదయం 7:30 నుంచి 8 గంటల వరకు, అలాగే 12:40 నుంచి 1:10 వరకు, 2:15 నుంచి 3 గంటల వరకు శ్రోతలు ఫోన్ చేసి మీకున్నటువంటి ఆకాశవాణితో మీకున్నటువంటి అనుబంధాన్ని షేర్ చేసుకోవచ్చు. శ్రోతలు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్లు మరొకసారి 0402324 0852, 0402324 0853. గమనిక విన్నారు.

0: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: జనరంజని వింటున్నారు. గోపికానగర్ నుంచి శివకృష్ణ గౌడ్, ప్రణీత్ గౌడ్, ఇంకా రఘునాథపురం గ్రామం నుండి హేమంత్ కుమార్, రిషితేజ, అశ్విత్, సాక్షిత్, అవంతిక, ప్రియాన్షి, గీతిక, ప్రణీత్, వెంకన్న, ఇంకా ఎద్దుమేలర నుంచి బాలకృష్ణ, శారద, శ్రీనిధి, అఖిల్, కార్తికేయ, చిన్నతుమ్ములగూడ గ్రామం నుంచి శివకోటి శేఖర్, వరలక్ష్మి, వైష్ణవి, సుధీర్, మహాలక్ష్మి, ఐశ్వర్య, మరి వీరంతా అడుగుతున్నటువంటి పాట ఆలిబాబా 40 దొంగలు. ఈ పాట నుంచి మాకైనా ఏదైనా పాట వినిపించండి అంటూ ఎద్దుమేలర నుంచి దేవునిరి వీరయ్య యాదమ్మ, ఆలిబాబా 40 దొంగలు చిత్రం నుంచి ఘంటసాల స్వీయ సంగీతంలో పాడిన పాట శ్రీనారాయణ రెడ్డి గీతరచన.

0: వ్యక్తిగత సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: జనరంజన్లో మాకోసం ఏదైనా పాట వినిపించండి అంటూ ప్రేమ్ కుమార్, శ్రీలత, భవ్యశ్రీ, లక్కీ, తేజశ్రీ, మనోజ్ కుమార్, భానుశ్రీ, ప్రవీణ్, అలాగే దుర్గానగర్, జియాగూడ, హైదరాబాద్ నుంచి అడుగుతున్నారు. ఎర్రగడ్డ నుంచి ఉజ్వల, శ్రీనివాస్, ప్రణవ్, వెంకట స్వరూప వారి స్నేహితులు, ఇంకా కృష్ణా జిల్లా పెడన నుంచి అప్పలరాజు, ఇంకా జగిత్యాల జిల్లా వెల్లుల లక్ష్మారెడ్డి కాలనీ నుంచి జాప భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీకాంత్, బండి శివాజీ, చంద్రకళ, జోగ నర్సయ్య, పద్మ, ఆనంద్, సరోజిని, శ్రీనిక వీరంతా అడుగుతున్నటువంటి పాట చంటి చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రాలపించిన ఈ గీతం మీకోసం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 8:15 నిమిషాలు. జనరంజని శ్రోతలు ఫోన్ ద్వారా కోరిన పాటలు వింటారు.

0: వెంటనే ఒక మంచి పాట వింటే రోజంతా చాలా ఉత్సాహంగా గడుస్తుంది. మన మనసుకు దగ్గరయ్యే స్వరాలు, తీయని మాటలు, ఇదే కదా మన జనరంజని. జనరంజని కార్యక్రమానికి అందరికి స్వాగతం.
1: హలో, గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్ సార్, ఎక్కడ నుంచి ఫోన్ చేస్తున్నారు?
1: సార్, మాది రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం చీర్ల వంచ నుండి. నా పేరు వేముల పరశురాం.
0: పరశురాం గారు, బాగున్నారా? నమస్కారం.
1: నమస్కారం సార్. బాగున్నా సార్. మీరు బాగున్నారా సార్?
0: బాగున్నాను, బాగున్నాను. ఏ సాంగ్ అడుగుతున్నారు
1: సార్? సినిమా పేరు వంశానికి ఒక్కడు, ప్రియా మహాశయ అంటారు సార్.
0: ఓకే, తప్పకుండా వేస్తాము.

0: హలో,
1: హలో, నమస్తే అండి.
0: గుడ్ మార్నింగ్ సార్.
1: గుడ్ మార్నింగ్, జనరంజనికి స్వాగతం. చెప్పండి.
0: థ్యాంక్ యూ సార్. నా పేరు దస్తగిరి సార్, కడప జిల్లా ప్రొద్దుటూరు.
1: దస్తగిరి గారు నమస్తే.
0: నమస్కారం సార్.
1: చెప్పండి చెప్పండి, ఏ పాట అడుగుతున్నారు?
0: ఈరోజు హరీష్ మాలాశ్రీ నటించిన ప్రేమ ఖైదీ సార్, దాంట్లో నుంచి ఓ నమః ఒకటై మనం అసాంగ్ సార్.
1: ఓకే, తప్పకుండా వేస్తాము.

0: హలో
1: హలో నమస్కారం అండి.
0: నమస్కారం, శుభోదయం వివిధ భారతి అండి. నేను నరసింగరావు, ఖైరతాబాద్ ఆనంద్ నగర్ కాలనీ నుంచి.
1: నమస్తే సార్. నమస్తే, చెప్పండి, ఏ పాట అడుగుతున్నారు?
0: నాకు బాలగోపాలుడు సినిమా నుంచి ఒక్కటే తను వంట ఆ సాంగ్ వినిపించండి.
1: ఓకే సార్, తప్పకుండా వినిపిస్తాము.

0: నమస్కారం అండి.
1: సార్ నేను భద్రాద్రి కొత్తగూడెం నెహ్రూ బస్ నుంచి మాట్లాడుతున్నాను. రేడియో నాగేశ్వరరావు.
0: రేడియో నాగేశ్వరరావు గారు చెప్పండి
1: సార్. నాకు ఈరోజు డాక్టర్ చక్రవర్తిలో ఈ మౌనం ఈ బిడియం.
0: ఓకే, తప్పకుండా వేస్తాము.

0: హలో, నమస్కారం అండి.
1: శుభాకాంక్షలు చెందాం. రవికుమార్ వర్ధమాని అల్మాస్ గురించి మాట్లాడుతున్నాం.
0: చెప్పండి రవికుమార్ గారు, నమస్తే. బాగున్నారా?
1: బాగున్నాను. నాకు మర్మయోగి సినిమా నుంచి
0: చెప్పండి.
1: నవ్వుల నదిలో పువ్వుల పడవ రికార్డు పాపం.
0: తప్పకుండా.

హుషారైన పాటలు మన రేడియో శ్రోతల తీయని మాటలతో ఈ ఉదయం ఎంతో హాయిగా గడిపాం కదా. సంగీతం ఎప్పుడు మనతోనే ఉంటుంది. మన జనరంజని కార్యక్రమంలో మళ్ళా రేపు కలుసుకుందాం. నమస్తే.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలు జనరంజన్ వింటున్నారు. ప్రేమాభిషేకం మూవీలో వందనం అభివందనం అన్ను పాట వినిపించండి అంటూ హైదరాబాద్ నిజాంపేట నుంచి గణేష్ వేదవతి, ఖైరతాబాద్ ఆనందనగర్ కాలనీ నుండి సిహెచ్ వెంకటస్వామి అలివేల్ మంగమ్మ మెహదీపట్నం నుంచి, అలాగే మేడ్చల్ జిల్లా అంకుశాపురం నుంచి దోర్నాల సుదర్శన్, అవేష్, విధుబాబు, రాగు, మూత నరసింహరావు, సంహిత, హర్షిణి, దీక్షిత, వర్ధిని, వీళ్ళందరి కోసం ప్రేమాభిషేకం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, దాసరి నారాయణరావు గీతరచన, సంగీతం చక్రవర్తి.

0: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవ ప్రసారోత్సవాల సందర్భంగా హైదరాబాద్ కేంద్రం నిర్వహిస్తున్న గగన విజయం విశేష అష్టావధానం కార్యక్రమం 7వ తారీఖు ఆదివారం ఉదయం 9:30 నాంపల్లి డాక్టర్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నందు జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: శ్రోతలకు ఒక గమనిక. ఆకాశవాణి ప్రజా ప్రసార సేవలో 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా జూన్ 8 సోమవారం అంటే రేపు ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా శ్రోతలందరికీ ఆహ్వానం. మీరు నేరుగా ఆకాశవాణికి ఫోన్ చేసి మీ శుభాకాంక్షలు, అనుభవాలు, అభిప్రాయాలు పంచుకోవచ్చు. లైవ్ ఇన్ ఫోన్ ఇన్ సమయాలు ఉదయం 7:30 నుండి 8 గంటల వరకు, మధ్యాహ్నం 12:40 నుండి 1:10 వరకు, మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ఆకాశవాణి.

సంబంధంతో మీ అనుబంధాన్ని, మీ మధుర జ్ఞాపకాలను, 90 ఏళ్ల ఈ అపూర్వ ప్రస్థానంపై మీ అభినందనను మాతో పంచుకోండి. సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్లు 0402324085 2, మరొక నెంబరు 0402324085 3. ఫోన్ నెంబర్లు మరొకసారి 0402324085 2, 0402324085 3. గమనిక విన్నారు. గుడ్ మార్నింగ్ జనరంజని. సిరిసిల్ల ఇల్లంతకుంట మండలం. గంగు మహేందర్, నాగలక్ష్మి, గన్విత్, హర్షవర్ధన్, అశోక్, సమత, వైష్ణవి, సాయి చరణ్, చాణిక్య, అలాగే చందంపేట మండలం చిత్రేల గ్రామం నుంచి దమ్మోజి వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్ వారి కుటుంబ సభ్యులు, ఇంకా గజ్వేల్ సింగాటం నుంచి ఎం నరసింహచారి, రామేశ్వరి, సుహృత్, సంధిత, ఫిర్జాదిగూడ నుంచి శ్రీనివాస్, ప్రేమించు సినిమా నుంచి తొలిసారి అనే పాటను వినిపించండి అంటూ భద్రాది కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం ప్రశాంతి నగర్ నుంచి మారబోయిన శ్రీనివాస్, పద్మ, ఇంకా వీరేందర్, మీనాక్షి, చామంతి, ప్రేమించు సినిమా నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్రమ్మ పాడిన పాట, రచన సిరివెన్నెల, సంగీతం ఎంఎం శ్రీలేఖ.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: ఆకాశవాణి ప్రజా ప్రసార సేవలో 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మన వివిధ భారతి ఎఫ్ఎం 102.8లో ప్రత్యేక కార్యక్రమాలు. సోమవారం June 8 ఉదయం 10:03 శ్రీ రాజగోపాల్, శ్రీమతి ఇందిరా బెనర్జీ, శ్రీ ఎస్ రమేష్ సుంకసారి గారు సమర్పించి ప్రత్యేక జనరంజని. ఉదయం 11:03 నవభారత స్వరం ప్రత్యేక రూపకం మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై.
3: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
4: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
5: శ్రోతలు జనరంజన్ వింటున్నారు. ప్రముఖ సినీ నటి డబ్బింగ్ ఆర్టిస్ట్ సరిత గారి పుట్టినరోజు సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలుపుతూ మరో చరిత్ర సినిమాలోంచి ఏదైనా పాటను వినిపించండి అంటూ హైదరాబాద్ వనస్థలిపురం నుంచి దోర్నాల రేణుక, బాలాజీ, చోడవరపు నాగేశ్వరరావు, రామాదేవి, లక్ష్మి, శశాంక్, గాయత్రి, విస్తృత, సాయి మన్విత వీరంతా గీతానగర్ హైదరాబాద్ నుంచి, ఇంకా భువనగిరి అర్బన్ కాలనీ నుంచి కొండ యాదగిరి, శాంత, అభిహాసిని, వైష్ణవి, నితిన్, ఓల్డ్ సిటీ శివగంగానగర్ నుంచి దండ్రా, సునీత, మరి వీరందరి కోసం ఈ పాట.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 9 గంటలు. ముంబై నుంచి వివిధ భారతి ప్రసారాలు రిలే వింటారు.
1: कार्यक्रम चित्रलोक के कुछ और गीत बस एक छोटे से ब्रेक के बाद।

0: सुनहरे दौर के सदाबहार गानों की महफिल।
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 10 గంటలకు వస్తుంది. తెలుగులో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు మల్కజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. అంతర్జాతీయ ఎల్పీజీ ధరలు గణనీయంగా పెరిగినప్పటికీ మన దేశంలో ప్రజలు ప్రపంచంలోని ఇతర దేశాల కంటే అత్యంత తక్కువ ధరలకే వంట గ్యాస్ను పొందుతున్నారని పెట్రోలియం సహజవాయు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. ప్రతి సోమవారం నిర్వహిస్తున్న హైడ్రా ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ నెల 8వ తేదీన 15వ తేదీన రద్దు చేసినట్లు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలియజేశారు. తిరిగి ఈ నెల 22వ తేదీ నుంచి ఈ కార్యక్రమం యథావిధిగా ఉంటుందని పేర్కొన్నారు. వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని బిలాస్పూర్ బెంగళూరు వయా సికింద్రాబాద్ మార్గంలో ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ రైలు ఈ నెల 12వ తేదీన బిలాస్పూర్ నుంచి బయలుదేరి శనివారం రాత్రికి బెంగళూరుకు చేరుకుంటుందని దక్షిణ మధ్య రైల్వే తెలియజేసింది. ఈ నెల 8వ తేదీ రాత్రి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ప్రారంభం కానున్న చేప ప్రసాదం పంపిణీకి ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. చేప ప్రసాదం తీసుకునేందుకు వచ్చేవారి కోసం 124 ఆర్టీసీ ప్రత్యేక బస్సులను వివిధ ప్రాంతాల నుంచి నడుపుతారు. ఈ నెల 20వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తారు. ఈ లోక్ అదాలత్లో రాజీకి అనువైన క్రిమినల్ కేసులు, చెక్ బౌన్స్, పెండింగ్ ట్రాఫిక్ చలానాలను పరిష్కరించుకోవచ్చు. ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవ ప్రసారోత్సవాల సందర్భంగా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం గగన విజయం పేరుతో విశేష అష్టావధారణ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం హైదరాబాద్ నాంపల్లి సూరవనం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో ప్రస్తుతం జరుగుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎదురేట్ AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నీలంలో సమయం 10:03 అవుతుంది. ఎవర్ గ్రీన్ ఇట్స్ కార్యక్రమానికి స్వాగతం. హ్యాపీ సండే అందరికీ. సండే ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాం కదా. కొన్ని కొన్ని చిన్న చిన్న పెండింగ్స్ వర్క్స్ అన్నీ సండే రోజు కంప్లీట్ చేసుకుందో అనుకుంటూ ఉంటాం. మరి మీ పనులన్నీ కంప్లీట్ చేసుకోండి పాటలు వింటూ. 2005 నుండి 2010లో మధ్యలో విడుదలైనటువంటి చిత్రాల్లోనే పాటలు వినాలనుకుంటే మీ పాట వివరాలతో పాటు మీ పేరు, మీ ప్రాంతం పేరు మాకు సందేశం పంపండి. మా వాట్సాప్ నెంబర్ 0402324 0852. అతడు సినిమాలో నుంచి పాట వినిపించండి అంటూ కోరిన శ్రోతలు వనపర్తి నుంచి ఎం రామయ్య, కార్తీక్, మను, యామిని, భవ్యశ్రీ, సుధారామయ్య, చైత్రిక, శ్రీ, ఇంకా ఇదే పాట మాకోసం వినిపించండి అంటూ కె వెంకటేశ్వర్లు, ఆర్ పద్మ, సింధూర, షాన్వి, సుజీత్, ఉప్పల్, లక్ష్మీనగర్ నుంచి అడుగుతున్నారు. నాగరాజ్, నవన్న, నవతి ఫ్రమ్ సైనికపూర్ నుంచి, ఇంకా జమ్మికుంట నుంచి కె రమేష్, రమ, మధు, రవలి, నిర్వాణ్, నిక్షిత్, లిఖిత్, బృహతి, సంధ్య. మరి వీరందరి కోసం అతడు మూవీ నుంచి కెకే సునీత పాడిన పాట, సిరివేనల రచన, మన్ శర్మ సంగీతం.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. 2005 నుంచి 2010 మధ్య విడుదలైనటువంటి చిత్రాల్లోని పాటలు వింటున్నాం కదా. ఇప్పుడు మాకోసం భద్రా మూవీ నుంచి ఏదైనా సాంగ్ ప్లే చేయండి అంటూ పెద్దాపుర గ్రామం నుంచి బండారు త్రిమూర్తులు గుప్తా, అలాగే జిబ్లక్పల్లి నుంచి చిక్కా చక్రపాణి చందన, ఇంకా జోగులాంబ గద్వాల్ జిల్లా నుంచి ఆనందరావు, చాగపురం ప్రదీప్ కుమార్, నల్లబోతుల జ్ఞానేశ్వర్, రూప, రీతు మరియు సుజిత, ఇంకా రవికుమార్, రమాదేవి ఫ్రమ్ మల్కాజ్గిరి నుంచి, ఆర్మూర్ చేనేత కాలనీ రంగాచారి నగర్ నుంచి జిందం నరహరి, లక్ష్మి, జిందం భానుతేజ, మృదుల, ఉదయ్ కిరణ్, అంగూర్ ఉదయరేఖ, అంగూర్ భాను, రియాన్ష్, హన్మిత్ వారి కుటుంబ సభ్యులు. మరి మీరందరి కోసం భద్రా మూవీ నుంచి టిప్పు కల్పన పాడిన పాట, గీత రచన విశ్వ, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

ఆకాశవాణి ప్రజా ప్రసార సేవలో 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మన వివిధ భారతి ఎఫ్ఎం 102.8లో ప్రత్యేక కార్యక్రమాలు. సోమవారం జూన్ 8వ తారీఖు ఉదయం 10:03 శ్రీ రాజగోపాల్, శ్రీమతి ఇందిరా బెనర్జీ, శ్రీ ఎస్ రమేష్ సుంకసారి గారు సమర్పించి ప్రత్యేక జనరంజని. ఉదయం 11:03 నవభారత స్వరం ప్రత్యేక రూపకం మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై.

ఎవర్గ్రీన్ హిట్స్ వింటున్నారు ఓన్లీ అన్ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. స్టూడియోల సమయం 10 గంటలు దాటి 18 నిమిషాలు అవుతుంది. ఆదివారం పూట మాకోసం ఏదైనా పాట వినిపించగలరంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడ నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాన్ జైనుద్దీన్, అబేద, అయేషా, ఇంకా అశోక్ మూవీ నుంచి ఏదైనా పాట ప్లే చేయండి అంటూ ఎం వెంకటేష్, నందిపేట నుంచి, జిల్లెలగూడ నుంచి హరినాథ్, రాకేష్ కుమార్, మమత, విశేష్, వైభవి వీరు హైదరాబాద్ నిజాంపేట క్రాస్ రోడ్ నుంచి, ఇంకా హేమలత, విశ్వనాథ్ చౌటుప్పల్ నుంచి అడుగుతున్నారు. అశోక్ మూవీ నుంచి హరిహరన్ వర్ధిని పాడిన పాట, రచన చంద్రబోస్, సంగీతం మన్ శర్మ.

0: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
2: మాటైనా
3: పాటైనా
4: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
2: ఏ చోటైనా
3: శ్రోతల ఆనందాల గని,
2: మధుర గానాల మనోరంజని,
3: మన జనరంజని,
4: మనసునే మీటకే నేస్తమా.
3: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు ఓన్లీ అన్ ఆకాశవాణి వివిధ భారతి. 2005 నుంచి 2010 మధ్యలో విడుదలైనటువంటి చిత్రాల్లోని పాటలు వింటున్నారు. మాకోసం బొమ్మరిడు చిత్రం నుంచి బొమ్మను గీస్తే పాట ప్లే చేయండి అంటూ తోట శివపార్వతి, మురళీకృష్ణ, హైదరాబాద్ ఉప్పల్ నుంచి, ఇంకా చౌటుప్పల్ నుండి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ, భువనగిరి మండలం రాయగిరి నుంచి మాదాసు సత్యనారాయణ, కవిత, ఇంకా ఉమ్మడ నుంచి దివాకర్, విమల, యష్ణ, మోతే, కృష్ణ, సంతోష, స్పందన, శివసాయి, రాములు, రాములమ్మ. మరి మీ అందరి కోసం బొమ్మరిడు చిత్రం నుంచి జీన్స్ శ్రీనివాస్, గోపిక పూర్ణిమ ఆలపించిన ఈ గీతం. గీతరచన భాస్కర్ భట్ల, రవికుమార్. సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: సంబంధిత సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు ఓన్లీ అన్ ఆకాశవాణి వివిధ భారతి స్టూడియోల సమయం 10 గంటలు దాటి 31 నిమిషాలు అవుతుంది. ఆటం మూవీ నుంచి పాట ప్లే చేయండి అంటూ హస్తినాపురం ఈస్ట్ నుంచి కన్నగిరి సత్యనారాయణ, ఇంద్రవేణి, మేధాన్స్, అనిరుద్ధ్, శ్రేయాన్స్, ఇంకా నిజామాబాద్ నుంచి అజీజ్ బాయ్, మటిన్ బాయ్, షేక్ చాంద్, ఫారూక్ ఫోల్, సయ్యద్ ఖలీల్, ముబిన్ బాయ్, ఎండి యాసిన్, మూసా కరీం, షేక్ సలీం, ఇంకా జరిబోతుల బుచ్చయ్య, వారి కుటుంబ సభ్యులు హన్మకొండ జిల్లా కాజుపేట మండలం తారాలపల్లి గ్రామం నుంచి మీ అందరి కోసం సిద్ధార్థ సుమంగళి ఆలపించిన ఈ గీతం మీకోసం.

గుడ్ మార్నింగ్ జనరంజని, ఎవర్ గ్రీన్ హిట్స్ మాకు మంచి మంచి పాటలు వినిపిస్తున్నారంటూ హైదరాబాద్ గచ్చిబౌలి నుంచి గడ్డ రాజేశ్వర్, మీనా, లోకేశ్వర్, క్రాంతిబాబు, లావణ్య, దుర్గయ్య ఇంకా ఇదే పాట మాకోసం వినిపించండి అంటూ దుర్గాదేవి, అనన్య, శ్రీశైలం, గౌతమ్ ఫ్రమ్ గుడ్ల నర్వ గ్రామం నుంచి థ్యాంక్ యూ అండి. ఇంకా అంబాల నుంచి రవీందర్, స్వరూప, సతీష్, మమత, సుమన్, స్రవంతి, రాజేష్, లక్ష్మి, సహస్ర వీరంతా అడుగుతున్నటువంటి పాట దేశమధుర చిత్రం కోసం భాస్కర్ భట్ల రాసిన గీతం చక్రి సంగీతం. Bringing on the new flavor.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: శ్రోతలకు ఒక గమనిక. ఆకాశవాణి ప్రజా ప్రసార సేవలో 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా జూన్ 8 సోమవారం ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా శ్రోతలందరికీ ఆహ్వానం. మీరు నేరుగా ఆకాశవాణికి ఫోన్ చేసి మీ శుభాకాంక్షలు, అనుభవాలు, అభిప్రాయాలు పంచుకోవచ్చు. లైవ్ ఫోన్ ఇన్ సమయాలు ఉదయం 7:30 నుంచి 8 గంటల వరకు, మధ్యాహ్నం 12:40 నుంచి 1:10 వరకు, మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు. ఆకాశవాణితో మీ అనుబంధాన్ని, మీ మధుర జ్ఞాపకాలను 90 ఏళ్ల ఈ అపూర్వ ప్రస్థానంపై మీ అభినందనలను మాతో పంచుకోండి. సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 0402324 0853. ఫోన్ నెంబర్లు మరొకసారి 0402324 0852.

ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఎవర్ గ్రీన్ హిట్స్లో మాకోసం బుజ్జిగడ్ మూవీ నుంచి ఏదైనా పాట వినిపించండి అంటూ సంగీత శ్రావణ్ కుమార్ యాదవ్ లంగర్ హౌస్ నుంచి, ఇంకా కోరుట్ల మండలం మోహన్ రావు పేట నుంచి అడ్లగడ్ల రమేష్, ప్రియాంక, మహర్షి, వేదాశ్రీ, శాంతాబాయ్, ఇంకా సంగారెడ్డి జిల్లా జిన్నారం నుంచి భిక్షపతి దుర్గయ్య వారి మిత్ర బృందం, బుజ్జిగడ్ మూవీ నుంచి సందీప్ చౌత స్వీయ సంగీతంలో నిఖితా నిగమ్తో పాడిన పాట మీ అందరి కోసం.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: హాయ్, హలో, నమస్తే. అప్పటికే మన ఆర్జే, నెక్స్ట్ ఆర్జే వచ్చేసాడు. ఎవరో కాదు, మీరే చెప్పేస్తారు. గుడ్ మార్నింగ్.
3: గుడ్ మార్నింగ్ సాయి కృష్ణ, ఎలా ఉన్నావు?
2: బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు?
3: నేను కూడా సూపర్.
2: ఇప్పుడు 90 ఏళ్ళ వసంతాలకు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు గగన విజయం, ఇంకొక రేపు కూడా చాలా అంటే చాలా కార్యక్రమాలు మనము ఆకాశవాణి సందర్భంగా అన్ని వినిపిస్తున్నాం కదా. మరి నీకున్నటువంటి అంటే అసోసియేషన్ ఆకాశవాణితో ఏంటో మాకు ఒకసారి చెప్పండి.
3: దాదాపు 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు మన ఆకాశవాణిలో.
2: ఓకే, రేడియో ఎప్పటి నుంచి వింటున్నా?
3: రేడియో అయితే నేను చిన్నప్పటి నుంచి అని కాకుండా నాకు ఊహ తెలిసినప్పటి నుంచి వింటుండే. సో అప్పుడు మా లోకల్లో వింటున్నప్పుడు కాలర్ షో ఉంటుంది కదా, సో మన ఫోన్ కలవాలి, మన ఫోన్ వాళ్ళతో మాట్లాడాలని చెప్పి బాగా ఎగ్జైటెడ్ గా ఉంటుండే నేను. ఎప్పుడు కలుస్తుందా, ఎప్పుడు కలుస్తుందా అని.
2: సో చాలా సార్లు వింటూ ఉండేవాడి
3: మన ఆకాశవాణి వింటుంటే నేను.
2: ఓకే,
3: అందులో వచ్చే పాటలు కానీ న్యూస్ కానీ.
2: మాకు దగ్గరగా ఆకాశవాణి వరంగల్ ఉండేది. మాకు అంటే అక్కడ 55 కిలోమీటర్స్ ఏమో ఉండేది. చాలా అంటే చాలా నీట్ గా వస్తూ ఉండేది రేడియోని. ఇప్పుడు అంటే మనకి యాప్స్ ఉన్నాయి కాబట్టి, అది అంతకుముందు అంటే మనకి ఓల్డ్ రేడియోస్ ఉండేవి కాబట్టి అవి బ్యాండ్స్ ఉండేవి.
3: కరెక్ట్,
2: మనకి ఏ బ్యాండ్ కావాలో అది మీడియా ఎఫ్ఎం అంటే. ఇప్పటి అంటే జెన్జీ వాళ్ళకి చాలా తక్కువ ఐడియా ఉండి, 90s కిడ్స్ కి అయితే చాలా ఐడియా ఉంటుంది.
3: ఎందుకంటే వాళ్ళు ఎక్స్పీరియన్స్డ్ అయ్యారు కాబట్టి వాళ్ళకి ఆ ఫీలింగ్ తెలిసి ఉంటుంది. సో ఇప్పుడు వాళ్ళకి రేడియో అంటే ఓకే రేడియోనా అన్నట్టు ఉంటారు, కానీ ఆ ఫ్రీక్వెన్సీ చేంజింగ్ లో గరగరగర సౌండ్ కరెక్ట్ ఫ్రీక్వెన్సీ వచ్చేంత వరకు మనం తిప్పడం, ఇవన్నీ మనకు మాత్రమే తెలుసు అవన్నీ.
2: ఇంకా సండే వచ్చిందంటే ఇటు మరి ఆ రేడియో ఒకటి, మనకి టీవీ ఒకటి. టీవీ అంటే మనకి అప్పుడు దూరదర్శన్ ఒకటి, 4 గంటలకి మూవీ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తుండేవాళ్ళం. ఇప్పుడు మూవీస్ ఉన్నాయి కానీ ఎన్ని ఛానల్స్ ఉన్నాయి కానీ అప్పటి ఎంజాయ్మెంట్ అనేది ఒక లాంటిది.
3: కరెక్ట్, ఏంటంటే ఇప్పుడు మనం ఏదైనా మనకు కావాల్సినవి అందుబాటులో ఎన్నున్నా కానీ మనం దానిలో చూస్ చేసుకోవడం చాలా కష్టమైపోతుంది. అదే మనకి అసలే ఏమి లేనప్పుడు ఏదన్నా ఎదురు చూస్తాం కదా, దేని గురించైనా ఆ ఎదురుచూపులో ఉండే ఆనందం వేరే ఉంటుంది.
2: ఎస్, మరి మిమ్మల్ని కూడా ఎంటర్టైన్ చేయడానికి 11 గంటల నుంచి గుర్తుకొస్తున్నాయంటూ ఆర్జే రంజిత్ మీతో రెడీగా ఉన్నాడు. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: సింహ చిత్రం నుంచి పాటను కోరిన వారు మీనా, అనిల్ గౌడ్, నితిన్ గౌడ్, పృథ్వీ, స్కంద గౌడ్ అండ్ నిఖిత నల్లకుంట హైదరాబాద్ నుంచి, ఇంకా భువనగిరి ఆర్బీ నగర్ నుంచి గుజ్జ బాలకృష్ణ, వినీత, అనీష్, సాత్విక వారి కుటుంబ సభ్యులు.
3: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
4: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: ఎవర్ గ్రీన్ హిట్స్ లో చివరిగా విందాం. మగధీర మూవీ నుంచి ఏదైనా పాట వినిపించండి అంటూ సీఎం రోడ్ ఆటో నగర్ నిజామాబాద్ నుంచి షేక్ అబ్దుల్ అలీ, నిగార్ పర్వీన్, మీనా, సత్యం, శారద, సుధీర్, రవి, సునీత, ఇక నాగారం నుంచి దొడ్ల దొరకయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, రాజేశ్వర్, శ్రీకాంత్ బాబు, భిక్షపతి వారి కుటుంబ సభ్యులు, మహబూబ్ నగర్ నుంచి ఎం నరేష్, మెర్సీ, రోజా, శిరీష, ఓంకార్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తెలంగాణలో తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు 96,000 కోట్ల రూపాయల చెల్లింపులు చేసినట్లు రాష్ట నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమారెడ్డి తెలిపారు. రాష్ట వ్యాప్తంగా ధాన్యం సేకరణ 72 లక్షల టన్నులు దాటినట్లు పౌర సరఫరాల సంస్థ ప్రకటించింది. రాష్ట ప్రభుత్వం చేపట్టిన 8,000 గ్రామ మహిళా సమాఖ్య భవనాల నిర్మాణాలను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖల మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. సెమీకండక్టర్ పరిశ్రమకు తెలంగాణ ఎంతో అనుకూలమైనదని, ఇక్కడ పెట్టుబడులు పెట్టాలని మలేషియా ప్రతినిధి బృందానికి మంత్రి డి శ్రీధర్బాబు సూచించారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో రేపు రాత్రి నుంచి చేప ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు చేశారు. 9వ తేదీ రాత్రి వరకు ఈ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగించనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. ప్రతి సోమవారం నిర్వహిస్తున్న హైడ్రా ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ నెల 8న 15వ తేదీన రద్దు చేసినట్లు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలియజేశారు. తిరిగి ఈ నెల 22వ తేదీ నుంచి ఈ కార్యక్రమం యథావిధిగా ఉంటుందని పేర్కొన్నారు. ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవా ప్రసారోత్సవాల సందర్భంగా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం గగన విజయం పేరుతో విశేష అష్టావధాన కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం హైదరాబాద్ నాంపల్లి సూరవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో జరుగుతోంది. సాఫ్ మహిళల ఛాంపియన్షిప్ 2026 ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ బంగ్లాదేశ్ను 3-1 తేడాతో ఓడించి భారత్ రికార్డు స్థాయిలో 6వ సారి టైటిల్ను కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ నిన్న గోవాలో జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ అదొరేట్ AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIRNews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ మధ్యాహ్నం 3 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 11:03. మరి కాసేపట్లో గుర్తుకొస్తున్నాయి వింటారు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి,

ആകാശവാണി വിവിധഭാരതി കേന്ദ്രം തറതറാല തിറകണി ആനന്ദം അലരിഞ്ചേ സമ്പൂർണ്ണ വിനോദം. ఆనందాల ఆదివారం అంటే సకుటుంబ సపరివారంతో సంబరంగా గడిపే రోజు. మరి ఆ సంబరంలో ఎన్నో విషయాలకి ప్రాధాన్యత ఇస్తారు. అలాంటి ఆనంద సమయంలో సంగీతం తోడైతే ఆనందం రెట్టింపే. మరి ఆలస్యం ఎందుకు? గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో మెస్మరైజింగ్ మెలోడీస్ వినడానికి మీరు రెడీయా?

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
2: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు? మన జీవితంలో కొన్ని పాటలు కేవలం వినోదాన్ని మాత్రమే కాదు, జ్ఞాపకాల్ని కూడా మోసుకొస్తాయి. స్కూల్ డేస్ని, కాలేజీ కథల్ని, ఫ్యామిలీతో గడిపిన మధుర క్షణాల్ని గుర్తు చేస్తాయి. అలాంటి అపురూపమైన 1980s 1990s తెలుగు సినీ సంగీతం నుండి ఎందరో సంగీత దర్శకులు అందించిన మధుర గీతాలు విందాం ఇవాల్టి గుర్తుకొస్తున్నాయిలో.

ఆకలి రాజ్యం చిత్రం నుండి ఒక సూపర్ హిట్ నెంబర్ విన్నారు కదా. 1980లో విడుదలైన ఎన్నో పాటలు ఇప్పటికీ కొందరి ఇళ్లల్లో మోగుతూనే ఉంటాయి. ఎందుకంటే ఆ ప్రేమ శాశ్వతం. గోదావరి అందాలను, పల్లె సోయగాలను అద్భుతంగా ఆవిష్కరించిన ఈ పాట అప్పట్లో ఎంత హిట్ అయిందో ఇప్పటికీ అంతే ఆదరణ. కాదంటారా? వింటే మీకే తెలుస్తుంది.

వింటుంటే మనసే గోదావరి తీరాలకు వెళ్ళిపోయినట్టుంది కదూ. అప్పటి పాటల ప్రత్యేకత ఏంటంటే అర్థవంతమైన సాహిత్యం, మధురమైన స్వరాలు, హృదయాన్ని హత్తుకునే గానం. మరి ఇప్పుడు వినబోయే పాట ప్రేమకి మమకారానికి చిరునామాగా నిలిచిపోయిన మెలోడీ. ఏ సినిమానో గెస్ట్ చేసుండరు, ఎందుకంటే మన దగ్గర చాలా పాటలు ఉన్నాయి కాబట్టి. స్వయం కృషి చిత్రం నుండి సిగ్గు పూబంతి అంటూ ఎస్పి బాలు, జానకి, శైలజ పాడిన ఈ పాట మనందరి కోసం గుర్తుకొస్తున్నాయిలో.

గుర్తుకొస్తున్నాయి వింటున్నారు విత్ మీ ఆర్జే రంజిత్. ఒకవేళ నేను గనక మీకు ఇష్టమైన 80s లేదా 90s సాంగ్ ఏదని అని అడిగితే అబ్బో చాలానే పంపిస్తారనుకోండి. ఎస్పి బాలుగారిదా, లేక ఎస్ జానకి గారి మాధుర్యమా, లేక చిత్ర గారి మెలోడీనా, లేకపోతే శైలజ గారి శైలియా? ఈ పాటలు తరాలు మారినా తరగని అనుభూతిని అందిస్తూనే ఉంటాయి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం అని ఊరికే అనలేదుగా.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: ఆకాశవాణి ప్రజా ప్రసార సేవలో 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా జూన్ 8 సోమవారం ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా శ్రోతలందరికీ ఆహ్వానం. మీరు నేరుగా ఆకాశవాణికి ఫోన్ చేసి మీ శుభాకాంక్షలు, అనుభవాలు, అభిప్రాయాలు పంచుకోవచ్చు. లైవ్ ఫోన్ సమయాలు గుర్తుపెట్టుకోండి: ఉదయం 7:30 నుండి 8 గంటల వరకు, మధ్యాహ్నం 12:40 నుండి 1:10 వరకు, అలాగే మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు. ఆకాశవాణితో మీ అనుబంధాన్ని, మీ మధుర జ్ఞాపకాలను, 90 ఏళ్ల ఈ అపూర్వ ప్రస్థానంపై మీ అభినందనలను మాతో పంచుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 0402324, 0852, 0402324, 0853. గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. మరి ఇప్పుడు 90స్కి వెళ్దామా? అంటే నిజంగా వెళ్ళాలంటే చాలా కష్టం అనుకుంటా, అసలు అది పాసిబుల్ కాదు, హైలీ ఇంపాసిబుల్. కాకపోతే ఆ పాటల ద్వారా మళ్ళీ ఒకసారి ఆ జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుందాం. 90స్ అనగానే కేబుల్ టీవీ, టెక్నాలజీ, సినిమాల్లో కొత్తదనంతో పాటు సంగీతంలో కూడా ఎన్నో కొత్త ప్రయోగాలు చేసిన కాలం అది. ఎన్ని కొత్తగా వచ్చినా, ఎన్ని ప్రయోగాలు చేసినా మెలోడీ మాత్రం తన స్థానాన్ని కోల్పోలేదు. మరి లేట్ చేయకుండా వినేద్దాం. బొబ్లిరాజా సినిమా నుండి ఎస్పి బాలు చిత్ర ఆలపించిన చెమ్మ చొక్కాన ఈ పాటని సిరివెనెల సీతారామశాస్త్రి గారు రాశారు. మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా కంపోజిషన్లో వచ్చింది. మరి ఇలాంటి మధురమైన పాటల కోసం వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: రాజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: గుర్తుకొస్తున్నా వింటున్నారు విత్ మీ ఆర్ చిరంజీత్. స్టూడియో క్లాక్ లో 11:42:26 అవుతుంది. ప్రేమలోని మాధుర్యాన్ని, యవ్వనంలోని ఉత్సాహాన్ని అందంగా ప్రతిబింబించిన ఓ అద్భుతమైన పాటను విందాం. అలాంటి చాలానే ఉంటాయనుకోండి. క్రిమినల్ సినిమా నుండి తెలుసా మనసా అంటూ వచ్చిన ఈ పాట ప్రేమ భావనకు సంగీత రూపమిస్తే అది ఇలాంటి మెలోడీగానే ఉంటుందనిపిస్తుంది, కాదంటారా? ఎస్పి బాలు, చిత్ర ఆలపించిన ఈ సూపర్ హిట్ మెలోడీ మనకోసం.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

స్టోరీ క్లాక్ లో 11:50 and 35 seconds అవుతుంది. మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి విత్ మీ ఆర్చరంజిత్. మరి భారతీయుడు సినిమా గురించి చెప్పాల్సిన అవసరం లేదు. సూపర్ హిట్ మూవీ, మ్యూజికల్ హిట్, ఏఆర్ రెహమాన్ గారు అందించిన ఆ మ్యూజిక్ అయితే ఇప్పటికీ అసలు అబ్బా ఇంకా ఆ పాటలు వింటున్నా అంటే ఆదరణ మాత్రం తగ్గలేదు. మరి అలాంటి ఒక మ్యూజికల్ ఆల్బమ్ నుంచి ఒక పాట విందామా? టెలిఫోన్ ధ్వనిలా అంటూ హరిహరన్ హరిణి పాడిన ఈ పాట భువనచంద్ర రాశారు, ఏఆర్ రెహమాన్ కంపోజిషన్లు, మనందరి కోసం గుర్తుకొస్తున్నాయిలు.

0: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: ఇలా 1980లు 1990ల తెలుగు సినీ సంగీత ప్రయాణం ఎప్పుడూ బోర్ కొట్టదు. మధురమైన సంగీతం ఎప్పటికీ పాతబడదు. తరాలు మారినా కాలం మారినా మంచి పాటలు మన హృదయంలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఇది ఇవాల్టి గుర్తుకొస్తున్నాయి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 12:05:45.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. కోటి విద్యలు కూటి కొరికే అన్న సామెత విన్నప్పుడు కూటికి ఇచ్చిన విలువ అర్థమవుతుంది కదా. మన ఆరోగ్యానికి ఆహారం ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు. మరి ఇవాళ చైతన్య స్ఫూర్తిలో ఈ టాపిక్ మీద మాట్లాడదాం. ఈ సూపర్ హిట్ నెంబర్ తర్వాత కలిసుంటే కలదు సుఖం అనే ఈ పాట ఏ సినిమాలో మీ అందరికీ తెలిసిందే. కలిసుందాం రా చిత్రం నుండి ఈ పాట.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: చైతన్య స్ఫూర్తి వింటున్నారు. మనం తీసుకునే ఆహారంలో కేవలం పోషకాలుంటే సరిపోదు కదా, సురక్షితంగా ఉండటం కూడా చాలా అవసరం. అందుకే ప్రతి సంవత్సరం June 7 అంటే ఇవాళ రోజు ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటామన్నమాట. ఆహారం వల్ల కలిగే వ్యాధులను నివారించడం, ఫుడ్ సేఫ్టీ గురించి ఇంపార్టెన్స్ని తెలియజేయడం ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఆనందం సినిమా నుండి మల్లికార్జున్ సుమంగళి పాడిన కనులు తెరిచిన అనే ఈ పాట సూపర్ హిట్ కదా.

సూపర్ హిట్ నెంబర్ విన్నాం కదా. మరి ఇప్పుడు సూపర్ అండ్ ఫన్నీ ఒక స్టోరీ ఉందన్నమాట. స్టోరీ అంటే ఒక చెప్తాను నేను. మనలో చాలా మందికి ఒక అలవాటు ఉంటుంది, ఫ్రిడ్జ్లో 3 రోజుల క్రింద పెట్టిన కర్రీ కనిపిస్తే చాలు, అరే ఇంకా బాగానే ఉంది కదా అని తినేస్తూ ఉంటాం. కానీ మన కడుపులో అలా ఉండదుగా. ఏదైనా బెడిసి కొడితే ఆ తర్వాత మనమే ఇబ్బంది పడతాం. ఆహార భద్రత అంటే పెద్ద సైన్స్ ఏమి కాదండోయ్. మన అమ్మలు నానమ్మలు తెలిసిన వాళ్ళు చెప్పే చిన్న చిన్న జాగ్రత్తలే, అవేంటో కూడా తెలుసుకుందామా ఈ పాట తర్వాత.

0: भले वेढ़ुक।
1: చైతన్య స్ఫూర్తిలో వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే ఆ చిన్న చిన్న జాగ్రత్తలు ఏంటంటే, చేతులు కడుక్కొని తినడం అంతేగా. ఏదైనా తినేటప్పుడు చేతులు కడుక్కోవడం అనేది చాలా కామన్ గా మనం చేసేది. ఇంకా కూరగాయల్ని శుభ్రంగా కడిగి వండుకోవడం, ఇది కూడా మనం చేసేదే. ఎక్స్పైర్ అయిపోయిన వస్తువుల్ని వాడకపోవడం, ఇది మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఈ మధ్య ప్యాకేజ్డ్ ఫుడ్ మనకి, అంటే ఏది తీసుకున్నా కూడా మనకి ప్యాకింగ్లోనే వచ్చేస్తుంది. లైక్ ఉప్మా రవ్వ తీసుకున్నా, లేకపోతే పప్పు దినుసులు తీసుకున్నా, ఏది తీసుకున్నా మనకి ప్యాకేజ్డ్ వచ్చేస్తుంది. కాబట్టి దాని మీద ఉన్న ఎక్స్పైరీ డేట్ అనేది చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇంకా వండిన ఆహారాన్ని ఎక్కువసేపు బయట పెట్టకపోవడం, వండిన

వెంటనే తినేసి ఆ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం ఇలా చేస్తూ ఉంటాం కదా. సో ఇలాంటివి పాటిస్తే మన పొట్ట కూడా హ్యాపీ, అలాగే మనం కూడా హ్యాపీ. మరి మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్.

చదువుతున్నది ముల్లకాల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. అంతర్జాతీయంగా ఎల్పీజీ ధరలు గణనీయంగా పెరిగినప్పటికీ దేశంలోని ప్రజలు ప్రపంచంలోని ఇతర దేశాల కంటే తక్కువ ధరలకే వంట గ్యాస్ను పొందుతున్నారని ప్రభుత్వం ఈరోజు తెలిపింది. ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం పరిశుభ్రమైన ఆహారాన్ని అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా అన్నారు. సైక్లింగ్ చేయడం వల్ల ట్రాఫిక్ రద్దీ అనే ప్రధాన సమస్యకు పరిష్కారం లభిస్తుందని కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. దేశంలోని కర్ణాటక కేరళ మాహిలోని పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇక వార్తల వివరంగా, అంతర్జాతీయంగా ఎల్పీజీ ధరలు గణనీయంగా పెరిగినప్పటికీ దేశంలోని ప్రజలు ప్రపంచంలోని ఇతర దేశాల కంటే తక్కువ ధరలకే వంట గ్యాస్ను పొందుతున్నారని ప్రభుత్వం ఈరోజు తెలియజేసింది. అమెరికా, ఆస్టేలియా, కెనడా వంటి అభివృద్ది చెందిన దేశాల ధరలతో పోలిస్తే భారత్లో వంట గ్యాస్ ధర తక్కువని పెట్రోలియం, సహజవాయు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన లబ్దిదారునికి ఏటా మొదటి 4 రీఫిళ్లపై 300 రూపాయల సబ్సిడీ లభిస్తుందని, దీనివల్ల వారు 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్కు 642 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారని మంత్రిత్వ శాఖ తెలిపింది. హర్ముజ్ జలసంధిలో ఏర్పడిన అంతరాయాల కారణంగా గల్ఫ్ దేశాల నుండి సరఫరా తగ్గడంతో ఈ ఏడాది ఫిబ్రవరి జూన్ మధ్య ఎల్పీజీకి ప్రామాణికమైన సౌదీ సిపి దాదాపు 46% పెరిగిందని, దీనివల్ల 14.2 కిలోల సిలిండర్ సరఫరా వ్యయం 1600 రూపాయల పైగా చేరిందని, దీంతో ఈ ధరల పెంపు జరిగిందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అయితే ప్రపంచ ఇంధన మార్కెట్ల ప్రభావం నుండి వినియోగదారులకు ఊరట కలిగించేందుకు పెరిగిన ధరలలో ఎక్కువ భాగాన్ని ప్రభుత్వమే భరించిందని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక వంటి పొరుగు దేశాల వంట గ్యాస్ ధరలతో పోలిస్తే ఉజ్వల లబ్దిదారులు చెల్లిస్తున్న వాస్తవ ధర చాలా తక్కువని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం సురక్షితమైన పరిశుభ్రమైన ఆహారాన్ని అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఈరోజు అన్నారు. ఈరోజు ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం సందర్భంగా ప్రజలందరూ ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలని, ఆత్మనిర్భర్ భారత్కు సహకరించాలని మంత్రి పిలుపునిచ్చారు. మెరుగైన ఆరోగ్యం, బలమైన దేశం కోసం వంట నూనె వినియోగాన్ని 10% తగ్గించి సమతుల్య ఆహారాన్ని అలవర్చుకోవాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందేశాన్ని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. కాగా ప్రతి సంవత్సరం జూన్ 7వ తేదీన ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ, ప్రపంచ ఆరోగ్య సంస్థలతో పాటు వివిధ దేశాల ప్రభుత్వాలు, విద్యా సంస్థలు, ఇతర భాగస్వాములు కలిసి ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఆహార భద్రతను సంయుక్తంగా, హక్కుగా, బాధ్యతగా స్వీకరించేందుకు, సమిష్టిగా కృషి చేసేందుకు ఈరోజు అవకాశం కల్పిస్తుంది. దేశంలో డిజిటల్ ఆరోగ్య వ్యవస్థను పటిష్టం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ అన్నారు. ఆకాశవాణితో మంత్రి మాట్లాడుతూ, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కింద భారత్లో 90 కోట్లకు పైగా విశిష్ట ఆభా గుర్తింపు కార్డులను తయారు చేశామని తెలిపారు. అలాగే 100 కోట్లకు పైగా డిజిటల్ వైద్య రికార్డులను కూడా ఈ ఆభా ఐడీలతో అనుసంధానించామని తెలియజేశారు. భారత్ ఇండోనేషియా సంయుక్త కమిషన్ సమావేశం 4 ఏళ్ల తర్వాత జరుగుతోందని, ఈ సమయంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో గణనీయమైన పురోగతి లభించిందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఇండియా ఇండోనేషియా జాయింట్ కమిషన్ సమావేశానికి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, ఇండోనేషియా విదేశాంగ మంత్రి సుగినో సంయుక్తంగా అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,

0: గత ఏడాది ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు 75 వసంతాలు పూర్తి చేసుకున్నాయని గుర్తు చేశారు. రక్షణ, భద్రత, సముద్ర తీర రక్షణ, వాణిజ్యం, పెట్టుబడులు, ఆరోగ్యం, ఫార్మాసూటికల్స్, ఆహార భద్రత, పర్యాటకం, విద్య, అలాగే సాంస్కృతిక సహకారంతో సహా ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అన్ని అంశాలపై ఇండోనేషియాతో విస్తృతంగా చర్చించేందుకు తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు జైశంకర్ పేర్కొన్నారు.
1: Our joint commission is happening after 4 years, and I think it's important to recognize that in those 4 years we made good progress in our bilateral relations. Today I look forward to extensive discussions with you, covering the full spectrum of our bilateral cooperation, from political to defense and security, maritime, trade and investments, health and pharmaceuticals, food security, as well as tourism, education and cultural cooperation.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా

0: security, maritime trade and investments, health and pharmaceuticals, food security, as well as tourism, education and cultural cooperation.
1: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ద్రెడ్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వైడీని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి జరిగే ఆర్థిక లావాదేవీలు, భవనాల నిర్మాణం, ఆస్తుల అమ్మకాలు, కొనుగోళ్లపై మరింత కట్టుదిట్టమైన నిఘా ఉంచాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. ఈశాన్య రాష్టమైన త్రిపుర సరిహద్దు ప్రాంతాలకు సంబంధించి బీఎస్ఎఫ్ త్రిపుర ఫ్రంటియర్ ప్రధాన కార్యాలయంలో అమిత్ షా అధ్యక్షతన జరిగిన సమావేశంలో హోంమంత్రి ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా గత 5 ఏళ్ల భూ రికార్డులను పరిశీలించాలని హోంమంత్రి అధికారులను ఆదేశించారు. మాదక ద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణాపై తరచుగా ఆపరేషన్లు నిర్వహించాలని, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు దోహదపడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అమిత్ షా చెప్పారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ఈ ఉదయం న్యూఢిల్లీలో జరిగిన 77వ ఎడిషన్ ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ సైక్లింగ్ చేయడం వల్ల పర్యావరణం పరిశుభ్రంగా ఉంటుందని, అలాగే ట్రాఫిక్ రద్దీ అనే ప్రధాన సమస్యకు పరిష్కారం లభిస్తుందని అన్నారు. సైక్లింగ్ వల్ల కలిగే పలు ఆరోగ్య ప్రయోజనాలను ప్రస్తావిస్తూ ఈ కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని, ఫిట్ ఇండియా దార్శనికతను ముందుకు తీసుకెళ్లాలని మాండవీయ ప్రజలకు పిలుపునిచ్చారు.
2: సైక్లింగ్ కర్నే సే ఆప్కి హెల్త్ అచ్చి రే. సైక్లింగ్ సే ఫ్యూల్ కా బచత్ హోతా హై. వర్తమాన్ మే ట్రాఫిక్ కి బహుత్ బడీ సమస్యా హై, ఉస్కా భీ సమాధాన్ హై. తో క్యో నా హమ్ సైక్లింగ్ కరే. దేశ్ కే నాగరికో మే అప్నే హెల్త్ కే ప్రతి అవేర్నెస్ బడీ హై. మోదీ జీ నే ఆధా ఘంటా రోజ్ ఫిట్నెస్ దేనే కే లియే కహా హై. తో యే ఫిట్నెస్ కా డోజ్ ఆధా ఘంటా కే లియే హమ్ హమేషా సైక్లింగ్ కరేంగే తో మే మాన్తా హూ కి హమారి కై సమస్యా కా సమాధాన్ హోగా.
1: నీట్ యూజీ 2026 పునఃపరీక్ష ప్రశ్నపత్రం లీక్ అయిందని, ముందుగానే అందుబాటులోకి వచ్చిందని సోషల్ మీడియా మెసేంజింగ్ ప్లాట్ఫామ్లలో ప్రచారంలో ఉన్న వాదనలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ఖండించింది. విద్యార్థులు వారి కుటుంబాల ఆందోళనను ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడే ముఠాలు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నాయని సోషల్ మీడియా పోస్టులో ఏజెన్సీ పేర్కొంది. పరీక్షా ప్రక్రియ సమగ్రత పూర్తిగా సిద్దంగా ఉందని, అభ్యర్థులకు నిష్పక్షపాతంగా సురక్షితంగా పరీక్ష జరిగేలా చూసేందుకు అవసరమైన అన్ని భద్రతా ఏర్పాట్లు చేశామని ఏజెన్సీ స్పష్టం చేసింది. అభ్యంతరకరమైన ఛానళ్లు, ఖాతాలు, కంటెంట్ను గుర్తించి వాటిపై చర్యలు తీసుకునేందుకు సైబర్ క్రైమ్ అధికారులకు నివేదిస్తున్నామని ఎన్టీఏ తెలిపింది. కాగా ఎన్టీఏ ధృవీకరించిన వెబ్సైట్, మాధ్యమాల ద్వారా జారీ చేసిన అధికారిక సమాచారాన్ని మాత్రమే ప్రజలు విశ్వసించాలని ఎన్టీఏ అభ్యర్థులకు విజ్ఞప్తి చేసింది. వాతావరణం. దేశంలోని కర్ణాటక తీర ప్రాంతం, కేరళ, మాహేలోని పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈశాన్య భారతదేశం, అండమాన్ నికోబార్ దీవులు, కర్ణాటక, కొంకన్, లక్షద్వీప్, పశ్చిమ బెంగాల్ ఉప హిమాలయ ప్రాంతాలు, సిక్కిం, తమిళనాడు, పుదుచ్చేరిల్లో ఈరోజు భారీ వర్షం కురుస్తుందని ఐఎండీ తెలియజేసింది. ఆంధ్రప్రదేశ్, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, సిక్కింలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. గోవాలోని మాడ్గావ్లో నిన్న జరిగిన సాఫ్ మహిళల ఛాంపియన్షిప్ 2026 ఫైనల్ పోటీలో భారత్ బంగ్లాదేశ్ను 3-1 తేడాతో ఓడించి 6వ టైటిల్ను కైవసం చేసుకుంది. ఈ విజయం సాధించిన భారత బృందాన్ని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అభినందించారు. భారత ఫుట్బాల్కు ఈ విజయం గర్వించదగిన క్షణమని సామాజిక మాధ్యమ పోస్టులో మాండవీయ పేర్కొన్నారు. ఈ నెల 18వ తేదీన జరగబోయే రాజ్యసభ ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్లోని తెలుగుదేశం పార్టీ 3 అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఎన్ చంద్రబాబు నాయుడు అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాలో పారిశ్రామికవేత్త సానా సతీష్, విద్యావేత్త భాష్యం విద్యాసంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ, టీడీపీ సోషల్ మీడియా వింగ్ అధినేత చింతకేల విజయ్ ఉన్నారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. అంతర్జాతీయంగా ఎల్పీజీ ధరలు గణనీయంగా పెరిగినప్పటికీ దేశంలోని ప్రజలు ప్రపంచంలోని ఇతర దేశాల కంటే తక్కువ ధరలకే వంట గ్యాస్ను పొందుతున్నారని ప్రభుత్వం ఈరోజు తెలిపింది. ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం పరిశుభ్రమైన ఆహారాన్ని అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా అన్నారు. సైక్లింగ్ చేయడం వల్ల ట్రాఫిక్ రద్దీ అనే ప్రధాన సమస్యకు పరిష్కారం లభిస్తుందని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. దేశంలోని కర్ణాటక, కేరళ, మాహేలోని పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ఆకాశవాణి ప్రజా ప్రసార సేవలో 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మన వివిధ భారతి ఎఫ్ఎం 102.8లో ప్రత్యేక కార్యక్రమాలు. సోమవారం జూన్ 8వ తారీఖు ఉదయం 10:03 శ్రీ రాజగోపాల్, శ్రీమతి ఇందిరా బెనర్జీ, శ్రీ ఎస్ రమేష్ సుంకసారి గారు సమర్పించి ప్రత్యేక జనరంజని. ఉదయం 11:03 నవ భారత స్వరం ప్రత్యేక రూపకం మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై.
0: చైతన్య స్ఫూర్తి వింటున్నారు విత్ మీ ఆర్జి రంజిత్. మరి అరచేతిలో ప్రపంచం వచ్చిన తర్వాత ఏది కావాలన్నా ఇట్టే ఆర్డర్ పెట్టేయడం, ఫుడ్ ఆర్డర్ అయితే అసలు నిమిషాల్లో మన కళ్ళ ముందు ఉంటుంది కదా, రేటింగ్ బాగుందా, డిస్కౌంట్ అప్లై అయిందా, లేదా ఏదైనా కూపన్ ఉందా అని చూస్తాం. కానీ మనం ఆర్డర్ పెట్టే ఫుడ్ ఎంతసేఫ్ అనేది మాత్రం పట్టించుకోవడం లేదు. అంటే ఫుడ్ సేఫ్టీ అనగానే గుర్తొచ్చింది నాకు ఒక విషయం, చెప్తాను ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: టుడే క్లాక్ లో 12:46 and 43 seconds అవుతుంది. చైతన్య స్ఫూర్తిలో ఇవాళ వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే గురించి మాట్లాడుతున్నాం కదా. అయితే మనం న్యూస్లో కూడా వింటూనే ఉంటాం, ఆ హోటల్లో ఇలా ఉంది, ఈ రెస్టారెంట్లో కిచెన్ ఇలా ఉంది, ఎక్స్పైర్ అయిన పదార్థాలు, పరిశుభ్రత లోపాలు, పాడైపోయిన వాటం, మళ్ళీ మళ్ళీ ఉపయోగించిన వంట నూనెలు, ఇలా ఇవన్నీ వింటూనే ఉంటాం. అంటే ఇవన్నీ నేను చెప్పి మిమ్మల్ని భయపెట్టడం అని కాదు, కానీ మనం బయట తినేటప్పుడు జాగ్రత్తగా ఎంపిక చేసుకొని తినాలి, ఎందుకంటే రుచితో పాటు భద్రత కూడా ముఖ్యం కాబట్టి.

0: They say the view from the top changes everything. But for a few, the view from the clouds is the only one that matters. The Indian Air Force invites applications for commissioned officers through AFCAD 2 of 2026. Registrations open on May 20th, 2026. Visit afcad.edcil.co.in and take the first step toward the blue.
1: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు మెళకువలు సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 గంటల వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.

చైతన్య స్ఫూర్తి వింటున్నాం కదా, అసలే వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే, అలాగే టైం వచ్చేసరికి 1 అవుతుందంటే, 1 కావస్తుంది అంటే మనకి ఎలాగూ మనం ఫుడ్ తినే టైం కూడా అవుతుంది కదా. సో ఇంకా ఏంటంటే, మనం తినడానికి వెళ్ళిన ప్రదేశం నీట్గా ఉంటేనే తినడం కానీ, లేకపోతే ప్యాకేజ్డ్ ఫుడ్ అనుకోండి, దాని ఎక్స్పైర్ డేట్ మాత్రం చెక్ చేసుకోవాల్సింది పక్కాగా. ఇంకా ఫుడ్ కలర్స్, ఈ ఫుడ్ కలర్స్ అడల్టరేషన్ అనేది ఇంకా చాలా ఎక్కువగా ఉన్న ఈ అంటే ఈ టైంలో మనం ఫుడ్ని అవాయిడ్ చేయాలి అలాంటిదైనా మనకి తెలిసినట్టయితే. ఇంకా ఫుడ్ టేస్ట్ కానీ స్మెల్ కానీ తేడా అనిపిస్తే వెంటనే ఆపేయడం, ఇది అఫ్ కోర్స్ మనం చేస్తామనుకోండి. సో ఇంకా కిడ్స్కి మనం ఏదైనా ప్రయాణాలు చేసినా లేకపోతే బయటికి వెళ్ళినా, కిడ్స్కి వీలైనంత వరకు ఇంటి ఫుడ్నే పెట్టడం వంటి జాగ్రత్తలు తీసుకుంటే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉన్నట్టే.

0: ప్రత్యేక కార్యక్రమం. శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
1: సో మరి వరల్డ్ ఫుడ్ సేఫ్టీ 2026 థీమ్ ఏంటంటే భారం నుండి పరిష్కారాల వైపు, ప్రతి చోట సురక్షితమైన ఆహారం. అంటే ప్రపంచవ్యాప్తంగా ఆహారం అంటే మనం తీసుకునే ఫుడ్ ద్వారా వచ్చే డిసీజెస్ల భారాన్ని ఎదుర్కోవడానికి డేటా, సైంటిఫిక్ ఎవిడెన్స్, రిస్క్ బేస్డ్ సొల్యూషన్స్ అనే వాటి మీద దృష్టి పెట్టడం అన్నమాట. అంటే ఇంకా చెప్పాలంటే ఎన్ని చేసినా ఎన్ని చెప్పినా ఆహార భద్రత అనేది ప్రతి ఒక్కరి బాధ్యత. ఎందుకంటే ఫుడ్ సేఫ్గా ఉంటేనే మనం సేఫ్, మన లైఫ్ సేఫ్, సూపర్ సేఫ్ అని చెప్పొచ్చు. ఇది ఇవాళ చైతన్య స్ఫూర్తి. స్టే సేఫ్, స్టే హెల్తీ అండ్ డోంట్ ఫర్గెట్ టు స్టే ట్యూన్డ్.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఫిట్ ఇండియా స్ఫూర్తితో ఆరోగ్యకరమైన జీవన శైలికి సైక్లింగ్ అత్యంత అవసరమని రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఈరోజు సైక్లింగ్ డే సందర్భంగా అన్నారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సుమారు 1474 కోట్ల రూపాయలు ఖర్చు కాగల పలు అభివృద్ది పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం శంకుస్థాపన చేస్తారు. తమ పార్టీ రైతుల ప్రయోజనాలు కాపాడేందుకు కట్టుబడి ఉందని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యకులు ఎన్ రామచంద్రరావు అన్నారు. రాగల 2-3 రోజుల్లో నైరుతి రుతుపవనాలు తెలంగాణలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. హైదరాబాద్లో ఈరోజు సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని పురస్కరించుకుని గచ్చిబౌలి స్టేడియంలో తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సైకిల్ ర్యాలీని రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ఫిట్ ఇండియా స్ఫూర్తితో పర్యావరణ పరిరక్షణ, ఆరోగ్యకరమైన జీవన శైలిని పెంపొందించడంలో సైక్లింగ్ అత్యంత కీలక పాత్ర పోషిస్తుందని స్పష్టం చేశారు. కాలుష్యాన్ని, ట్రాఫిక్ రద్దీని తగ్గించి సుస్థిర నగరాల నిర్మాణానికి సైక్లింగ్ ఒక అద్భుతమైన మార్గమని పేర్కొన్నారు. ప్రజలంతా తమ రోజువారీ జీవితంలో సైక్లింగ్ను ఒక అలవాటుగా మార్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ భారీ ర్యాలీలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, వాకిటి శ్రీహరి, క్రీడల సలహాదారు జితేందర్ రెడ్డితో పాటు భారీ సంఖ్యలో యువత, క్రీడాకారులు, సైక్లింగ్ ప్రేమికులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పలు అభివృద్ది పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం శంకుస్థాపన చేస్తారు. ఈ సందర్భంగా 1474 కోట్ల రూపాయలు ఖర్చు కాగల 3 వేర్వేరు అభివృద్ది పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారు. ఉప్పల్ భగాయత్లో ఎంఎంసీ కార్యాలయ భవనం, కంటోన్మెంట్లో ఏఓసీ రోడ్లు, ఎల్బీనగర్లో వంతెన పనులకు ముఖ్యమంత్రి శ్రీకారం చుడతారు. రైతుల ప్రయోజనాలు కాపాడేందుకు భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉందని బీజేపీ రాష్ట శాఖ అధ్యకులు ఎన్ రామచంద్రరావు ఈరోజు మీడియా సమాపేశంలో అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకిచ్చిన హామీలను నెరవేర్చడం లేదని, ఇందుకు వ్యతిరేకంగా తాము ఆందోళనలు చేపడతామని అన్నారు. నిన్న కోహెడ సభలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై ముఖ్యమంత్రి అనుచిత వ్యాఖ్యలు చేశారని, వాటిని ఖండిస్తున్నామని అన్నారు. ముఖ్యమంత్రి వాడిన భాష అభ్యంతరకరమని ఆయన అన్నారు. ఇదే పద్దతి కొనసాగితే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులను తమ పార్టీ కార్యకర్తలు గ్రామాల్లో అడ్డుకుంటారని ఆయన అన్నారు. గోదావరి నదీ నీటి విషయంలో రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మౌనంగా ఉంటోందని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరి నల్లమల సాగర్ ప్రాజెక్టు పేరిట పోలవరం నుంచి నీటిని ఏపీకి మళ్లించే కుట్రలు జరుగుతున్నాయని ఆయన విమర్శించారు. ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవ ప్రసారోత్సవాల సందర్భంగా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈరోజు గగన విజయం పేరుతో విశేష అష్టావధానం కార్యక్రమం నిర్వహించింది. నాంపల్లిలోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ఈ కార్యక్రమం జరిగింది. తెలంగాణ రాష్ట ప్రభుత్వ పూర్వ సలహాదారు డాక్టర్ కెవి రమణాచారి ముఖ్య అతిథిగా హాజరుకాగా డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి విశిష్ట అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అవధాని శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల సాహెత్, సాహితీవేత్తలు డాక్టర్ జిఎం రామశర్మ, కంది శంకరయ్య, ఏ భానుప్రకాష్, డాక్టర్ మండపాక మహేశ్వరి, ఆరవల్లి శ్రీదేవి, ముత్యంపేట గౌరీశంకర శర్మ, చిట్టితోటి విజయ్ కుమార్, రంగి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మరుమామల దత్తాత్రేయ శర్మ సమన్వయకర్తగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఆకాశవాణి తెలంగాణ క్లస్టర్ హెడ్ బి హరిసింగ్, ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర ప్రోగ్రాం హెడ్ రమేష్

0: ಸುಂಕಸಾರಿ, ನ್ಯೂಸ್ ಹೆಡ್ ಎಂಎಸ್ ಮಹೇಶ್, ದೂರದರ್ಶನ್ ಯಾದಗಿರಿ ಪ್ರೋಗ್ರಾಂ ಹೆಡ್ ಕಾಮೇಶ್ವರಿ ತದಿತರರು ಪಾಲ್ಗೊಂಡರು. ಆಕಾಶವಾಣಿ ಪ್ರಾಂತೀಯ ವಾರ್ತೆಗಳು ವಿಂಟುನರು. ఉమ్మడి నల్గొండ జిల్లాలో వేలాది గ్రామాలకు తాగునీరు సాగునీరు అందించే ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు హైలెవెల్ కెనాల్ లైనింగ్ పనుల్లో పూర్తి నాణ్యత పాటించాలని, రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. మైనారిటీ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా హైదరాబాద్లో ఈ నెల 9న నాంపల్లిలోని రెడ్ రోజ్ ప్యాలెస్లో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. తెలంగాణ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ నియామక కార్యక్రమాన్ని రాష్ట మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ ప్రారంభిస్తారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారిని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఈరోజు దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు కార్యనిర్వహణాధికారి భవానీశంకర్, ఆలయ అర్చకులు సాంప్రదాయబద్దంగా స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి నిజాభిషేక పూజల్లో మంత్రి పాల్గొన్నారు. అమ్మ పేరుతో ఒక మొక్క నాటాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు నల్గొండ జిల్లా కనగల మండలంలో విరివిగా మొక్కలు నాటుతున్నామని బీజేపీ కనగల మండల ప్రధాన కార్యదర్శి లక్ష్మయ్య తెలిపారు. ఈ విషయమై మాట్లాడుతూ ఆయన,
1: పర్యావరణాన్ని రక్షించే విధంగా మనం ఏదో ఒక సహాయం చేయాలనే ఉద్దేశంతో మోడీ గారు అమ్మ పేరు మీద ఒక మొక్క నాటాలి, మాకే నాం ఏక్ పేడ్ అనే ఒక నినాదంతో ఈ రోజు అన్ని బూతులలో యావత్ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క బూత్ లో ఒక మొక్క నాటితే చాలు, ప్రతి సంవత్సరానికి కొన్ని కోట్ల వృక్షాలు అవుతున్నాయి, ప్రతి ఒక్కరు కూడా తలా ఒక చెట్టు నాటితే ఇక్కడ మనం పరిరక్షించబడతాం.
0: వర్షాకాలంలో ఎక్కువగా వ్యాపించే డెంగ్యూ జ్వరం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాధికారిని డాక్టర్ సిక్కిరి దీప్తి చెప్పారు. ఆకాశవాణితో మాట్లాడుతూ ఆమె,
2: డెంగ్యూ ఫీవర్ యూజువల్ గా అంటే మస్కిటో బయట వల్ల వస్తుందని మనందరికి తెలుసు, కానీ ఈ మస్కిటోస్ డే టైమ్ బయట అంటే పగలు ఎక్కువ కుడతాయి రాత్రి కంటే. సో సింప్టమ్స్ ఎలా ఉంటాయి, హై గ్రేడ్ ఫీవర్ ఉంటుంది, హెడ్ ఏక్ ఉంటాయి, బాడీ పెయిన్ సివియర్ గా ఉంటాయి అండ్ బోన్ పెయిన్స్ ఎక్కువగా ఉంటాయి, అందుకే దీన్ని బ్రేక్ బోన్ ఫీవర్ అంటారు.
0: ప్లాస్టిక్ రహిత సమాజంతోనే ప్రకృతిని కాపాడుకోగలుగుతామని మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ మునిగంటి శ్రీనివాస్ అన్నారు. ప్రకృతి మిత్ర స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పర్యావరణ సంరక్షణ, ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణంపై శ్రీరాంపూర్లో నిర్వహించిన సమావేశంలో జీఎం మాట్లాడారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగితే కఠిన చర్యలు తప్పవని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా రాత్రి పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతున్న 84 మందిని గుర్తించి వారిపై చర్యలు చేపట్టామన్నారు. రాబోయే 2-3 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు తెలంగాణలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మహారాష్ట, కర్ణాటక, తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు, ఆంధ్రప్రదేశ్తో పాటు పలు రాష్ట్రాల నైరుతి ఋతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణలోని ఈ నెల 12 వరకు పలు జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. పిల్లలు వివిధ రంగాల్లో సాధించిన విశిష్ట విజయాలను గుర్తించి ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ ప్రతిష్టాత్మక జాతీయ పురస్కారాన్ని ప్రదానం చేస్తోందని రాజన్న సిరిసిల్ల జిల్లా మహిళా శిశు సంక్షేమాధికారి లక్ష్మీరాజం తెలిపారు. ఈ అవార్డుకు జిల్లాలో అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ నెల 31లోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. వేసవి సెలవులు ముగుస్తుండటంతో యాదగిరిగుట్టలోని యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి ఈరోజు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. స్వామివారి దర్శనం కోసం తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. భక్తుల రద్దీ కారణంగా ఉచిత దర్శనానికి సుమారు 3 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంటన్నర సమయం పడుతోంది. మృగశిర కార్తే ప్రారంభ వేళలను దృష్టిలో పెట్టుకుని రేపు రాత్రి 9 గంటల నుంచి చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమాన్ని హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ప్రారంభించనున్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఫిట్ ఇండియా స్ఫూర్తితో ఆరోగ్యకరమైన జీవన శైలికి సైక్లింగ్ అత్యంత అవసరమని రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఈరోజు సైక్లింగ్ డే సందర్భంగా అన్నారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సుమారు 1474 కోట్ల రూపాయలు ఖర్చు కాగల

పలు అభివృద్ది పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం శంకుస్థాపన చేస్తారు. తమ పార్టీ రైతుల ప్రయోజనాలు కాపాడేందుకు కట్టుబడి ఉందని బీజేపీ రాష్ట శాఖ అధ్యకులు ఎన్ రామచందర్రావు అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 1:20.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం షో టైం కార్యక్రమానికి స్వాగతం. మరి ఇంతకీ ఏ సినిమా గురించి అనుకుంటున్నారా? అదే కానే కాదండి, అంతకు మించి ఎంటర్టైన్మెంట్ ఉండే క్విజ్ షో ఇది. మీ అందరికి తెలిసిందే అనుకోండి, ప్రశ్న అడగడమే ఆలస్యం, సమాధానాలు వాట్సాప్ మెసేజ్లో వెల్లువై వచ్చేస్తుంటాయి. మరి మరింత ఆలస్యం చేయకుండా వాళ్ళ షో టైంలో ఫస్ట్ క్వశ్చన్ ఏంటో తెలుసుకుందామా? రైట్, మరి మీరంతా రెడీగా ఉన్నట్టున్నారు. సో ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్, రీసెంట్గా యూపీలోని జయప్రకాష్ నారాయణ పక్షి సంరక్షణ కేంద్రం రామర్ సైట్ కింద గుర్తింపు వచ్చిందనమాట. అయితే ఇది భారతదేశంలో ఎన్నో రామర్ సైట్? ప్రశ్న మరొకసారా? తప్పకుండా. రీసెంట్గా ఉత్తరప్రదేశ్లోని జయప్రకాష్ నారాయణ్ పక్షి సంరక్షణ కేంద్రం రామర్స్ అనే సైట్ ఒకటి ఉంటుందన్నమాట, రామర్స్ సైట్, దాని కింద గుర్తింపు వచ్చిందనమాట రీసెంట్గానే. అయితే ఇది భారతదేశంలో ఎన్నో రామర్స్ సైట్? ఈ ప్రశ్నకి సమాధానం కనుక మీకు తెలిసినట్టయితే మీరు చేయాల్సిందల్లా మీ పేరు ఊరు టైప్ చేసి మీ సమాధానాన్ని టైప్ చేసి 0402324085252కి వాట్సాప్ పంపించండి. ఇప్పుడైతే ఒక సూపర్ హిట్ నెంబర్ వచ్చేస్తోంది మీ ఎనర్జీ లెవెల్స్కి తగ్గట్టుగానే యముడు సినిమా నుండి.
1: నాలుగు కళ్ళు తెరతెరగా, రెండు కళ్ళు చుర్ర చుర్రగా, దిక్కులన్నీ ఎడపడగా, దద్దరిల్ల తడతడగా, చుట్టుకొచ్చే సుడిలాగా సింహం, మరబిర బిరమని ఎగిరొచ్చే వీర నారసింహం.

రైట్ సూపర్ ఎనర్జెటిక్ ట్రాక్ విన్నాం. అసలు ఈ వరల్డ్ ఫుడ్ సేఫ్టీ కదా, మనం ఫుడ్ ని సేఫ్ గా తినాలి, అప్పుడే మన కడుపు సేఫ్ గా ఉంటుంది, మన లైఫ్ సేఫ్ గా ఉంటుంది, మనం చేసే పనులన్నీ సేఫ్ గా ఉంటాయి. రైట్, మరి 128:36 అవుతుంది, మనం వింటున్నాం షో టైం విత్ మీ ఆర్జే రంజిత్. మరి మంచి మంచి ప్రశ్నలు అడుగుతూ ఉంటాం, సమాధానాలు వెలువలా వస్తూనే ఉంటాయి, మధ్య మధ్యలో పాటలు భలే ఉంటుంది ఆదివారం పూట కదా. సో మరి ఇప్పుడు అంటే ఇందాక ఫస్ట్ క్వశ్చన్ అడిగింది ఏంటంటే, రీసెంట్గా ఉత్తరప్రదేశ్లోని జయప్రకాష్ నారాయణ్ పక్షి సంరక్షణ కేంద్రం రామర్స్ సైట్ కింద గుర్తింపు వచ్చిందనమాట. అయితే ఇది భారతదేశంలో ఎన్నవ రామర్స్ సైట్ అని నేను అడిగిన ప్రశ్నకి సమాధానాలు కరెక్ట్గానే పంపిస్తున్నారు, ఇంకొందరు కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నట్టున్నారు. మరి పర్లేదు, ఇప్పుడు కూడా మీకు కనుక ఆన్సర్ తెలిసినట్టయితే, కరెక్ట్ ఆన్సర్ కనుక మీకు తెలిసినట్టయితే, మీరు చేయాల్సిందల్లా మీ పేరు ఊరు టైప్ చేసి మీ ఆన్సర్ని టైప్ చేసి పంపించండి 04023240852 నెంబర్కి. స్టే ట్యూన్డ్.

రైట్, షో టైంలో మనం అడిగిన ఫస్ట్ ప్రశ్నకి సమాధానాలు కరెక్ట్గా పంపించిన వాళ్ళ నేమ్స్ నేను చదువుతాను, ఆ తర్వాత కరెక్ట్ ఆన్సర్ ఏంటో నేను రివీల్ చేస్తాను. నల్లగొండ డిస్ట్రిక్ట్ చిత్రియాల గ్రామం నుండి దమ్మోజు వెంకటాచారి, వరలక్ష్మి కృష్ణమ్మ. హైదరాబాద్ నుంచి ఎవరు వీళ్ళు? నిజామాబాద్ నుండి ఎంఎం శాస్త్రి, ఉమా, సుగంధి, కార్తీక్, పంజాగుట్ట హైదరాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఓల్డ్ బోయిన్పల్లి నుంచి హరీష్ కుమార్. ఇంకా ఇదే ఆన్సర్ కరెక్ట్గా పంపించిన వారు చాలా ఆన్సర్లు వస్తున్నాయి. కాళ్ళ శ్రీనివాసరావు కోదాడ నుండి, పాలెం పోలయ్య, ఆళ్లగడ్డ నంద్యాల డిస్టిక్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా రామ్రెడ్డి, బోర్గాన్ నిజామాబాద్ నుంచి. ఇంకా డాక్టర్ శ్రీపతి బాబు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా ఏఎస్ రావు నగర్ నుంచి సీతా, దేవిక, సత్యవోలు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దస్తగిరి సంధ్య, ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి, అప్పలరాజు పెడన నుంచి, ఇంకా బాలకృష్ణ నర్సంపేట్ వరంగల్ నుంచి, ఇంకా రవికుమార్ అండ్ రమాదేవి మల్కాజ్గిరి నుంచి,

శాంతి రిషిత సుచిత్ర సర్కిల్ రామరాజు నగర్ హైదరాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మరి ఇంతకీ కరెక్ట్ ఆన్సర్ ఏంటో చెప్పిన, ఈ రామర్ సైట్ కింద గుర్తింపు వచ్చిన ఈ ప్లేస్తో కలిపి మన భారతదేశంలో ఇది 100వ సైట్ అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ కరెక్ట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ మరొకసారి. అండ్ మరి నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ కూడా రెడీగా ఉంది, ఏంటంటే 2026 ఫీఫా వరల్డ్ కప్ జూన్లో షురూ కాబోతున్న విషయం మనందరికీ తెలిసిందే, అలాగే కొన్ని కోట్ల మంది ఎంతో ఆశగా ఎదురు చూసే

2026 ఫీఫా వరల్డ్ కప్ జూన్ లో షురూ కాబోతున్న విషయం మన అందరికి తెలిసిందే. అలాగే కొన్ని కోట్ల మంది ఎంతో ఆశగా ఎదురు చూసే ఫుట్బాల్ పండుగ ఇది. మరి ఈ ఫుట్బాల్ మ్యాచెస్ ని ఈసారి మూడు దేశాలు హోస్ట్ చేయబోతున్నాయి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, మెక్సికో అండ్ కెనడా. అయితే మొదటి మ్యాచ్ జరగబోతున్న స్టేడియం పేరేంటి, అది ఎక్కడ ఉంది? ప్రశ్న మరొకసారి, 2026 ఫీఫా వరల్డ్ కప్ ఈ జూన్ లో జరగబోతున్న విషయం మనందరికి తెలిసిందే. అయితే ఫస్ట్ మ్యాచ్ జరగబోతున్న ఆ స్టేడియం ఎక్కడుంది, దాని పేరేంటి? ఈ ఆన్సర్ కనుక మీకు తెలిసినట్లయితే మీ పేరు ఊరు టైప్ చేసి, మీ ఆన్సర్ టైప్ చేసి 04023240852 నెంబర్ కి వాట్సాప్ పంపించండి. ఇప్పుడైతే ఒక సూపర్ హిట్ నెంబర్, ఆ తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం.

స్టోరీ క్లాక్ లో 141:33 అవుతుంది. సూపర్ హిట్ నంబర్స్ వింటున్నాం సండే రోజు విత్ మీ ఆర్జే రంజిత్. అండ్ షో టైంలో కూడా మంచి మంచి సాంగ్స్ తో పాటు ఇన్ఫర్టైన్మెంట్ అనమాట, ఎంటర్టైన్ అంటే ఎంటర్టైన్మెంట్ తో పాటు ఇన్ఫర్మేషన్ కూడా మనకి కరెక్ట్ ఆన్సర్స్ పంపిస్తున్నారు. సో వీళ్ళ అంటే ఆన్సర్స్ అయితే చాలా వరకు కరెక్టే వస్తున్నాయంటే దీన్ని బట్టి ఫుట్బాల్ మ్యాచెస్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళలో మన లిజనర్స్ కూడా ఉన్నట్టే అనిపిస్తుంది నాకు. మరి ఇప్పుడు కనుక మీకు ఆ క్వశ్చన్ ఇప్పుడే వింటున్నా లేకపోతే కన్ఫ్యూజ్ అయినా మళ్ళీ కరెక్ట్ ఆన్సర్ పంపిద్దామనుకున్న వాళ్ళందరి కోసం ఈ ప్రశ్న మరొకసారి. 2026 ఫీఫా వరల్డ్ కప్ జూన్లో జరగబోతున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఫస్ట్ స్టేడియం పేరేంటి, అది ఎక్కడ ఉంది అన్న ఈ ప్రశ్నకి మీకు కనుక ఆన్సర్ తెలిసినట్టయితే లేట్ చేయకుండా మీ ఆన్సర్ని, మీ పేరుని, మీ ఊరిని టైప్ చేసి 0402324-0852 నెంబర్కి వాట్సాప్ పంపించండి. ఇదిగో ఈ పాట తర్వాత నేను డెఫినెట్గా ఆన్సర్ రివీల్ చేస్తాను, కరెక్ట్ ఆన్సర్ ఎవరు పంపారో కూడా.

సూపర్ హిట్ నెంబర్ విన్నాం స్టూడియో క్లాక్లో 146:39 అవుతుంది. షో టైంలో మనం ఫుట్బాల్ గురించి అడిగిన ప్రశ్నకి మామూలుగా ఆన్సర్స్ రావట్లేదు. సో మరి కరెక్ట్ ఆన్సర్ పంపిన వాళ్ళ నేమ్స్ చదివి ఆ తర్వాత లాస్ట్కి నేను ఆ కరెక్ట్ ఆన్సర్ ఏంటో రివీల్ చేస్తాను. మరి చాలామంది కరెక్ట్ ఆన్సరే పంపించారంటే చెప్పానుగా ముందుగా మన వాళ్ళకి ఏ ప్రశ్న అడిగినా అసలు అంటే మనం ఎదురు చూడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అలా ఆన్సర్లు వచ్చేస్తుంటాయి. సో మరి కరెక్ట్ ఆన్సర్ పంపించిన వారు రవికుమార్, రమాదేవి, మల్కాజ్గిరి అండ్ దస్తగిరి సంధ్య, ప్రొద్దుటూరు కడప డిస్టిక్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హరీష్ కుమార్ ఓల్డ్ బోయిన్పల్లి, అరుణ పద్మనాభం, మల్కాజ్గిరి, దివాకర్ ఫ్రమ్ ఉమ్మిడ, కీర్తి రాజ్కుమార్ ఆదర్శ్ నగర్ ఫ్రమ్ నిజామాబాద్, రంజిత్ సంధ్య, కుబీర్ ఓ నా పేరు పెట్టారనుకుంటా వాళ్ళు, నో ప్రాబ్లం, కాళ్ళ శ్రీనివాసరావు కోదాడ అండ్ అంకుశాపురం నుండి దోర్నాల సుదర్శన్ విధుబాబు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పుట్టపాక నుండి భవానీ వెంకట్ మాస్టర్ మిథున్, ఇంకా అప్పలరాజు పెడనా నుంచి, బాలకృష్ణ నరసంపేట నుంచి ఇంకా కరెక్ట్ ఆన్సర్ పంపిస్తూనే ఉన్నారు. నల్గొండ డిస్టిక్ చిత్రియాల గ్రామం నుండి వెంకటాచారి, వరలక్ష్మి అండ్ థ్యాంక్ యూ సో మచ్ కరెక్ట్ ఆన్సర్ పంపించడం మిగతా వాళ్ళందరికీ కూడా. మరి ఇంతకీ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఎస్టాడియో అజ్టెక్కా అనే ఈ స్టేడియం ఇప్పుడు ఫస్ట్ ఎవర్ అంటే ఫస్ట్ మ్యాచ్కి ఆతిథ్యం ఇవ్వనుంది. ఇది ఎక్కడుందంటే మెక్సికోలో ఉందన్నమాట. సో మరి కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళందరికీ మరొకసారి థ్యాంక్ యూ సో మచ్ చెప్తూ నేను ఇంకొక ప్రశ్న అడగబోతున్నాను. నాకు తెలిసి మా లిజనర్స్కి ఇలాంటి వాటికంటే సినిమాకు సంబంధించినవి ప్రశ్నలన్నా ఆ సమాధానాలన్నా చాలా ఇంట్రెస్ట్ అని చెప్తూ ఉంటారన్నమాట. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ డైలాగ్ ఏ సినిమాలదో చెప్పాలి, అలాగే చెప్పాలంటే వాట్సాప్ పంపించాలన్నమాట. సో ఇంతకీ ఆ ప్రశ్న ఏంటంటే ఆ డైలాగ్ ఏంటంటే కళ్ళు వెళ్ళిన చోటికల్లా మనసు వెళ్ళకూడదు, మనసు వెళ్ళిన చోటికల్లా మనిషి వెళ్ళకూడదు అనే ఈ సినిమా డైలాగ్ ఏ సినిమాలోది? మీ కనుక ఆన్సర్ కరెక్ట్గా తెలిసినట్టయితే మీ కరెక్ట్ ఆన్సర్ మీ పేరు ఊరు టైప్ చేసి 0402324085 నెంబర్కి వాట్సాప్ చేయండి. అలాగే ఈ సూపర్ హిట్ నెంబర్స్ కోసం వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

చూడకలకలో 154:39 అవుతుంది. మనం అడిగిన ఇవాల్టి షో టైంలో లాస్ట్ క్వశ్చన్ ఏంటి తెలుసా? కళ్ళు వెళ్ళిన చోటికల్లా మనసు వెళ్ళకూడదు, మనసు వెళ్ళిన చోటికల్లా మనిషి వెళ్ళకూడదు అనే అంటే ఒక డైలాగ్ మాత్రమే చెప్పి ఎటువంటి డీటెయిల్స్ ఇవ్వకపోయినా మన లిజనర్స్ నిజంగా సూపబండి. అంటే ఎవరో చెప్పారని కాదు కానీ ఇప్పుడు నాకు ప్రూవ్ అయ్యిందనమాట. మీకు చిన్న డైలాగ్ ఇస్తే చాలు ఆ సినిమాని కూపి లాగుతారన్నమాట. కరెక్ట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు ఎంఎం శాస్త్రి, ఉమా ఎక్కడి నుంచి, సుగంధి, కార్తిక్ పంచగుట్ట హైదరాబాద్ నుండి, ఇంకా మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ నిజామాబాద్ ఉంబెడ నుంచి, ఇంకా ఇదే ఆన్సర్ కరెక్ట్గా పంపించిన వాళ్ళు అప్పలరాజు పెడ నుంచి, సులోచన కరీంనగర్ నుంచి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి, కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, పోలపల్లి శ్రీనివాస్ ఎక్కడి నుండి, రాజన్న

పేట నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్ అండి. ఇంకా కొత్తగూడెం నుంచి సరోజిని, రాజేశం, మాయా కూడా పంపించారు. మంచిర్యాల నుండి పద్మారాణి, అక్షర, కృప, చంద్రముగిలు కూడా పంపించారు. కరెక్ట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అండ్ ఇంకా కరెక్ట్ ఆన్సర్ ఏంటో చెప్పిన శుభలగ్నం సినిమా నుండి థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మరి ఇప్పుడు ఒక సూపర్ హిట్ నెంబర్ వచ్చేస్తుంది, కార్తికేయ సినిమా నుండి హరిచరణ్ పాడిన సరిపోవు. నిజంగా సరిపోవు, మీరు ఎన్ని ఆన్సర్లు పంపించినా మేము చదువుతూనే ఉంటాం, మీరు పంపిస్తూనే ఉంటారు కదా. స్టే ట్యూన్డ్.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 2:15:40.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. శక్తిశీలి కార్యక్రమానికి స్వాగతం. స్త్రీ కుటుంబానికి ఆధారం, సమాజానికి ప్రేరణ, దేశాభివృద్ధికి శక్తి. తన ప్రతిభతో, ఆత్మవిశ్వాసంతో, సంకల్ప బలంతో ఎన్నో రంగాల్లో విజయాలను సాధిస్తూ నేటి మహిళా సమాజానికి మార్గదర్శంగా నిలుస్తుంది స్త్రీ. మరి అటువంటి స్త్రీమూర్తుల గురించి, వాళ్ల విజయాల గురించి, వాళ్ల గొప్పతనం గురించి తెలుసుకునే కార్యక్రమం శక్తిశీలి.

ఒక మంచి పాట విన్నాం కదా వైశాలి సినిమా నుండి. మరి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం శక్తిశీలిలో ఎవరి గురించో తెలుసుకుందాం. కలలు కనడానికి వేదిక అవసరం లేదు, అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి అనుభవం అవసరం లేదు, సంకల్పం ఉంటే చాలు, జీవితమే కొత్త దారిని చూపిస్తుంది. ఈరోజు శక్తిశీలి కార్యక్రమంలో మనం తెలుసుకోబోతున్న యువ క్రీడాకారిణి అలాంటి అసాధారణ ప్రయాణానికి ఉదాహరణ అని చెప్పొచ్చు. ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ కావాలనే లక్ష్యంతో వెళ్లిన ఓ అమ్మాయి అనుకోకుండా రగ్బీ ట్రయల్స్లో పాల్గొంది, కానీ అక్కడ ఆమె చూపించిన వేగం, ధైర్యం, ఆత్మవిశ్వాసం ఆమెను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లాయి. ఇంతకీ ఎవరా క్రీడాకారిణి చెప్పలేదు కదా. మహక్ చౌకన్ గురించి ఇవాళ్టి శక్తిశీలిలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఈ పాట తర్వాత.

సూపర్ హిట్ ఇన్స్పైరింగ్ సాంగ్ విన్నాం పెద్ద సినిమా నుండి. మరి ఇంకొక సూపర్ హిట్ నెంబర్ వినే ముందు మనం ఇవాళ శక్తిశీలిలో ఎవరి గురించి మాట్లాడుకోబోతున్నామో చెప్పేశాను, బట్ ఇంకొన్ని డీటెయిల్గా తెలుసుకుందాం. మహక్ చౌకన్ వాళ్ళది ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తరకాశీ జిల్లాలో భద్రాస్ అనే ఒక మారుమూల గ్రామం. నాన్నగారేమో స్కూల్ టీచర్. చౌహన్కి చిన్నప్పటి నుండి ఆటలంటే ఇష్టం కూడా. రన్నింగ్, జంపింగ్, థ్రోయింగ్ లాంటి ట్రాక్ అండ్ ఫీల్డ్ క్రీడల్లో యాక్టివ్గా పాల్గొనేవారంట మహక్ చౌకన్. అయితే చౌహన్లో ఉన్న ఆసక్తిని గమనించిన వాళ్ళ నాన్న మంచి శిక్షణ ఇప్పించాలనుకుని డెహ్రాడూన్లోని ఒక స్కూల్లో చేర్పించారు. అక్కడే రన్నింగ్లో శిక్షణ తీసుకోవడం స్టార్ట్ చేసిన చౌహన్కి ఊహించిన సంఘటన ఒకటి జరిగింది. అదేంటో తెలుసుకోవాలనుందా? తప్పకుండా ఈ పాట తర్వాత.

0: సహాయకం.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
2: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
3: స్టూడియో క్లాక్ లో 2:31:48 అవుతుంది. శక్తిశీలు వింటున్నారు కదా, మరి ఎవరి గురించో మీకు అందరికీ ఆల్రెడీ తెలిసిపోయింది. మరి చౌహాన్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఇప్పుడు. అయితే చౌహాన్తో పాటు ట్రైనింగ్ తీసుకుంటున్న ఒక అమ్మాయి ట్రయల్స్ జరుగుతున్నాయని చౌహాన్తో పాటు తన పేరు కూడా ఇచ్చిందంట. ఆ రన్నింగ్ పోటీలో ఫస్ట్ వచ్చిన చౌహాన్ దగ్గరికి రాష్ట్ర, అంటే ఉత్తరాఖండ్ రాష్ట్ర మహిళా రగ్బీ జట్టు కోచ్ వచ్చి, నేను సెలెక్ట్ చేస్తున్నాం, రగ్బీని సీరియస్గా తీసుకొని ప్రాక్టీస్ చేస్తావా అని అడిగారంట. అప్పటిదాకా రగ్బీ అంటే ఏంటో తెలియకుండా, ఎలా ఆడతారో తెలియకుండా, ఎలా అని ఆలోచిస్తున్నప్పుడు స్వయంగా కోచే చెప్తుంది కదా, ప్రయత్నిస్తే నష్టమేముంది అని వాళ్ళ నాన్నగారు అనడంతో ఇంకా అంటే నచ్చి నచ్చకనే ఉంటారు చూసారు కొన్నిసార్లు. అలా చౌహాన్ ఓకే అన్నారంట. మరి ఆ తర్వాత ఏం జరిగిందో మీకు తెలియాలి, అంటే మీకు తెలుసుకోవాలని ఉన్నట్టుంది కదా. అయితే తప్పకుండా ఇదిగో సాయి అభ్యంకర్ పాడిన సాంగ్, డూట్ సినిమా నుండి. సింగారి ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది ఈ పాట, చాలామంది అడుగుతుంటారు. మరి వాళ్ళందరి కోసం ఈ పాట.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్.

0: అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
0: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: మాటైనా
3: పాటైనా
4: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
2: ఏ చోటైనా
3: శ్రోతల ఆనందాలగని
2: మధుర గానాల మనోరంజని
3: మన జనరంజని
4: మనసునే మీటకే నేస్తమా.
3: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
4: 2324 0856.
3: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: శక్తిశీలి వింటున్నారు. అయితే అలా 2023లో రగ్బీ ట్రైనింగ్ ప్రారంభించిన చౌహాన్ ఏడాదికే ఉత్తరాఖండ్ అండర్18 గర్ల్స్ రగ్బీ జట్టుకి కెప్టెన్ అవ్వడం, ఆ తర్వాత మలేషియాలో జరిగిన అండర్20 పోటీల్లో సేమ్ టీమ్ కాంస్య పతకం కూడా గెలుచుకుందన్నమాట. ఆ తర్వాత సెంట్రల్ అండ్ సౌత్ ఏషియా రగ్బీ 7 కాసా అంటారు దీన్ని షార్ట్కట్లో, దానికి కూడా ఆ టోర్నమెంట్కి కూడా చౌహాన్కి మొట్టమొదటి సీనియర్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్. అయితే ఆ జట్టు అంతగా పర్ఫామ్ చేయలేకపోయినా కానీ ఆ పర్ఫార్మెన్స్కి అంటే చౌహాన్ ఆడిన ప్రతిభకి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు అందుకున్నారు. మరి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఈ పాట తర్వాత.
1: ఈ గాలి, ఆ ఊరు, ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
2: ఉండిపోదాం.
1: ఎలా? టైం అయిపోతుంది కదా.
2: ఆపేద్దాం.
1: అలా సినిమాల్లోనే అవుతుంది.
2: అయితే అక్కడికే వెళ్దాం.
1: ఏ హీరో, అలా ఎలా?
2: ఓ హీరోయిన్, ఇలా.

మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674 మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

స్టడీ క్లాక్ లో 2:51.3 అవుతుంది. శక్తిశీలి మాట్లాడుతున్నాం కదా, తండ్రి ప్రోత్సాహంతోనే రగ్బీలో రాణించగలుగుతున్నానని, ఈ ఆటలో సాధించే ఒక్కో గెలుపు తనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతోందంటారు మహేక్ చౌహాన్. ఇందులో

మరిన్ని విజయాలు సాధించి ఈ క్రీడలో దేశానికి పేరు తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్నారంట. తన ఆటతోనే కాదు, ఆవిడ అందంతోనూ కూడా ఆకట్టుకుంటూ ఫ్యాషనబుల్గా సాంప్రదాయబద్ధంగా ముస్తాబాయి దిగిన ఫోటోల్ని సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేస్తుంటారు చౌహాన్.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి.
1: ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

శక్తిశీలి వింటున్నారు కదా. అయితే అలా ఆటలో రాణిస్తూనే ఆత్మవిశ్వాసమే ఆయుధంగా, పట్టుదలనే మార్గంగా విజయ శిఖరాలను అధిరోహిస్తున్న మహిళలెందరో మనందరికీ స్ఫూర్తి కదా. మరి ఇది ఇవాల్టి శక్తిశీలిలో మనం రగ్బీ ప్లేయర్ మహక్ చౌకన్ గురించి తెలుసుకున్న విషయాలు. మరిన్ని విషయాల కోసం, మరిన్ని మంచి మంచి పాటల కోసం వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: आप सुन रहे हैं विविध भारती
1: उजाले उनकी यादों की। उजाले

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఫిట్ ఇండియా స్ఫూర్తితో ఆరోగ్యకరమైన జీవన శైలికి సైక్లింగ్ అత్యంత అవసరమని రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని పురస్కరించుకుని గచ్చిబౌలి స్టేడియంలో తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సైకిల్ ర్యాలీని రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా జెండా ఊపి ప్రారంభించారు. మైనార్టీ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా హైదరాబాద్లో ఈ నెల 9న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. తెలంగాణ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ నియామక కార్యక్రమాన్ని మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ ప్రారంభిస్తారు. రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉందని ఆ పార్టీ రాష్ట శాఖ అధ్యకులు ఎన్ రామచందర్రావు ఈరోజు మీడియా సమావేశంలో అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకిచ్చిన హామీలను నెరవేర్చడం లేదని, ఇందుకు వ్యతిరేకంగా తాము ఆందోళనలు చేపడతామని అన్నారు. రాష్ట వ్యాప్తంగా ధాన్యం సేకరణ 72 లక్షల టన్నులు దాటినట్టు పౌర సరఫరాల సంస్థ ప్రకటించింది. ధాన్యం సేకరణ పూర్తయిన చోట కొనుగోలు కేంద్రాలను మూసివేస్తున్నట్టు తెలిపింది. ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం సురక్షితమైన పరిశుభ్రమైన ఆహారాన్ని అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా పునరుద్ఘాటించారు. ఈరోజు ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం సందర్భంగా ప్రజలందరూ ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలి.

వాలని ఆత్మ నిర్భర్ భారత్ కు సహకరించాలని మంత్రి పిలుపునిచ్చారు. దేశంలో డిజిటల్ ఆరోగ్య వ్యవస్థను పటిష్టం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ అన్నారు. ఆకాశవాణితో మాట్లాడుతూ మంత్రి, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కింద భారత్ 90 కోట్లకు పైగా విశిష్ట అభా గుర్తింపు కార్డులను తయారు చేసిందని, అలాగే 100 కోట్లకు పైగా డిజిటల్ వైద్య రికార్డులను కూడా ఈ అభా ఐడీలతో అనుసంధానించిందని చెప్పారు. నీట్ యూజీ 2026 పునః పరీక్షా ప్రశ్నాపత్రం లీక్ అయిందని, ముందుగానే అందుబాటులోకి వచ్చిందని, సోషల్ మీడియా మెసేజింగ్ ప్లాట్ఫామ్లలో ప్రచారంలో ఉన్న వాదనలు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ఖండించింది. విద్యార్థులు వారి కుటుంబాల ఆందోళనను ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడే ముఠాలు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నాయని సోషల్ మీడియా పోస్టులో ఏజెన్సీ పేర్కొంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AERNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

హలో, హాయ్, నమస్తే. చాయ్తో హాయ్ కబుర్లు. నేను మీ ఆర్జే ప్రసాద్. ఇవాల్టి డే స్పెషల్స్, ఇంకా చాలా కొత్త కొత్త ముచ్చట్లు చెప్పుకుందాం ఈ పాట తర్వాత. స్టే ట్యూన్ ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: శ్యామ్ సింగరాయ్ చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి పాడిన పాట విన్నారు సిరివెన్నెల సాహిత్యం.
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది. 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు మీ ఆర్జే ప్రసాద్తో. వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే వల్ల సో మనకి చాలా చాలా విషయాలు గుర్తుకొస్తాయి. వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే అనగానే రకరకాలుగా టేస్ట్ ఉంటే చాలే ఏదైనా తినేయొచ్చు అని కొంతమంది ఫీలింగ్. అసలు ఇవాళ రేపు వంటలు చేయటం మానేసి చేతిలో ఫోన్ తీసుకొని చేతి వేళ్లపైన ఆర్డర్ పెట్టేసేటటువంటి రోజులు వచ్చాయి. ఏది ఆర్డర్ పెడుతున్నాము అనేది చూస్తున్నారు, కానీ ఆ ఆర్డర్ పెట్టినటువంటి ఫుడ్ ఎలా ఉందనేది ఎవరు చూడట్లేదు అనేది చాలా చాలామందికి అనుభవిక వేద్యం. అంటే ఎక్స్పీరియన్స్లో తెలుస్తున్నది ఏంటంటే పార్సల్లో వచ్చేటటువంటి ఫుడ్కి మనం ఇంట్లో చేసుకున్న ఫుడ్కి చాలా వ్యత్యాసం ఉంటుందని తెలిసిపోతూ ఉంటుంది. ఫుడ్ బాగలేకుంటే హెల్త్ మీద ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది అనేది నిపుణులు చాలా చాలాసార్లు చాలా మాధ్యమాల ద్వారా చెప్తూనే ఉన్నారు. పేపర్లో, టీవీల్లో, రేడియోలో చెప్తూనే ఉన్నారు. బయట చేసేటటువంటి ఫుడ్ కలర్స్, అందులో వాడేటటువంటి ఇంగ్రీడియంట్స్ ఎలా ఉంటున్నాయి, వాళ్ళు వాడేటటువంటి కిచెన్ నీట్గా ఉంటుందా లేదా అనేది చాలా చర్చలో వచ్చింది. బయట తినాలంటేనే భయం అనిపించేటటువంటి రోజులుగా మారిపోయినాయి. సో వరల్డ్ ఫుడ్

0: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
2: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
3: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నా మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నంబర్ మరవకండి, 9490463863.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: తాంబూలాలిచ్చేశాం తన్నుకు చావండి అంటూ గురజాడ గారు తన కన్యాశుల్కంలో ఒక సామెత చెప్పారు, కాదు సృష్టించారు. ఈ మాట ఎందుకంటున్నానంటే, ఇవాళ రేపు ఫుడ్ పార్సల్ కట్టేశాము, ఇంకా మీ ఇష్టం, తింటారో పడేస్తారో మీ ఇష్టం అన్నట్టుగా కొంతమంది బిహేవ్ చేస్తున్నారు. అసలు WHO ఇచ్చినటువంటి రిపోర్ట్ చూస్తే నిజంగా మనందరికీ మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఈ భూమి మీద ప్రతి సంవత్సరం సుమారుగా 86 కోట్ల మంది కలుషితాహారం తిని రోగాల బారిన పడుతున్నారని చెప్పారు. ఇంకా ఘోరం ఏంటంటే, దాదాపుగా ఎవ్రీ ఇయర్ 15 లాక్స్కి పైగా ఫుడ్ పాయిజన్ వల్ల చనిపోతున్నారని రిపోర్ట్స్ చెప్పింది. ఈ విషయాలు మనం రోజు న్యూస్లో వింటూనే ఉంటాం, జస్ట్ ఛానల్ మార్చేస్తాం, మనకు సంబంధం లేదని. మనము అందులో ఒక భాగమే అన్న సంగతి మనం మర్చిపోతున్నాం. గోరు చుట్టూ రోకటిపోటు అన్న సామెతలగా ఆల్రెడీ రకరకాల టెన్షన్స్తో బతికే జనాల మీద మళ్ళీ ఫుడ్ కల్తీ, ఈ ఫుడ్ పాయిజన్ లాంటి ప్రాబ్లమ్స్ దాడి చేస్తే ఇంకేమైపోవాలి? ఒక్కసారి ఆలోచించండి. ఫుడ్ సేఫ్టీ డే గురించి మనం మాట్లాడుకుంటున్నాము, ఎలా ఉండాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న అంశాలు ఇంకా మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్.

0: ది ఫ్యామిలీ స్టార్ చిత్రం కోసం సిడ్ శ్రీరామ్ పాడిన పాట విన్నారు. అనంత్ శ్రీరామ్ లిరిక్స్ అందించారు. గోపి సుందర్ మ్యూజిక్.
1: ఒరే, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: కొంతమంది హోటల్స్లో ఏసీలు బాగున్నాయా, అంబియన్స్ బాగున్నాయని చూసి వెళ్తూ ఉంటారు. ఏ రోజైనా ఆ హోటల్లో ఉన్న కిచెన్ ఎలా ఉంటుందో చూడాలన్న ప్రయత్నం చేశారా? కొన్ని హోటల్లో చూస్తే కనుక, కిచెన్ స్వరూపం చూస్తే కనుక ఇంకా ఫుడ్ తినలేమేమో అన్నంత భయంకరంగా మెయింటైన్ చేస్తున్నారు హోటల్ యజమానులు. దానికోసం రకరకాలటువంటి టెస్టింగ్ అవి ఇవి ఆఫీసర్స్ ఎంతమంది చెక్ చేసి వచ్చినా తర్వాత యథావిధిగా మారిపోతూ ఉంటుంది. టేస్ట్ బాగుండటమే కాదు, శుభ్రంగా ఉంటుందా, వాళ్ళు వాడేటటువంటి చికెన్ కానీ మటన్ కానీ నాన్ వెజ్ ఐటమ్స్ కానీ లేదంటే మిగతా విషయాలు కానీ ఇన్ ప్రోడక్ట్ సేమ్ డేట్లో ఉంటున్నాయా, అవుట్డేటెడ్గా ఉంటున్నాయా, ఏనాడని మనం చెక్ చేస్తామా? అసలు చెక్ చేసే అవకాశం మనకిస్తారా? పైన పటారం లోన లొటారం అన్న తీరులో ఇట్లా మారిపోతూ ఉంటే ఇంకేం చెప్తాం? ఇంకా చిన్నపిల్లల పరిస్థితి అయితే ఇంకా ఘోరంగా మారిపోయింది. వాళ్ళు తినేటటువంటి చిప్స్ ప్యాకెట్స్ దగ్గర నుంచి, కూల్ డ్రింక్స్ దగ్గర నుంచి ప్రతిదీ ఏదో రూపంలో కల్తీ. ఇంకా వాళ్ళ పరిస్థితి వేరే రకంగా మారిపోతుంది. ఫుడ్ పాయిజన్ వల్ల లేదంటే ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోకపోవటం వల్ల పెరిగే మెడికల్ ఖర్చులు దాదాపుగా 25 లక్షల కోట్ల రూపాయలు మన దేశంలో కేటాయిస్తుందని చెప్పి ఒక సర్వే చెప్తుంది. దేశం డెవలప్ అవడం అంటే సేఫ్గా ఉండటం, ఆరోగ్యంగా ఉండటం కూడా. అది మర్చిపోతే ఎట్లా?

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి.
1: ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
3: అధ్వాన్నం అన్న మాట వినే ఉంటారు కదా, దాని అసలు అర్థం తెలుసా? అధ్వము అంటే రూటు, నడిచే మార్గం, అన్నం. ఆ కాలంలో దారిలో దొరికే అన్నము రన్ రన్ రన్ రన్ అది బాగలేదు అన్న పరిస్థితికి వెళ్ళిపోయింది. దాని నుంచే వచ్చింది ఆ జాతీయం. అధ్వాన్నంగా ఉంది అంటే బాగలేదు అన్న పరిస్థితి వచ్చింది. అంటే ఏ కాలంలో ఉన్నా కూడా ఫుడ్ జర్నీలో కానీ బయట దొరికేటటువంటి ఫుడ్ కానీ ఇంట్లో చేసుకున్నట్టుగా ఉండదు అనేది సత్యం. దాని నుంచే మనకి చాలా సామెతలు వచ్చి కల్చర్ కూడా తెలుస్తుంది. అందుకే ఇంట్లో చేసుకునేటటువంటి ఫుడ్డే ఆరోగ్యదాయకం. చేతులు కడుక్కోవటం వండడానికి ముందు, వండిన తర్వాత కూడా చేతులు కడుక్కొని తినటం చాలా మంచిది. ఎందుకంటే గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్నట్లు అవుతుంది. కూరగాయలు కడగకుండా మనం వంట చేసుకుంటే యూరియాలు, పెస్టిసైడ్స్ ఎక్కువగా వాడినటువంటి కూరగాయల్ని మనం వండుకుంటూ ఉన్నాము, అక్కడ కూడా ఫుడ్ సేఫ్టీ పనికి వస్తుంది మనకి. సో శుభ్రంగా కడుక్కొని తినటం అలవాటు చేసుకుంటే చిన్న చిన్న జాగ్రత్తల వల్ల పెద్ద పెద్ద ప్రమాదాల నుంచి మనం తప్పించుకోవచ్చు. అలాగే మాంసాన్ని కూడా చాలా జాగ్రత్తగా వండాలి. ఉడికి ఉడకకుండా తింటే అందులో ఉండేటటువంటి క్రిములు, బ్యాక్టీరియా చచ్చిపోకుండా అది వేరే దానికి దారితీసేటటువంటి అవకాశం ఉంది. బాగా ఉడికించిన తర్వాతే వాటిని తినాలి. ఇంకా నిల్వ చేసినటువంటి ఆహారం ఫ్రిడ్జుల్లో చాలా రోజులు పెట్టి తర్వాత వేడి చేసుకొని తినేటటువంటి అలవాటు చాలా మందికి ఉంటుంది. ఆ ఏం కాదులే ఫ్రిడ్జ్లో ఉంది అన్న మాట ఇక నుంచి మానుకోవటం చాలా బెటర్. ఇంకా అన్నిటికంటే ముందు నీరు, చాలా ప్యూరిఫైర్గా నీరు ఉండేటట్టు చూసుకోవాలి. ఆరోగ్యమే మహాభాగ్యం అన్న మాట మర్చిపోకూడదు. హెల్త్ ఈజ్ వెల్త్. ఎన్ని డబ్బులున్నా, ఏం చేసుకున్నా హెల్త్ సరిగ్గా లేకుంటే ఇంకా మిగతా ఉండి కూడా దండగా అన్నమాట మర్చిపోకండి. బయట తినేటప్పుడు చాలా జాగ్రత్తగా సేఫ్ అనిపించిన ప్లేస్లో తినండి. దాదాపుగా బయట తినేదానికన్నా ఇంట్లో తినటం చాలా మేలు. సో ఇవాల్టి ఫుడ్ సేఫ్టీ గురించి మాట్లాడుకున్నాం. ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి, స్టే ట్యూన్డ్.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

0: సహాయకం.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నా మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
2: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15

0: 10 గంటల వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
1: హాలిడేస్ సెలవులంటేనే పిల్లల ముఖాల్లో ఆనందం వెళ్లి విరుస్తుంది కదా. పరీక్షల ఒత్తిడి ఉండదు, హోంవర్క్ బాధ్యత ఉండదు, ఉదయాన్నే లేచి పాఠశాలకి హడావిడిగా వెళ్లాలన్నటువంటి బాధ ఉండదు. చాలా వాటి నుంచి ఉపశమనం లభిస్తుందని పిల్లలు సెలవుల్ని పండుగలాగా ఫీల్ అవుతూ ఉంటారు. ఈ ఆనందం వెనుక ఒక గొప్ప అవసరం కూడా ఉంది. నిజానికి ఆరోగ్యం, ఆరోగ్యమే మహాభాగ్యం అని ఇందాక చెప్పుకున్నట్టు చదువు జీవితాన్ని తీర్చిదిద్దితే ఆరోగ్యం ఆ జీవితానికి బలమైన పునాది వేస్తుంది. సో పునాది బలంగా లేకపోతే భవనం నిలవనట్లే, ఆరోగ్యం బాగలేకపోతే చదువులో రాణించడం కష్టం. అందుకే పిల్లల ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్తలు మనకు అవసరం. ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయని మన ప్రభుత్వం సెలవులని, పిల్లల రీఓపెనింగ్ డేట్ని మార్చింది. 15వ డేట్కి మార్చిందంటే 3 రోజులు సెలవుల్ని వాయిదా వేసింది. సో పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేటటువంటి విషయం. అఫ్ కోర్స్ పేరెంట్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారని అనుకుంటున్నాను. సో కొత్త కొత్త విషయాలు నేర్చుకోవటానికి ఈ సమయాన్ని కేటాయించండి. ఫ్రెండ్స్తో కలిసి బయట ఆడుకోవటానికి కేటాయిస్తే ఇంకా బాగుంటుంది. పుస్తకాలు, షాపింగ్స్, ఇంకా రకరకాల వస్తువులు ఎలాగో కొనాలి కాబట్టి వాటి కోసం కేటాయిస్తే బాగుంటుంది. సెల్ ఫోన్లో తలపెట్టి అలాగే కూర్చొని చూసేటటువంటి అలవాటు మాన్పిస్తే బాగుంటుంది. ఎందుకంటే సెలవులు అంటేనే రోజంతా మొబైల్ ఫోన్ టీవీల ముందు గడపడం అయిపోయింది. అతి సర్వత్రా వర్జయత అంటారు. ఇంకా తల్లిదండ్రుల చేతుల్లో పరిస్థితి దాటిపోయేటటువంటి పరిస్థితి ఏర్పడ్డది. సో వీటన్నింటినీ జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తూ పిల్లల సెలవుల్ని ఎంజాయ్ చేద్దాం.

గటికుడు చిత్రం కోసం కార్తీక్ హరిని పాడిన పాట విన్నారు. అనంత్ శ్రీరామ్ లిరిక్స్, హరీష్ జయరాజ్ మ్యూజిక్. చాయ్తో హాయ్ కబుర్లు విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 5 గంటల 50 నిమిషాలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో ఉర్దూలో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్ట్రంలో ఎక్కడ చర్చ పెట్టినా ఏ అంశంపైనైనా చర్చించడానికి తాను సిద్దమేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. రాష్ట్రంలో పాఠశాలలు ఈ నెల 12వ తేదీకి బదులు 15వ తేదీన పునః ప్రారంభమవుతాయని ప్రభుత్వం ప్రకటించింది. టీజీ పాలిసెట్ 2026 తొలిదశ కౌన్సిలింగ్ సీట్ల కేటాయింపు ఫలితాలను సాంకేతిక విద్యాశాఖ విడుదల చేసింది. రాష్ట్రంలో రానున్న 7 రోజుల పాటు ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఏ అంశం మీద ఎక్కడ చర్చ పెట్టినా తాను సిద్దమేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. రేవంత్ తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడబోరని వ్యాఖ్యానించారు. పొలిమేరకు రాకుండా తనను ఆపేవారు తెలంగాణలో ఇంకా పుట్టలేదన్నారు. రేవంత్ రెడ్డిలా తాను పార్టీలు మారలేదని, తన పుట్టుక చావు రెండూ బీజేపీలోనే అని స్పష్టం చేశారు. తానేంటో తెలంగాణ ప్రజలకు తెలుస్తుందని, ఎంత రెచ్చగొట్టినా తొందరపడనని అన్నారు. ముందు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని రేవంత్ రెడ్డికి హితవు పలికారు. హైదరాబాద్ ఉప్పల్ భగాయత్లో వంజరి కుల ఆత్మగౌరవ భవనాన్ని రాష్ట శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, రాష్టంలోని బలహీన వర్గాల అభివృద్దికి అందరూ ఐక్యంగా కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. రాష్టంలో పాఠశాలలు

ఈ నెల 12వ తేదీకి బదులు 15వ తేదీన పునః ప్రారంభించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. వేసవి సెలవుల అనంతరం 12న పాఠశాలలు తిరిగి తెరుచుకోవాల్సి ఉంది. అయితే ఈ నెల 13న రెండవ శనివారం, 14న ఆదివారం కావడంతో వేసవి సెలవులు పొడిగించాలని విద్యాశాఖ నిర్ణయించింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ నివాసం నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితం ఉప్పల్ బయలుదేరారు. కాసేపట్లో ఉప్పల్ భగాయత్ లేఅవుట్ లో 1,511 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. 10 ఎకరాల్లో 98 కోట్ల రూపాయలతో నిర్మించే మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ భవన నిర్మాణానికి 960 కోట్ల రూపాయలతో, ఏవోసీ సెంటర్లో ప్రత్యామ్నాయ రోడ్ల నిర్మాణానికి 416 కోట్ల రూపాయలతో, టీకేఆర్ కాలేజ్ జంక్షన్లో 6 లేన్ల ఫ్లైఓవర్ నిర్మాణానికి 37 కోట్లకు పైగా నిధులతో 100 పడకల మల్కాజ్గిరి జిల్లా ఆసుపత్రి నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారు. హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో రేపు చేపు ప్రసాదం పంపిణీ నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు. రేపు ఉదయం 6 గంటల నుంచి ఎల్లుండి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపులుంటాయని పేర్కొన్నారు. బస్సులు, వ్యాన్లలో వచ్చేవారు గాంధీభవన్, గృహకల్ప బస్టాప్ల నుంచి రావాలని సూచించారు. టీజీ పాలిసెట్ 2026 తొలిదశ కౌన్సిలింగ్ సీట్ల కేటాయింపు ఫలితాలను సాంకేతిక విద్యాశాఖ విడుదల చేసింది. 2026-27 విద్యా సంవత్సరానికి డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన వెబ్ కౌన్సిలింగ్ ప్రక్రియలో మొత్తం 81,307 మంది అభ్యర్థులు అర్హత సాధించగా, తొలిదశలో 29,229 మంది అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేశారు. రాష్టంలోని అన్ని ప్రైవేటు వైద్య కళాశాలలు ఎంబీబీఎస్ విద్యార్థుల నుంచి 4.5 సంవత్సరాల ఫీజు మాత్రమే తీసుకోవాలని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. తమ నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని పలు కళాశాలలపై తల్లిదండ్రులు ఇటీవల ఫిర్యాదులు చేశారు. ఎన్ఎంసీ మార్గదర్శకాల ప్రకారం కాలేజీలు 4.5 సంవత్సరాలే ఫీజులు తీసుకోవాల్సి ఉందని స్పష్టం చేసింది. అభివృద్ది పనులు నాణ్యతతో గడువులోగా పూర్తయ్యే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశాలు జారీ చేశారు. ఈరోజు ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని ముదిగొండ మండలంలో విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ ముదిగొండ మండలంలో 33 కోట్ల రూపాయలతో చేపట్టిన రహదారుల నిర్మాణం పనులు పూర్తయితే గ్రామీణ ప్రాంతాల మధ్య రవాణా సౌకర్యాలు మెరుగుపడ్డంతో పాటు జాతీయ రహదారులతో అనుసంధానం బలోపేతం కానుందని పేర్కొన్నారు. జలమండలి కార్మిక సంఘ ఎన్నికల్లో విజయం సాధించిన ఐఎన్టీయూసీ ప్రతినిధులను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యకుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అభినందించారు. హైదరాబాద్లోని గాంధీభవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఐఎన్టీయూసీలో కాంగ్రెస్ జెండా ఎగరేశామని, రానున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 8,000 గ్రామ మహిళా సమాఖ్య భవనాల నిర్మాణాలను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని పంచాయతీరాజ్ మంత్రి సీతక్క ఆదేశించారు. రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాను పూర్తిస్థాయిలో అరికట్టేందుకు నిఘా వ్యవస్థను బలోపేతం చేయాలని రాష్ట మైనింగ్ శాఖ మంత్రి వివేక్ ఆదేశించారు. సంగారెడ్డి జిల్లాలోని పటాన్చెరు ప్రాంతం కాలుష్యమయంగా మారిందని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత అన్నారు. తెలంగాణ రక్షణ సేన జెండా పండుగ సందర్భంగా కవిత జెండా ఎగురవేసి ప్రజలనుద్దేశించి మాట్లాడారు. తెలంగాణ వనరులు కాపాడుకునేందుకు తమ పార్టీ కృషి చేస్తుందన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామిని ఆదిలాబాద్ శాసనసభ్యులు పాయల్ శంకర్ ఈరోజు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు ఆలయ అర్చకులు, వేద పండితులు సాంప్రదాయబద్దంగా స్వాగతం పలికి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం చేశారు. రాష్ట్రంలో రానున్న 7 రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈరోజు రాజన్న సిరిసిల్ల కరీంనగర్, పెద్దపల్లి, రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్, సంగారెడ్డి,
మెదక్ కామారెడ్డి, మహబూబ్నగర్.

0: నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రేపు, ఎల్లుండి అన్ని జిల్లాల్లో ఇదే తరహా వాతావరణ పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. మహిళా ప్రయాణికులు ఇకపై మహిళలు నడిపే కార్లు, ఆటోలు, బైక్లపైనే ప్రయాణించవచ్చు. ఇందుకోసం హైదరాబాద్లో 55 మంది మహిళా డ్రైవర్లు అందుబాటులోకి వచ్చారు. మహిళల ఆర్థిక స్వావలంబన, ఆత్మవిశ్వాసం, సమాజంలో వారి భద్రతను పెంపొందించడమే ధ్యేయంగా తెలంగాణ పోలీసు శాఖ, విమెన్ సేఫ్టీ వింగ్, రాష్ట రవాణా శాఖ సంయుక్త ఆధ్వర్యంలో రూపొందించిన స్త్రీ రైడ్ ప్రాజెక్టును డీజీపీ సివి ఆనంద్ ప్రారంభించారు. వేములవాడలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలకు చెందిన 15 మంది విద్యార్థినులు నిఫ్ట్ పీజీ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించి జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచారని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పిఎస్ఆర్ శర్మ తెలిపారు. విద్య, సృజనాత్మక, సాంస్కృతిక రంగాల్లో సైతం పలువురు ప్రతిభ కనపరుస్తూ రాష్ట జాతీయ స్థాయిల్లో గుర్తింపు పొందినట్టు ప్రిన్సిపల్ వెల్లడించారు. ఐఐటి హైదరాబాద్లో ప్రపంచ సైకిల్ దినోత్సవ వేడుకల్లో 200 మందికి పైగా విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐఐటిహెచ్ డైరెక్టర్ ప్రొఫెసర్ బిఎస్ మూర్తి మాట్లాడుతూ సైక్లింగ్ వల్ల శారీరక దృఢత్వాన్ని కాపాడుకోవడానికే కాకుండా కార్బన్ ఉద్గారాలను తగ్గించడంలో సైక్లింగ్ ఎంతగానో తోడ్పడుతుందన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్ట్రంలో ఎక్కడ చర్చ పెట్టినా, ఏ అంశంపైనైనా చర్చించడానికి తాను సిద్దమేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. రాష్ట్రంలో పాఠశాలలు ఈ నెల 12వ తేదీకి బదులు 15వ తేదీన పునః ప్రారంభమవుతాయని ప్రభుత్వం ప్రకటించింది. టీజీ పాలిసెట్ 2026 తొలిదశ కౌన్సిలింగ్ సీట్ల కేటాయింపు ఫలితాలను సాంకేతిక విద్యాశాఖ విడుదల చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 6:20, నీరాజనం ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
2: ఆకాశవాణి నీరాజనం.

0: నీరాజనం కార్యక్రమంలో ఇప్పుడు మనం విందాం తురగా జానకిరాణి గారి గురించి మణినాథ్ కోపల్లె గారి ప్రసంగం. ఈ కార్యక్రమ సమర్పణ అక్షరయాన్ తెలుగు ఉమెన్ రైటర్స్ ఫౌండేషన్.
1: కథ రాయాలనే తపన లోపల నుంచి రావాలి. కథలు ఎలా రాయాలో ఎవరు నేర్పరు. కథ రాయాలనే తపన లోపల నుంచి పెళ్లగించుకు రావాలి. ఉత్సాహం ఉండాలి. రాయకపోతే తోచని స్థితి, ఈ స్థితిలోనే రాయాలి కథ అని అంటారు శ్రీమతి దుర్గా జానకిరాణి గారు. కథలు ఎలా రాయాలో ప్రముఖ కథా రచయిత్రి దుర్గా జానకిరాణి గారి అభిప్రాయం ఇది. 6.5 దశాబ్దాల పాటు తెలుగు సాహిత్యంలో కలిసి పయనించిన జానకిరాణి గారు విలక్షణ రచయిత్రి అని డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు కొనియాడారు. దుర్గా జానకిరాణి గారి గురించి తెలియని వారు ఉండరు. ఆకాశవాణిలో రేడియో అక్కయ్యగా అందరికీ సుపరిచితులే. దుర్గా జానకిరాణి గారు రేడియోలో బాలానన్నల్లో పనిచేస్తుండేప్పుడు తన అనుభవాల గురించి చెప్పిన సంగతులు ఎందరో చిన్నారులు బాలానన్నల్లో తమ కంఠం వినిపించడం, పాటలు, నాటికలు, రూపకాలు ఇత్యాది కార్యక్రమాలు రూపొందించి వాటిలో చిన్నారులు పాల్గొనడంలో అందరి వెనుకాతల

ఆమె ఉన్నారు. ఎందరో బాలబాలికలు మైకులో ఎలా పలకాలో, ఎలా మాట్లాడాలో అన్నీ కూడా నేర్చుకున్నారు ఎందరో బాలబాలికలు. ఎందరో ప్రముఖులు తాము చిన్నతనంలో ఆకాశవాణిలో రేడియో ఒక్కయ్యతో ఉన్న అనుభవం మర్చిపోలేరు. ఆమెని ఒక ఆత్మీయురాలిగా పలకరించేవారు. ఆకాశవాణిలో ఎమర్జెన్సీ ఉన్న సమయంలో వీరు రూపొందించిన కార్యక్రమాలు ఒక ఛాలెంజింగ్ గా ఉండేవి. వీరి ప్రోగ్రామ్స్ లో వైవిధ్యం ఉండేది. రేడియో ఒక్కయ్యగా బాలానందంలో ఎన్నో ప్రయోగాలు చేశారు వీరు. మహిళల కోసం కూడా కొత్త ప్రయోగాలు చేసేవారు. స్త్రీలు తమ సమస్యలు ఉత్తరాల ద్వారా తెలియపరిస్తే వాటిని నిపుణులైన డాక్టర్లు, లాయర్లు మొదలైన వారిచే ఈ నా సమస్య అనే కార్యక్రమం ద్వారా రేడియోలో పరిష్కారాలు చూపించేవారు. ఇక వృద్ధుల కోసమైతే తమ అనుభవాలను తెలిపే స్రవంతి కార్యక్రమం మొదలుపెట్టేవారు. అలాగే చదువు అనే పంచాయతీలలోని స్త్రీలకి పాఠాలు అందించేవారు. మహిళలకి వారు రాసిన కవితలు, కథలు, పాటలు ఈ కార్యక్రమంలో వినిపించేవారు. ఒక కార్యక్రమం రేడియోలో రూపొందాలి అంటే ప్లానింగ్, ప్రొడక్షన్, ప్రజెంటేషన్ ఇవన్నీ ఎంతో ముఖ్యం. రేడియో కార్యక్రమానికి మనిషి కంఠధ్వని, ఇతర శబ్దాలు, విరామం ఎంతో ముఖ్యం. అలాగే రేడియోలో పాల్గొనేవారు ఎక్స్పర్ట్స్ కానవసరం లేదు, ఎక్స్పీరియన్సే ముఖ్యం. చెప్పదలసిన విషయాన్ని ఇచ్చిన సమయానికి సమయపాలన పాటించి చెప్పగలగాలి. వృద్ధులు చెప్పే దాంట్లోనూ ఎన్నో విలువలు ఉంటాయి. రేడియో అనేది స్టూడియో నాలుగు గోడల మధ్య ఉండేది కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి అనుభవాలు, వాళ్ల నాలెడ్జ్ తెలుసుకోవాలి అని చాలా కార్యక్రమాలు ప్రజల వద్దకే వెళ్లి చేసేవారు. సాధారణ ప్రజల్ని కూడా ఇందులో భాగస్వామ్యులను చేయడం ద్వారా వారి అనుభవాలు నలుగురికి తెలిసేవి. ఇందులో భాగంగా గోదావరి కని, జడ్చర్ల, కరీంనగర్, శ్రీశైలం ఇలా ఎన్నో ప్రదేశాలు తిరిగి అనేక కార్యక్రమాలు రూపొందించారు. ఉద్యోగ నిర్వహణలో భాగంగా ఎందరో పెద్ద పెద్ద వాళ్లతో కలిసి పనిచేశారు. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, స్థానం నరసింహారావు గారు, వేలూరి శివానంద్, గోపీచంద్ ఇలా ఎందరో ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే జానకిరాణి గారి రేడియో ప్రస్థానం గురించి ఎన్నో విశేషాలు ఈ తరం వారికి తెలియనివి ఉన్నాయి. సాహిత్య ప్రస్థానం. జానకిరాణి గారు రేడియో ఒక్కయ్యగానే కాదు, మంచి రచయిత్రి కూడా. తిరగా జానకిరాణి గారి కథలు పేరిట వీరి కథా సాహిత్యాన్ని పుస్తక రూపంలోకి తీసుకువచ్చారు తిరగా ఫౌండేషన్ సంస్థ వారు. 1954లో వీరి సాహితీ కలం కథలుగా రూపొందిస్తూ 2007 వరకు కూడా ఆగకుండా సాగింది. వీరు కథా రచయిత్రిగానే ఎక్కువ పేరు సంపాదించారు. కథలు రాయడంలోనే తనకి తృప్తి ఉందని అంటారు. ప్రముఖులైన మొపాసా, ఓ హెన్రీ, ఏబి ఫ్రిస్టి మొదలైన ఎందరో వ్యక్తులను తెలుగు పాఠకులకు ప్రముఖ పత్రికల్లో పరిచయం చేశారు. దేవయాని అనే కలం పేరుతో కూడా ప్రముఖ పత్రికల్లో శీర్షికలు రచించేవారు. సంఘ సంస్కర్త. జానకిరాణి గారు సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి. సమాజంలో చిన్న చిన్న సమస్యలను తీసుకుని రూపకాలుగా తిరుపుదిద్దేవారు. యూనిసెఫ్, ఎన్సీఆర్టీ ప్రభుత్వ శాఖల్లో పనిచేసేప్పుడు బాల జాగృతి అంటే బాజా అనే కార్యక్రమం చేపట్టి 670 స్ట్రీట్ హౌస్ వీధి ప్రదర్శనలు చేశారు. బాలల హక్కులు, సమస్యలు, బాల కార్మికుల నిర్మూలన ఇత్యాది ఎన్నో విషయాలపై ప్రజల్లో అవగాహన కల్పించేవారు. ఆంధ్ర మహిళా సభతో వారికి ఉన్న అనుబంధం, లోకసత్తా కార్యకర్తగా, శ్రామిక విద్యాపీఠం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో ఒకరిగా, కస్తూరిబా సేవా సంఘం ట్రస్టీగా, మహిళా మండళ్ల ఫెడరేషన్ కు సలహాదారుగా వివిధ బాధ్యతలు నిర్వహిస్తూ నమ్మిన విలువలకి, వ్యాప్తికి నిరంతరం కృషి చేసేవారు. మనకి కొత్త ట్రెండ్స్ ని ఆపలేం. రేడియోలో ప్రయోజనం మారింది. అందరికీ టీవీ చూసే సమయం ఉండడం లేదు. ఉద్యోగాల రీత్యా ఉరుకులు పరుకుల జీవిత విధానంలో రిలాక్స్ గా అందరూ రేడియో వినడానికి ఇష్టపడుతున్నారు. కారులో ప్రయాణిస్తూ కూడా రేడియోనే వింటున్నారు. రేడియో అంటేనే బహుజన హితాయ, బహుజన సుఖాయ. సమాజంలో జరిగే మార్పులు ప్రజలకు తెలిపేలా ఉపయోగపడే సాధనం రేడియో అనేవారు తిరగా జానకిరాణి గారు. రేడియో ఒక్కయ్యగా కథకురాలిగా ప్రసిద్ధి చెందారు. సాహిత్య రచనలో స్త్రీవాదం, దళితవాదం
వంటి ఏ వాదాలు

0: కథలతో పని లేకుండా మనుషుల కథలు రాయాలి. కష్టాలు, సుఖాలు, బలహీనతలు వంటి వాటికి ప్రాముఖ్యం ఇవ్వాలి. కలం మోస్ట్ పవర్ఫుల్ వెపన్, ఆ తర్వాతనే విజయం. విజయం కనిపించే కలికితురాయి వంటిది అని వీరి అభిప్రాయం. భావం ఒకటి, భాష ఒకటే, భావ ప్రకటన ఒకటే. ఆనాటి సభలకి విజయలక్ష్మి పండిట్, లీలావతి మున్షి మొదలైన వారు హాజరయ్యేవారు. ఆవిడ ఒక శక్తిలా నిలబడ్డారు. రచయితలకు ఈ స్థితి ప్రోత్సాహం ఒక్కసారిగా రాలేదు. సమాజంలో మనిషి తీరుతెండలపై ఇలానేవారు, ప్రపంచంలో మంచి చెడు, సుఖం దుఃఖం అన్నీ ఉంటాయి. మనం దేనిని మార్చలేం. ఏమి జరిగినా మనమే సర్దుకుపోవాలి. మనకి మనం బాగా ఉండాలి అనే స్పృహ ఉండాలి. సృష్టిలో ఎంతో మంచి ఉంది, దీన్ని భంగపరచకుండా శక్తిగా, కాంతిగా ప్రసరింపచేయాలి. మనం ఇతరులకు సమస్య కాకుండా ఉండాలి. ఇంకా చెప్పాలంటే వీటి గురించి ఎన్నో చాలా విషయాలు చెప్పుకుంటే ఎన్ని ఎపిసోడ్లైనా సరిపోవు మనకి. వీరు 1936 ఆగస్టు 31న కృష్ణా జిల్లాలో కోడూరు మండలం మచిలీపట్నంలో తాలూకాలో జన్మించారు. ఎంఏ సోషల్ వర్క్ లో డిప్లొమా చేశారు. 74 వరకు ఆకాశవాణిలో ప్రసంగకర్తగా, ప్రయోక్తగా అనుబంధం ఏర్పరచుకుని 1975లో ప్రోగ్రామర్గా ఆల్ ఇండియా రేడియోలో ప్రవేశించారు. 1994లో ఐబీఎస్ అసిస్టెంట్ స్టేషన్ డైరెక్టర్ గా పదవి విరమణ చేశారు. జానకిరాణి కథలు, ఎర్రగులాబీలు, నవ్వని నవ్వు మొదలైన ముద్రిత సంపుటాలు వీరివి. 1987లో 1989లో 2 సార్లు జాతీయ స్థాయి అవార్డులు అందుకున్నారు. నిశ్శబ్దంలో ప్రేమనాదాలి కార్యక్రమానికి నేషనల్ అవార్డుని, ఆశ్రయం వృద్ధుల మీద రూపొందించిన కార్యక్రమానికి నేషనల్ అవార్డుని, నారీ నవ్యదర్శిని, స్త్రీ హితైషిని, బాలబంధు, బాల సాహిత్య పరిషత్ ద్వారా బాల సాహిత్య రత్న, ఇలా ఎన్నో అవార్డులు వీరు అందుకున్నారు. ఇంకా గృహలక్ష్మి స్వర్ణ కంకణ అవార్డు, తెలుగు విశ్వవిద్యాలయం వారి పురస్కారాలు, ఇంకా తెలుగు రాష్ట ప్రభుత్వం వారి ఉగాది పురస్కారాలు, ఇలా ఎన్నో అందుకున్నారండి. ధన్యవాదాలు తెలుపుకుంటూ.
1: ఇంతవరకు మీరు తురుగా జానకిరాణి గారి గురించి మణినాథ్ కోపల్లి గారి ప్రసంగాన్ని

0: వచ్చేవారం మనం మాలతీ చందూరి గారి గురించి ముద్దు వెంకటలక్ష్మి గారి ప్రసంగాన్ని విందాం. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు అక్షరయాన్ తెలుగు ఉమెన్ రైటర్స్ ఫౌండేషన్.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.
2: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
3: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
2: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
3: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
4: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1445 ద్వారా పొందవచ్చు.

లేటెస్ట్ డ్రైవ్ టైమ్ హిట్స్ వింటున్నారు. ఇప్పుడు వినండి, అతిథి దేవో భవ చిత్రం కోసం భాస్కర్ భట్ల రవికుమార్ రాసిన పాట పాడారు సిట్ శ్రీరామ్ నూతన మోహన్, సంగీతం శేఖర్ చంద్ర.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 గంటల వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
2: ఇప్పుడు వినండి బ్రహ్మాస్త్రం చిత్రం కోసం సిడ్ శ్రీరామ్ పాడిన పాట, చంద్రబోస్ లిరిక్స్, ప్రీతం చక్రవర్తి మ్యూజిక్.

0: లంహే ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
0: లేటెస్ట్ డ్రైవ్ టైమ్ హిట్స్ వింటున్నారు. ఇప్పుడు వినండి ఇచ్చట వాహనములు నిలపరాదు చిత్రం కోసం రమ్య బెహ్రా, అర్మన్ మాలిక్ పాడిన పాట, శ్రీజో సాహిత్యం, ప్రవీణ్ సంగీతం.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ఇప్పుడు వినండి, మంచి రోజులు వచ్చాయి చిత్రం కోసం సెట్ శ్రీరామ్ పాడిన పాట, కృష్ణకాంత్ లిరిక్స్, అనూప్ రూబెన్స్ సంగీతం.

0: సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో. తప్పక ట్యూన్ చేసుకోండి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
2: ఇప్పుడు వినండి మేజర్ చిత్రం కోసం సిట్ శ్రీరామ్ పాడిన పాట. కృష్ణకాంత్, విఎన్వి, రమేష్ కుమార్ సంయుక్తంగా రాసిన లిరిక్స్. పాకాల శ్రీచరణ్ సంగీతం.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. మాదక ద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణాపై తరచుగా ఆపరేషన్లు నిర్వహించాలని, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు దోహదపడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం సుమారు 900 కోట్ల అమెరికా డాలర్ల విలువ కలిగి ఉందని, ఇది వచ్చే 7-8 సంవత్సరాల్లో సుమారు 45 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. అంతర్జాతీయంగా ఎల్పీజీ ధరలు గణనీయంగా పెరుగుతున్నప్పటికీ దేశంలోని ప్రజలు ప్రపంచంలోని ఇతర దేశాల కంటే తక్కువ ధరలకే వంట గ్యాస్ను పొందుతున్నారని ప్రభుత్వం తెలిపింది. దేశవ్యాప్తంగా రానున్న 2-3 రోజుల పాటు విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. మాదక ద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణాపై తరచుగా ఆపరేషన్లు నిర్వహించాలని, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు దోహదపడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈశాన్య రాష్ట్రం త్రిపుర సరిహద్దు ప్రాంతాలకు సంబంధించి బీఎస్ఎఫ్ త్రిపుర ఫ్రంటైర్ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశానికి అధ్యక్షత వహిస్తూ మంత్రి, అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి జరిగే ఆర్థిక లావాదేవీలు, భవనాల నిర్మాణం, ఆస్తుల అమ్మకాలు కొనుగోళ్లపై మరింత కట్టుదిట్టమైన నిఘా ఉంచాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గత 5 ఏళ్ల భూ రికార్డులను పరిశీలించాలని కూడా హోంమంత్రి ఆదేశించారు. భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం సుమారు 900 కోట్ల అమెరికా డాలర్లు విలువ కలిగి ఉందని, ఇది వచ్చే 7-8 సంవత్సరాల్లో సుమారు 45 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. విలేకరులతో మాట్లాడుతూ ఆయన, స్టార్టప్ రంగం 2014లో సుమారు 400 స్టార్టప్స్ నుంచి ప్రస్తుతం 2.3 లక్షలకు పైగా విస్తరించిందని, ఇవి దాదాపు 25 లక్షల ఉద్యోగాలను సృష్టించాయని పేర్కొన్నారు. భారత్ చంద్రుడి దక్షిణ ధృవానికి సమీపంలో విజయవంతంగా ల్యాండింగ్ చేయడం ప్రజల్లో అంతరిక్ష శాస్త్రంపై ఆసక్తిని పెంచిందని, అలాగే గత మిషన్లు చంద్రుడిపై నీటి అణువుల ఉనికిని నిర్ధారించాయని చెప్పారు. ప్రభుత్వ దీర్ఘకాల లక్ష్యం కేవలం ఆర్థిక వృద్ధి మాత్రమే కాకుండా 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశం లక్ష్యాన్ని సాధించడానికి సహకరించే ఒక శక్తివంతమైన సమాజాన్ని నిర్మించడమని మంత్రి అన్నారు. ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం సురక్షితమైన పరిశుభ్రమైన ఆహారాన్ని అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా పునరుద్ఘాటించారు. ఈరోజు ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం సందర్భంగా

ప్రజలందరూ ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలని, ఆత్మనిర్బర్ భారత్కు సహకరించాలని మంత్రి పిలుపునిచ్చారు. మెరుగైన ఆరోగ్యం, బలమైన దేశం కోసం వంట నూనెల వినియోగాన్ని 10% తగ్గించి సమతుల్య ఆహారాన్ని అలవర్చుకోవాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందేశాన్ని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. కాగా ప్రతి సంవత్సరం జూన్ 7వ తేదీన ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ, ప్రపంచ ఆరోగ్య సంస్థలతో పాటు వివిధ దేశాల ప్రభుత్వాలు, విద్యా సంస్థలు, ఇతర భాగస్వాములు కలిసి ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఆహార భద్రతను సంయుక్త హక్కుగా, బాధ్యతగా స్వీకరించేందుకు, సమిష్టిగా కృషి చేసేందుకు ఈరోజు అవకాశం కల్పిస్తుంది. ఈరోజు 12వ తరగతి పరీక్షా ఫలితాల అనంతర సేవల పోర్టల్లో గుర్తించిన ధృవీకరణ జవాబుల పునర్మూల్యాంకన కోసం దరఖాస్తులు సమర్పించడానికి చివరి రోజు. ఈ పోర్టల్ అర్ధరాత్రి వరకు అందుబాటులో ఉంటుందని, విద్యార్థులు ఈ గడువులోగా తమ దరఖాస్తులను పూర్తి చేసి సమర్పించాలని సిబిఎస్ఈ సూచించింది. భారత్ ఇండోనేషియా సంయుక్త కమిషన్ సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో ముగిసింది. ఈ సమావేశానికి భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, ఇండోనేషియా విదేశాంగ మంత్రి సుగియోనో సంయుక్తంగా అధ్యక్షత వహించారు. సామాజిక మాధ్యమంలో చేసిన ఒక పోస్టులో డాక్టర్ జయశంకర్ ఇరు దేశాల మధ్య ఉన్న సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం గత కొన్ని సంవత్సరాల్లో గణనీయంగా బలపడిందని పేర్కొన్నారు. సమావేశంలో రాజకీయాలు, రక్షణ, సముద్ర వ్యవహారాలు, నౌకాయానం, వాణిజ్యం, ఫిన్టెక్, ఆరోగ్యం, ఔషధ రంగం, ఎరువులు, కీలక ఖనిజాలు, పర్యాటకం, విద్య, సాంస్కృతిక సహకారం వంటి అనేక అంశాలపై విస్తృతంగా చర్చలు జరిగాయని తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. అంతర్జాతీయంగా ఎల్పీజీ ధరలు గణనీయంగా పెరుగుతున్నప్పటికీ దేశంలోని ప్రజలు ప్రపంచంలోని ఇతర దేశాల కంటే తక్కువ ధరలకే వంట గ్యాస్ను పొందుతున్నారని ప్రభుత్వం తెలిపింది. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా వంటి అభివృద్ది చెందిన దేశాల ధరలతో పోలిస్తే భారత్లో వంట గ్యాస్ ధరలు తక్కువని పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన లబ్దిదారునికి ఏటా మొదటి 4 రీఫిళ్లలో 300 రూపాయల ప్రత్యక్ష సబ్సిడీ లభిస్తోందని, దీనివల్ల వారు 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్కు 642 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారని మంత్రిత్వ శాఖ తెలిపింది. హార్మోజ్ జలసంధిలో ఏర్పడిన అంతరాయాల కారణంగా గల్ఫ్ దేశాల నుండి సరఫరా తగ్గడంతో ఈ ఏడాది ఫిబ్రవరి, జూన్ మధ్యకాలంలో ఎల్పీజీకి ప్రామాణికమైన సౌదీ సిపి దాదాపు 46% పెరిగిందని, దీనివల్ల 14.2 కిలోల సిలిండర్ సరఫరా వ్యయం 1600 రూపాయలకు పైగా చేరిందని, దీంతో ఈ ధరల పెంపు జరిగిందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ప్రముఖ మలయాళం సినీ నటుడు సలీం కుమార్ మరణం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమంలో చేసిన ఒక పోస్టులో తన సినీ జీవితంలో విభిన్న పాత్రలు పోషిస్తూ బహుముఖ ప్రజ్ఞతో, చిరస్మరణీయమైన నటనతో సలీం కుమార్ ప్రత్యేక గుర్తింపు పొందారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. నటుడి కుటుంబ సభ్యులు, ఆయన అభిమానులకు మోదీ తమ సానుభూతి తెలియజేశారు. మేజర్ అభిలాష బరాక్ ఐక్యరాజ్య సమితి మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్ అవార్డును పొందినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. సామాజిక మాధ్యమంలో చేసిన ఒక పోస్టులో ప్రధానమంత్రి ఈ గౌరవం మేజర్ బరాక్ ఆదర్శప్రాయమైన సేవలకు గుర్తింపుగా మాత్రమే కాకుండా ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణ కార్యక్రమాల్లో భారతదేశం ఎన్నో సంవత్సరాలుగా అందిస్తున్న విశిష్ట సేవలకు కూడా గుర్తింపుగా నిలుస్తుందని చెప్పారు. మేజర్ బరాక్ సాధించిన ఈ విజయం దేశానికి, మానవాళికి సేవ చేయాలనే ఆకాంక్ష కలిగిన అనేక మంది భారతీయ యువతకు ప్రేరణగా నిలుస్తుందని పేర్కొన్నారు. మేజర్ బరాక్ ప్రస్తుతం లెబనాన్లోని ఐక్యరాజ్య సమితి తాత్కాలిక దళంలో ఎంగేజ్మెంట్ టీమ్ కమాండర్, జెండర్ ఫోకల్ పాయింట్గా సేవలందిస్తున్నారు. దేశవ్యాప్తంగా రాబోయే 2-3 రోజుల పాటు విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని,
భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇదే సమయంలో నైరుతి ఋతు

0: పొంగలు మరింత ముందుకు సాగుతుండగా ఉత్తర మధ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు కొనసాగుతున్నాయి. మహారాష్ట, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు, తమిళనాడులో మిగతా ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాలు రానున్న 2-3 రోజుల్లో నైరుతి రుతుపవనాల పురోగతికి అనుకూల పరిస్థితులను కలిగి ఉన్నాయని ఆ శాఖ తెలిపింది. రేపు కర్ణాటక, కేరళ, మాహే, పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అలాగే అండమాన్ నికోబార్ దీవులు, కర్ణాటక, కొంకణ్, గోవా, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, ఈశాన్య రాష్ట్రాల్లో కూడా రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్, పశ్చిమ రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్లలో రాబోయే 4 రోజుల పాటు వడగాల్పుల పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. మాదక ద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణాపై తరచుగా ఆపరేషన్లు నిర్వహించాలని, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు దోహదపడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం సుమారు 900 కోట్ల అమెరికా డాలర్లు విలువ కలిగి ఉందని, ఇది వచ్చే 7-8 సంవత్సరాల్లో సుమారు 45 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, ఇది మన చట్టం శీర్షికన వినియోగదారుల్లో అవగాహన చైతన్యం గురించి సీనియర్ న్యాయవాది శ్రీ వేముల గౌరీశంకర్రావు గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన. ఈరోజు మనిషి మనుగడలో ఆధునికంగా అభివృద్ధి చెందుతూ ముందుగా బార్టర్ విధానం ద్వారా ఇచ్చిపుచ్చుకోవడం ప్రారంభించిన మనిషి, ధనం లేదా డబ్బు మనిషి జీవితంలో ప్రవేశించిందో అప్పటి నుంచి వస్తువుని డబ్బిచ్చి కొనుక్కోవడం అనేది మొదలైంది. అప్పటి నుంచే మనందరం వినియోగదారులం అయిపోయాం. మరి ఆ వినియోగదారుల చైతన్యం, వినియోగదారుల సంరక్షణ పరిరక్షణ, ఈ అంశం తాలూకు భారత న్యాయ వ్యవస్థలో పొందుపరిచిన చట్టాలు, వాటి తాలూకు విశేషాలు అందించడానికి శ్రీ వేముల గౌరీశంకర్ గారు, వారు హైకోర్టు సీనియర్ న్యాయవాది, దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల సంఘాల సమాఖ్యకు వారు గౌరవ అధ్యక్షులుగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం గౌరీశంకర్ గారు.
1: నమస్కారం
0: సార్. ముందుగా వినియోగదారుడు అంటే ఎవరు సార్?
1: వినియోగదారుడు అంటే మనం ప్రతిరోజు నిద్ర లేచిన మొదలుకొని రాత్రి పండుకునేదాకా నువ్వు రకరకాల వస్తువులు ఉపయోగించుకుంటూ ఉంటాం. అదేవిధంగా రకరకాల సేవలు కూడా పొందుతూ ఉంటాం. దానికి మనకు ఆహార పదార్థాలు కానీ, వస్తువులు కానీ, కిచెన్ వేర్ కానీ, లేకపోతే బట్టలు కానీ, పుస్తకాలు కానీ, వాహనాలు కానీ, ఇలా రకరకాల వస్తువులు కొంటుంటాం, ఉపయోగించుకుంటుంటాం. అదేవిధంగా మనము బయటకు వెళ్ళిన తర్వాత చాలామంది చాలా సంస్థల సేవలు ఉపయోగించుకుంటూ ఉంటాం. అంటే మనకు బ్యాంకులు కానీ, ఇన్సూరెన్స్ కంపెనీలు కానీ, ఫైనాన్స్ కంపెనీలు కానీ, చిట్ ఫండ్ కంపెనీస్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ, అలాగే మనకు టెలిఫోన్స్ కానీ, అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ రోడ్లు కానీ, బస్సులు కానీ, విమానాలు కానీ, ట్రైన్స్ కానీ, ఇలా రకరకాల ప్రయాణ సాధనాలు ఉపయోగించుకుంటూ ఉంటాం. సో ఈ విధంగా వస్తు సేవలు ఉపయోగించుకునే ప్రతి వ్యక్తి కూడా వినియోగదారుడైతాడు. ఎందుకంటే మనము ఇది ఉచితంగా కాదు, ప్రతి వ్యక్తి కూడా డబ్బులు ఇచ్చి కొనుగోలు చేయటం కానీ లేకపోతే సేవలు పొందటం కానీ జరుగుతుంటుంది. కానీ ఈ వస్తు సేవలు పొందేటప్పుడు మనం ఒక 100 రూపాయలు ఖర్చు పెడితే 100 రూపాయలు మనకు ప్రతిఫలం రావాలి. కానీ చాలా సందర్భాల్లో కొందరు తొందరగా లాభాలు రావాలి, అతి తక్కువ టైంలోనే మనం కోటీశ్వరు కావాలి, లక్షాది కావాలని చెప్పేసి కొందరు అన్స్క్రూపులస్ ట్రేడర్స్ కానీ, ఉత్పత్తిదారులు కానీ, సేవా సంస్థల యజమానులు కానీ తొందరగా డబ్బులు రావాలి అనే ఉద్దేశంతో రకరకాల పద్ధతుల్ని అవలంబించి వినియోగదారుల దగ్గర దోచుకుంటూ ఉంటారు. వాటిలో ఉదాహరణకి ఏంటంటే మనకు

0: తునుకలు కొలతలు మోసాలు, ఆ సేవల్లో లోపాలు, సెకండ్ హ్యాండ్ వస్తువులు బ్రాండ్ న్యూ అని చెప్పేసి అమ్ముతుంటారు. రిపేర్ చేసిన వాటిని కానీ రీకండిషన్ చేసిన వాటిని కానీ మనకు అమ్ముతుంటారు. అదేవిధంగా రకరకాల అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంటారు టీవీలు కానీ పత్రికలు కానీ రకరకాలుగా మీడియా ద్వారా కానీ, వాళ్ళు చెప్పేదానికి చేసేదానికి పొంతం లేకుండా కేవలం అమ్మితే సరిపోతుందనే ఉద్దేశంతో వారంటీలు గ్యారంటీలు ఇస్తుంటారు. ఈ వస్తువు అవసరం వచ్చినప్పుడు రిపేర్ చేయమంటే చేయరు, కొత్త వస్తువు అంటే ఇవ్వరు, డబ్బులు వాపసు అంటే ఇవ్వరు. అలాగా వస్తువులు కొనుక్కుని నష్టపోతుంటాం చాలా సందర్భాల్లో, అదేవిధంగా సేవలు కూడా పొందుతూ నష్టపోతుంటాం.
1: అయితే భారత ప్రభుత్వం ఎలాంటి చట్టాలు ప్రవేశపెట్టింది, ఆ చట్టాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి చెప్తారు?
0: స్వాతంత్రం రాకముందు నుంచే బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పటి నుంచే దాదాపు వినియోగదారులకి వినియోగదారుల రక్షణ చట్టం 1986 వచ్చింది. అప్పటి వరకు దాదాపు 3 డజన్ల చట్టాలు ఉన్నాయండి. 1860 ఆన్వర్డ్స్ వినియోగదారుల పరిరక్షణ కోసం ఏదైనా వస్తువు కొంటే ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ కానీ, సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ కానీ, అదేవిధంగా ప్రివెన్షన్ ఆఫ్ ఫుడ్ అడల్ట్రేషన్ యాక్ట్ కానీ, ఆ తర్వాత స్టాండర్డ్ ఆఫ్ వెయిట్స్ అండ్ మెజర్స్ యాక్ట్ కానీ, ఇలా రకరకాల చట్టాలు ఉన్నాయి. ప్రతి చట్టం ప్రకారము అన్ని కూడా వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం ఉన్నాయి. అదేవిధంగా డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ కానీ, ఇలాగ రకరకాల చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాల ప్రకారము వినియోగదారులకి హక్కులు భంగం కలిగినప్పుడు వాడికి సంరక్షించడం కోసం రకరకాల అధికార యంత్రాంగాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే కోర్టుకు రావడానికి ముందే సపోజ్ ఆహార పదార్థాలు కల్తీ జరిగింది అనుకోండి, కల్తీ నిరోధక చట్టం ఉంది. అలాగే మనకు మందులు సంబంధించి మనం వాడతాం కదా ఆరోగ్యం కోసం ఫార్మసీ, డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ ఉంది, అలాగే ప్రివెన్షన్ ఆఫ్ ఫుడ్ అల్టరేషన్ యాక్ట్ ఉంది, ఇలా రకరకాల వెయిట్స్ అండ్ మెజర్స్ యాక్ట్ ఉన్నాయి, ఎన్నో చట్టాలు ఉన్నాయి. తర్వాత పాత చట్టాలు తీసేసి కొత్త చట్టాలు కూడా తీసుకోవడం జరిగింది. ఈ విధంగా వినియోగదారులకి రకరకాల ఫీల్డ్లో కోర్టుకు పోవడానికి ముందే ప్రివెంటివ్గా హక్కుల పరిరక్షణ కోసం ప్రయోజనం కోసం దాదాపు 3 డజన్ల చట్టాలు కూడా ఉన్నాయి. ఉన్నప్పుడు కూడా ఇన్ని చట్టాలు ఉన్నాయని తెలిసినప్పుడు కూడా ఈ వినియోగదారుల దోపిడీ మనకు అట్లాగే జరిగిపోతుంది.
1: మీరు అన్నట్టు ఎక్కడెక్కడైతే భయపడి వినియోగదారుడు, అది కాస్ట్లీ లిటిగేషన్ కారణం కావచ్చు, కాంప్లికేటెడ్ ప్రొసీజర్ కారణం కావచ్చు, జస్టిస్ దొరకడంలో అబ్నార్మల్ డిలేస్ అన్నారు మీరు, లోపం వల్ల కూడా వినియోగదారుడు వెళ్ళకపోవచ్చు. దీన్ని అవకాశంగా తీసుకొని ఎవరైతే ఎక్స్ప్లాయిట్ చేసే వాళ్ళు, సర్వీస్ ప్రొవైడర్స్ అయినా గూడ్స్ అమ్మే వాళ్ళైనా చేస్తున్నారు, మరి దీన్ని అరికట్టడానికి చట్టం పరంగా ఎలాంటి?
0: ఎస్, ఈ ఎక్స్ప్లాయిటేషన్ కంటిన్యూగా జరిగిపోతుంది కాబట్టి దీన్ని ఏదో విధంగా ప్రత్యామ్నాయ మార్గాలు ఉండాలి. ఎందుకంటే చట్టాలు ఉన్నాయి, అధికార యంత్రాంగం ఉంది, కోర్టులు ఉన్నాయి, కోర్టుకి వెళ్తే న్యాయం జరుగుతుందని తెలిసినప్పుడు కూడా ఈ కారణాల చేత మెజారిటీ వినియోగదారులు పోవట్లేదు కాబట్టి కోర్టులకు వెళ్ళి హక్కులు సాధించుకోవట్లేదు. ఇది ప్రపంచ దేశాల్లో అన్ని దేశాలు కొద్దిగా ఎక్కువ తక్కువ ఉంటుంది. దీన్ని పరిగణలోకి తీసుకుని 1985 ఐక్యరాజ్య సమితి అంటే యుఎన్ఓ, అక్కడ వాళ్ళు ఒక తీర్మానం పాస్ చేస్తారు. ఏంటంటే ఆ యుఎన్ఓలో ఉన్న అన్ని సభ్య దేశాలందరూ కూడా వాళ్ళ వాళ్ళ దేశాల్లో వినియోగదారుల రక్షణ కోసం ప్రత్యేకమైన చట్టాలు ఏర్పాటు చేయండి, ఆల్రెడీ ఉన్నటువంటి చట్టాలకి అడిషనల్గా ప్రత్యామ్నాయంగా సులభంగా సత్వరంగా అతి తక్కువ ఖర్చులో న్యాయం అందించే విధంగా ప్రత్యేకమైన చట్టాలు ఏర్పాటు చేయండి అని చెప్పేసి ఐక్యరాజ్య సమితి రెజల్యూషన్ పాస్ చేయడం జరిగింది. దాని ప్రకారం మన భారతదేశంలో 1986 వినియోగదారుల రక్షణ చట్టం అని చెప్పేసి ఏర్పాటు చేయడం జరిగిందండి.
1: సో ఈ చట్టం ప్రకారం ఒక గూడ్స్ అమ్మే కంపెనీ కావచ్చు, వ్యక్తి కావచ్చు, వ్యవస్థ కావచ్చు, అలాగే సర్వీసెస్ ప్రొవైడ్ చేసే వ్యక్తి కావచ్చు, సంస్థ కావచ్చు, ఎలాంటి పనులు చేయకూడదు అడ్వర్టైజ్మెంట్ విషయంగా కానీ, ట్రేడ్ ప్రాక్టీస్ విషయంలో కానీ, సర్వీస్ ఇచ్చే విషయంలో కానీ చట్టం ఏం చెబుతుంది వారి పరంగా?
0: ఈ చట్ట ప్రకారం ఏంటంటే మొట్టమొదటిగా వినియోగదారులకి కొన్ని హక్కులు ఇవ్వడం జరిగిందండి. ఒక 6 హక్కులు ఇచ్చారు. రైట్ టు సేఫ్టీ, రైట్ టు ఇన్ఫర్మేషన్, రైట్ టు చూస్, రైట్ టు కన్జ్యూమర్ ఎడ్యుకేషన్, కన్జ్యూమర్ అవేర్నెస్, అని 6 హక్కులు ఇచ్చారు. ఈ హక్కులు సాధించుకోవడం కోసం ఒక అధికార యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తారు. ఒక సివిల్ కోర్టుకు ప్రత్యామ్నాయంగా వినియోగదారుల రక్షణ వేదికలు అంటే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ ఏజెన్సీస్ అని చెప్పేసి సివిల్ కోర్టులా కాకుండా ఆల్టర్నేటివ్గా ఒక కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెసల్ ఏజెన్సీస్ అంటారు, అంటే వినియోగదారుల ఫోరం అనొచ్చు తెలుగులో చెప్పాలంటే. సో దానికి జిల్లా లెవెల్లో, రాష్ట్ర లెవెల్లో, నేషనల్ లెవెల్లో 3 అంచెల న్యాయ వ్యవస్థలు ఏర్పాటు చేస్తారు. 1986 వచ్చిన యాక్ట్ ప్రకారం ఏంటంటే జిల్లా లెవెల్లో జిల్లా ఫోరం, అంటే వినియోగదారులకు నష్టపరిహారం ఎంత ఉండాలి అనేది దానికి సంబంధించి ఏ జిల్లాలో అయితే మోసం జరుగుతుందో ట్రేడర్ ఉంటారు అక్కడ కేసేసుకోవడానికి. అదేవిధంగా అప్పుడు 86 యాక్ట్ ప్రకారం మానిటరీ జరుగుతుంది కూడా ఇచ్చారు. అది ఒక 20 లక్షల రూపాయలు అయితే జిల్లా ఫర్ వరకు, స్టేట్ కమిషన్ ఒక 50 లక్షలు అంటే తర్వాత అయితే నేషనల్ కమిషన్ పోవడానికి అవకాశం లేదు. సో పెక్యులర్ జ్యూరిస్డిక్షన్ ఉంటుంది, టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ అంటే ఆపోజిట్ పార్టీ ఎక్కడున్నాడు, ప్రతివాది ఎక్కడున్నాడు, లేకపోతే ఈ వ్యవహారం ఎక్కడ జరిగింది ఆ ప్రాంతంలో ఆ జిల్లాలో వేసుకోవాలి. ఎంత నష్టపరిహారం అడుగుతున్నామో దాన్ని పేసేసుకుండా కన్జూమర్ ఫర్మ్, జిల్లా ఫర్మ్, స్టేట్ కమిషన్, నేషనల్ కమిషన్ ఉండేది. సో దీంట్లో సివిల్ కోర్టులో ఉండే అన్ని చట్టాలు అప్లై కావు, చాలా సులభంగా ప్రొసీజర్ ఉంటుంది. వినియోగదారు సొంతగా వేసుకోవచ్చు, లేకపోతే వినియోగదారు సంఘం ద్వారా కేసేసుకోవచ్చు, లేకపోతే అడ్వకేట్ ద్వారా కేసేసుకోవచ్చు. ప్రతివాదికి నోటీస్ అందిన తర్వాత 3 నెలల నుంచి 5 నెలల లోపు పరిష్కారం కావాలి. కానీ కొన్ని చాలా సందర్భాల్లో కొన్ని కాకపోవచ్చు, సివిల్ కోర్టుతో పోల్చుకుంటే చాలా తొందరగా అయితే ఉంటుంది. తర్వాత కోర్టు ఫీజు కూడా చాలా తక్కువ ఉంటుంది, చాలా నామిల్గా ఉంటుంది. అదేవిధంగా ఈ జిల్లా ఫర్మ్ ఇచ్చే ఆర్డర్స్ జనరల్గా ఎట్లా ఉంటాయంటే వినియోగదారుల ఫోరంకి వెళ్ళాలంటే 2 సంవత్సరాల లోపు కేసు కాజ్ ఆఫ్

0: అంటారు, ఎప్పుడు జరుగుతుంది వ్యవహారం, ట్రాన్సాక్షన్ ఎప్పుడు జరుగుతుందో అక్కడి నుంచి వాళ్ళిద్దరి మధ్య
1: అంటే
0: కరస్పాండెన్స్
1: నాకు
0: కానీ.
1: నష్టం కలిగింది అని నేను తెలుసుకున్న తర్వాత 2 సంవత్సరాల లోపల, నేను కొన్న దగ్గర నుంచి 2 సంవత్సరాలు.
0: దాన్ని ఏంటంటే ఆ కేస్ టు కేస్ ఉంటుంది. నార్మల్గా అయితే మనకు ఎప్పుడు ప్రాబ్లం వస్తుందో అక్కడి నుంచి 2 సంవత్సరాలు ఉంటుంది, లేదా వారంటీ గ్యారంటీ ఎన్ని సంవత్సరాలు ఇస్తారో అక్కడి నుంచి కూడా 2 ఇయర్స్ ఉంటుంది. అలాగా ఈ కాజ్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది, ఒక 2 సంవత్సరాలు దాటిపోయినప్పుడు కూడా ఆలస్యం ఏమైనా ఉంటే, రీజనబుల్ పీరియడ్ 2 నెలలో 3 నెలలో 4 నెలలో ఉంటే కారణం ఏంటో చెప్తే
1: కన్సిడర్ చేసి
0: డిలే కండిషన్ పిటిషన్ కూడా ఇస్తానికి అవకాశం ఉంది.
1: ఓకే.
0: తర్వాత జిల్లా ఫార్మ్ ఇచ్చిన తీర్పులు ఎట్లా ఉంటాయంటే, డిఫెక్టివ్ గూడ్స్ ఇది ఇచ్చారనుకోండి, ఒక టీవీ సెట్ కొంటాం, అది ఇన్నిసార్లు కొన్నాక రిపేర్ వస్తూ ఉంటుంది, 4-5 సార్లు 10 సార్లు వచ్చింది అనుకోండి, ఇంకా ఇర్రిపేరబుల్, దాన్ని రిపేర్ చేస్తానికి అవకాశం లేదు అని అనుకున్నాను అనుకోండి, అప్పుడు అది డబ్బులు మొత్తం వాపస్ ఇవ్వమని చెప్పేస్తానికి అవకాశం ఉంది. మనం ఎంత చెల్లిస్తామో, 20,000 ఇస్తామా, 50,000 ఇస్తామా, ఎంతైతే ధర మొత్తాన్ని వాపస్ రిఫండ్ ఆఫ్ ది ప్రైస్ అంటారు అది ఇవ్వచ్చు. లేకపోతే రిపేరబుల్ అనుకోండి, రిపేరబుల్ అంటే రిపేర్ చేస్తే రిపేర్ చేసేందుకు అవకాశం ఉంటే రిపేర్ చేసి ఇవ్వండి అని చెప్పచ్చు. లేకపోతే ఇంకా లాభం లేదనుకుంటే కొత్త వస్తువు రీప్లేస్మెంట్ చేయండి అని చెప్పేసి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మానసిక వేదన జరుగుతుంది, నష్టం జరుగుతుంది, కష్టం జరుగుతుంది, అంటే ఇప్పుడు నష్టపరిహారం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కొన్ని కల్తీ వస్తువులు ఉన్నాయనుకోండి, మనకు ఈ వస్తువు ఒక కంపెనీ తయారు చేస్తే ఒక టాబ్లెట్స్ కానీ లేకపోతే కొన్ని పదార్థాలు 100,000 యూనిట్స్ తయారు చేస్తారు, ఆ బ్యాచ్లో ఒక వస్తువు శాంపుల్ తీసుకుని టెస్ట్ చేస్తే ఇది కల్తీ అని తెలుసు అనుకోండి, మిగతా బ్యాచ్ మొత్తం అట్లా ఉంటుంది కదా. అందుకని వాటిలో వాళ్ళు సీజన్ డిస్టార్డర్స్ కూడా ఇవ్వచ్చు, ప్రొడక్షన్ స్టాప్ చేయమని చెప్పచ్చు, మార్కెట్లో ఉన్న వస్తువులు వాపస్ తీసేసుకోండి అని చెప్పేసి చెప్పచ్చు. అలా విధంగా అడ్వర్టైజ్మెంట్ కూడా రకరకాలు ఇస్తుంటారు, మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తుంటారు, అలాంటి మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ స్టాప్ చేయమని చెప్పచ్చు. అదేవిధంగా మార్కెట్లో ఆల్రెడీ రకరకాల అడ్వర్టైజ్మెంట్ చేస్తుంటారు కదా, ప్రజల మైండ్లోకి వెళ్ళిపోయి ఉంటుంది, దాన్ని రెక్టిఫై చేసి అడ్వర్టైజ్మెంట్ కొత్త అడ్వర్టైజ్మెంట్ ఇవ్వమని చెప్పచ్చు. ఇలాగ లార్జ్ స్కేల్లో నెంబర్ ఆఫ్ కన్జ్యూమర్స్ ఉంటారు, ఎంతమందో తెలియదు, 100,000 ఉంటారు, అలాంటి వాటిలో కూడా ఈ కన్జ్యూమర్ ఫర్మ్స్ లార్జ్ స్కేల్లో పబ్లిక్ ఉంటారు కాబట్టి హెవీ డ్యామేజ్ ఇంపోజ్ చేస్తానికి అవకాశం ఉంటుంది.
1: అంటే డిస్ట్రిక్ట్ లెవెల్లోనే కన్జ్యూమర్ ఫోరంకి అంత
0: అది మానిటరీ బట్టి
1: రిలీఫ్ బట్టి.
0: ఇప్పుడు ఏంటంటే జూరిస్డిక్షన్ 1986లో వచ్చిన చట్టాన్ని సబ్సిక్వెంట్ దాన్ని కంప్లీట్ గా రిపీల్ చేసేసి 2019లో కొత్త చట్టం అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం కొంచెం చాలా మార్పులు వచ్చాయి. దీని ప్రకారం గతంలో అయితే మనకు ఆ ప్రతివాది ఎక్కడ ఉంటాడో అక్కడ కేసు వేసుకోవాలి. సపోజ్ ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నాం మనం, ఏదో పని ఉండి ఢిల్లీ వెళ్తాం, ఢిల్లీలో ఒక వస్తువు కొనుక్కుని మనం వస్తాం, వచ్చిన తర్వాత హైదరాబాద్ ఇక్కడ యూజ్ చేస్తే అది పని చేయదు, ఆడ చెడిపోతుంది. గతంలో అయితే మనం ఢిల్లీలో పోయి కేసేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే కొత్త చట్ట ప్రకారం ప్రతివాది ఎక్కడ ఉంటే అక్కడ వేసుకోవచ్చు, లేకపోతే వినియోగదారుడు ఎక్కడ ఉంటే అక్కడ వేసుకోవచ్చు, హైదరాబాద్ కూడా వేసుకోవచ్చు
1: ఈజీ.
0: అట్లా వాది ఎక్కడ ఉంటాడో అక్కడ వేసుకోవచ్చు, ప్రతివాది ఉంటే అక్కడ వేసుకోవచ్చు, వాళ్ళ బ్రాంచ్ ఆఫీసర్ ఉంటే అక్కడ వేసుకోవచ్చు, లేకపోతే ఈ ట్రాన్సాక్షన్స్ 2-3 చోట్ల జరుగుతాయి. ఒకసారి హైదరాబాద్ ఉంటే ఇక్కడ మనం ఆర్డర్ ప్లేస్ చేస్తాం, డిస్ట్రిబ్యూటర్ ఒక చోట ఉంటాడు, మ్యానుఫ్యాక్చర్ ఒక చోట ఉంటాడు, సో ఇక్కడ ఏది ఎక్కడ జరిగినా కానీ ఏ ప్రాంతంలో వేసుకోవచ్చు.
1: అంటే ఇక్కడ వినియోగదారునికి సౌకర్యం కల్పించడం కోసం ఎక్కడైనా వేసుకోవచ్చు
0: తీసుకొచ్చారు కొత్తగా. అదేవిధంగా ఏంటంటే గతంలో మనం నష్టపరిహారం ఎంత అడుగుతున్నాము దాన్ని ఆధారంగా చేసుకుని జిల్లా లెవెల్ వేసుకోవాలా, స్టేట్ లెవెల్ వేసుకోవాలా, నేషనల్ లెవెల్లో ఉండేది, ఇప్పుడు అలా సంబంధం లేదు. ఇప్పుడు ఏం చేస్తారంటే వినియోగదారుడు ప్రతివాదికి ఎంత డబ్బులు చెల్లించాడు అది బేసిస్. సపోజ్ మీకు ఒక ఇన్సూరెన్స్ ప్రీమియం ఉందనుకోండి, ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఉంటుంది, 1 కోటి రూపాయలు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాం, 1 కోటి రూపాయల పాలసీ ప్రీమియం ఏంటి, యాన్యువల్గా ఉండే 20,000-30,000 ఉంటుంది. ఇది చనిపోయాడు, చనిపోతే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు డబ్బులు ఇవ్వరు, ఏదో కారణంగా రిజెక్ట్ చేస్తారు. ఈ ఇన్సూరెన్స్ కేసు వేయాలంటే ఇప్పుడు ఎక్కడ వేసుకోవాలి, ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేసిన 20,000, క్లెయిమ్ అడిగితే 1 కోటి రూపాయలు ఉంటుంది. సో జిల్లా లెవెల్ అయితే ఇప్పుడు కొత్త యాక్ట్ ప్రకారం అది కూడా ఏం చెప్పారంటే వినియోగదారుడు ప్రతివాదికి ఎంత చెల్లించాడు అది బేసిస్. అంతేకాని గతంలో అయితే వినియోగదారుడు పే చేసింది ఎంత అనే అవసరం లేదు, ఎంత నష్టపరిహారం అడుగుతున్నాడు దాని వాల్యూ ఉండేది. ఇప్పుడు మనం 20,000 కాబట్టి ఇప్పుడు జిల్లా ఫార్మలు వేసుకోవచ్చు, 6 10 కోట్ల రూపాయలు అనుకోండి నష్టపరిహారం అడుగుతారు మీరు, లేకపోతే ఒక ఫ్యాక్టరీ ఉంటుంది, ఒక ఫ్యాక్టరీకి ఒక ఇన్సూరెన్స్ తీసుకుంటారు, ఫ్యాక్టరీకి ఫైర్ పాలసీ తీసుకుంటారు, కాలిపోయింది దానికి 10 కోట్ల రూపాయలు నష్టం జరిగింది, వీడు పే చేసింది ఒక 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేస్తారు, 5 లక్షల రూపాయలు కదా ఇన్సూరెన్స్ కంపెనీకి వీడు కంపెనీ వాడు పే చేసింది కాబట్టి అది జిల్లా లెవెల్కి వచ్చేస్తుంది. సో క్లెయిమ్ అనేది ఎంతైనా కావచ్చు, క్లెయిమ్తో ఎంత అడుగుతున్నామో అది ఇంపార్టెంట్ కాదు, వినియోగదారుడు ప్రతివాదికి ఎంత పే చేస్తారు. అదేవిధంగా హాస్పిటల్ మీద వేస్తారు, హాస్పిటల్కి ఒక 1 లక్ష రూపాయలు ఫీజు పే చేస్తారు. ఓకే అనుకుందాం డాక్టర్ తప్పు వల్ల, హాస్పిటల్ తప్పు వల్ల పేషెంట్ చనిపోయారు అనుకుంటాం, అలాంటప్పుడు హాస్పిటల్ మీద కేసు వేయాలంటే మీరు ఒక 5 కోట్ల కాంపెన్సేషన్ అడుగుతున్నారు అనుకుందాం, 5 కోట్ల కాంపెన్సేషన్ అంటే ఢిల్లీ పోవాల్సిన అవసరం లేదు, మీరు పే చేసింది ఎంత ఫీజు 1 లక్ష రూపాయలు కదా ఇది ఎలా వేసుకోవచ్చు. సో అట్లాగా వినియోగదారుడు ప్రతివాదికి ఎంత డబ్బు చెల్లించారు అనేది అప్ టు 50 లక్షల రూపాయల దాకా జిల్లా ఫారం పరిధి ఉంటుంది. 50 లక్షలు దాటి 2 కోట్ల రూపాయల వరకు పరిధి, దాన్ని స్టేట్ కమిషన్లో వేసుకోవచ్చు. అయితే ఇదే విధంగా కొన్ని కొన్ని కొత్త కొత్త పాయింట్స్ కూడా ఈ కొత్త రక్షణ చట్టంలో తీసుకురావడం జరిగింది. ఉదాహరణ మనకు సిసిపిఏ అని చెప్పేసి ఒకటి పెట్టి సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొడక్షన్ అథారిటీ అని చెప్పేసి ఒకటి తీసుకొచ్చారు. ఇది చాలా ఇంపార్టెంట్ అనేది.

0: ఎందుకంటే కొన్ని సందర్భాల్లో వందలు వేల మంది లక్షల మంది వినియోగదారులు ఉంటారు, రాష్ట్ర వ్యాప్తంగా ఉంటారు, దేశవ్యాప్తంగా ఉంటారు. సో చిన్న చిన్న వాళ్ళు ఎవరు కోటికెళ్ళరు, మిస్రీడింగ్ పేపర్లు వేస్తుంటారు, టీవీలు వేస్తుంటారు, అట్లా ఉంటారు, చాలా మంది వినియోగదారులు ఉంటారు. మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ రాకుండా ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అథారిటీ అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేశారు. దీని ప్రకారం మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ వల్ల నష్టపోతున్నారు వినియోగదారులు, లక్షల మంది ఉంటారు, అలాంటి వాళ్ళ కోసం ఒక ప్రత్యేకమైన అథారిటీని ఏర్పాటు చేశారు. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు, లార్జ్ స్కేల్లో కన్జ్యూమర్ రైట్స్ ఎక్కడైనా వైలేట్ అయితే వారి మీద నోటీస్ ఇచ్చేసి ఇన్స్పెక్ట్ చేసి కల్తీమై ఉన్నట్టు వస్తువులు ఉంటే వాళ్ళని స్టాప్ చేయమని చెప్పేసి, మార్కెట్లో ఉంచి విత్డ్రా చేసుకోమని చెప్పేసి, ప్రొడక్షన్ ఆపమని చెప్పేసి, అడ్వర్టైజ్మెంట్ చేస్తే అడ్వర్టైజ్మెంట్ ఆపమని చెప్పేసి, మళ్ళీ కొత్త అడ్వర్టైజ్మెంట్ ఇవ్వమని చెప్పేసి. అదే విధంగా చాలా మంది సెలబ్రిటీస్ ఉంటారు మనకు టీవీలో, ఇవిలో రకరకాల వస్తున్నారు, బ్రాండ్ అంబాసిడర్స్ అని చెప్పేసి. వాళ్ళకి సాధారణంగా తెలియదు ఇదే డబ్బుల కోసం చేస్తారు. కానీ ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ అంబాసిడర్స్ కూడా స్పాన్సర్ చేసే వాళ్ళు, యాక్టర్స్ కావచ్చు, టెన్నిస్ స్టార్స్ కావచ్చు, ఎవరైనా సరే
1: వాళ్ళు కూడా జాగ్రత్త ఉండాలి,
0: వాళ్ళు కూడా బాధ్యత వహించాలి. వాళ్ళ మీద కూడా ఫైన్ వేయడానికి, లక్షల్లో ఫైన్ వేయడానికి అవకాశం ఉంది, వాళ్ళు కూడా జైలుకి పంపించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా సరే ఈ సెలబ్రిటీస్ హీర్ అండ్ ఆఫ్టర్ అడ్వర్టైజ్మెంట్ చేసేటప్పుడు దేనికి అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారో దానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకుని చట్ట ప్రకారం ఉందని సాటిస్ఫై అయిన తర్వాతనే వాళ్ళు చేయాలి, లేకపోతే వాళ్ళు కూడా వ్యక్తిగతంగా బాధ్యత ఉంటారు.
1: చాలా బాగుంది గౌరీశంకర్ గారు, వినియోగదారుల చైతన్యం గురించి రకరకాల అంశాలపై చక్కటి సమాధానం చెప్పారు. మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా స్టూడియోస్కి వచ్చి మా శ్రోతలకు వివరాలు అందించినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు. నమస్కారం అండి.
0: నమస్తే.

ఇంతవరకు మీరు ఇది మన చట్టం శీర్షికన వినియోగదారుల్లో అవగాహన చైతన్యం గురించి సీనియర్ న్యాయవాది శ్రీ వేముల గౌరీశంకర్రావు గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ కార్యవర్తి గోపిశెట్టి.

ఆల్ టైమ్ హిట్స్ వింటున్నారు, ఇప్పుడు వినండి. కొంచెం ఇష్టం కొంచెం కష్టం చిత్రం కోసం శంకర్ మహాదేవన్ పాడిన పాట, చిన్ని చరణ్ అలియాస్ చరణ్ అర్జున్ రాసిన పాట, శంకర్ ఇషాన్ లాయ్ సంగీతం. ఇందులో జలసి అన్న పదం చాలా బాగా వాడారని చెప్పేసి చంద్రబోస్ గారు చిన్ని చరణ్ని మెచ్చుకున్న సంగతిని గుర్తు చేస్తూ ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నాడు ఈ పాట మీ అందరి కోసం.

0: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్ కు కాల్ చేసి మీ యాడ్స్ ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
3: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి,
4: ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
5: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
4: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
5: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

ఆల్ టైమ్ హిట్స్ వింటున్నారు. ఇప్పుడు విందాం ఘర్షణ చిత్రం కోసం జీన్ శ్రీనివాస్ పాడిన పాట, కులశేఖర్ సాహిత్యం, హరీష్ జయరాజ్ సంగీతం.

0: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
3: ఆల్ టైమ్ హిట్స్ వింటున్నారు, ఇప్పుడు విందాం. నువ్వు నాకు నచ్చావు చిత్రం కోసం శంకర్ మహాదేవన్ బృందం పాడిన పాట సిరివెన్నెల, సాహిత్యం కోటి సంగీతం.

0: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన 1 ఏప్రిల్ నుంచి జూన్ 9 వరకు, 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం.
3: ఆల్ టైమ్ హిట్స్ లో ఇప్పుడు వినండి లైవ్ చిత్రం కోసం రాహుల్ సిప్లిగంజ్, రమ్య బెహ్రా పాడిన పాట, కాసర్ల శ్యామ్ సాహిత్యం, మణిశర్మ సంగీతం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్ ఉప్పల్ బగాయత్ లేఅవుట్ లో 1511 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు చేశారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ భవన నిర్మాణానికి, ఏఓసీ సెంటర్లో ప్రత్యామ్నాయ రోడ్ల నిర్మాణానికి, 6 లేన్ల ఫ్లైఓవర్ నిర్మాణానికి, 100 పడకల మల్కాజ్గిరి జిల్లా ఆసుపత్రి నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపనలు చేశారు. ఏ అంశం మీద చర్చ పెట్టినా ఎక్కడికైనా వచ్చేందుకు తాను సిద్దమేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. ముందు తెలంగాణ ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చాలని రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి సూచించారు. మాదక ద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణాపై తరచుగా ఆపరేషన్లు నిర్వహించాలని, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు దోహదపడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం సుమారు 900 కోట్ల అమెరికా డాలర్ల విలువను కలిగి ఉందని, ఇది వచ్చే 8-8 సంవత్సరాల్లో సుమారు 45 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. భారత్ ఇండోనేషియా సంయుక్త కమిషన్ సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో ముగిసింది. ఈ సమావేశానికి భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, ఇండోనేషియా విదేశాంగ మంత్రి సుగియోనో సంయుక్తంగా అధ్యక్షత వహించారు. అంతర్జాతీయంగా ఎల్పీజీ ధరలు గణనీయంగా పెరుగుతున్నప్పటికీ దేశంలోని ప్రజలు ప్రపంచంలోని ఇతర దేశాల కంటే తక్కువ ధరలకే వంట గ్యాస్ను పొందుతున్నారని కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. టీజీ పాలిసెట్ 2026 తొలిదశ కౌన్సిలింగ్ సీట్ల కేటాయింపు ఫలితాలను సాంకేతిక విద్యాశాఖ ఈరోజు విడుదల చేసింది. మొత్తం 81,307 మంది అభ్యర్థులు అర్హత సాధించగా, తొలిదశలో 29,229 మంది అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేశారు. తొలిదశలో 25,137 సీట్లు భర్తీ కాగా, ఇంకా 7,676 సీట్లున్నాయి. తెలంగాణలో ఎస్ఎస్సీ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఈరోజు జరిగిన థర్డ్ లాంగ్వేజ్ పరీక్షకు మొత్తం 6,945 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా 5,346 మంది హాజరయ్యారు. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

కొంచెం మస్తి బౌలెడంత మజా, మస్తి మజా వింటున్నారు ఓన్లీ.

0: ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు.
1: హలో హాయ్, మస్తీ మజా వింటున్నారు విత్ యువర్ ఆర్జీ ప్రసాద్. సోషల్ మీడియానంతా జల్లెడ పట్టి మీకోసం ఏరి కోరి తీసుకొచ్చినటువంటి ట్రెండింగ్ టాపిక్స్తో ట్రెక్కింగ్ చేద్దాం, వైరల్ విషయాలతో విహరించేద్దాం. ఏమంటారు? ముందు ఎంచక్క ఈ పాట వినిద్దాం.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
2: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
3: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి,
4: ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
5: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
4: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా

0: ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు. ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: మస్తీ మజా వింటున్నారు. బెంగళూరులో కూరగాయల మార్కెట్లో కూరగాయలు అమ్ముకునేటువంటి ఒక కుర్రాడు సెల్ఫోన్ని తలకి కట్టుకొని పని చేసుకుంటున్నటువంటి ఒక వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఏంటా అని తరచి చూస్తే ఆ అబ్బాయి ఎలాస్టిక్ బ్యాండ్ సహాయంతో తలకి అమర్చుకున్న సెల్ఫోన్, ఆ ఫోన్ సహాయంతో ఆకుకూర కట్టలు కట్టే పనిని వీడియో తీస్తూ గంటకు 350 రూపాయల చొప్పున దాదాపు నెలకి 100,000 రూపాయలు సంపాదిస్తున్నాడని తెలుసుకున్నటువంటి నెటిజన్లు కామెంట్ల రూపంలో నోరెళ్ళ పెడుతున్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగం కంటే ఇదే చాలా బాగుంది అంటూ కామెంట్లు పెడుతూ చాలా వైరల్ అయినటువంటి వీడియో అది. ఇంతకీ ఆ వీడియో ఎందుకు పెట్టారని ఇంకా చూస్తూ ఉంటే ఇంకొక వీడియో, అలాగే మదనపల్లిలోని వెదురు బుట్టలు అమ్మేటటువంటి మహిళ కూడా ఇలానే తలకి కెమెరాలు అమర్చుకుని బుట్టలు అల్లుతూ గంటకింత అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు. వీళ్ళే కాదు, ఇంకా ట్రెండింగ్లో ఇట్లాంటి వీడియోలు చాలా ఉన్నాయి. ఇంతకీ వాళ్ళు తలకి సెల్ఫోన్ని ఎందుకు అలా కట్టుకున్నారు, వాళ్ళు చేసే న్యాచురల్ పని ఎందుకు రికార్డ్ చేస్తున్నారో తెలుసుకుందాం ఈ పాట తర్వాత.

0: శీను, నువ్వు కొంచెం క్రాఫ్ట్ మార్చి ఆ షర్ట్ మీద టీ షర్ట్ వేసావనుకో, అద్దిరిపోద్ది. అచ్చ మహేష్ బాబులా ఉంటావు తెలుసా.
1: ఇంకేం చేస్తాం, అడ్జస్ట్ అవుదాం.
2: మరి నువ్వు ముక్కు పోగెట్టేసి పొట్టిగా వేసుకున్నావు అనుకో, తడదళ్ళు ఆడిపోద్ది. టిట్టో సారీ అభిరుసలో ఉంటావు తెలుసా.

0: వ్యక్తిగత సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490-463-863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490-463-863.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1454 ద్వారా పొందవచ్చు.
1: ఇందాక చెప్పుకున్నాం కదా, బెంగళూరులో మదనపల్లిలో తలకి సెల్ ఫోన్ కట్టుకుని వాళ్ళు చేసే పనులని రికార్డ్ చేస్తున్నారని. ఆ ఒక్కచోటే కాదు, మన దేశంలో అహ్మదాబాద్, తమిళనాడు, ఢిల్లీ, మహారాష్ట్ర ఇలా చాలా చోట్ల చాలా కంపెనీలలో, ముఖ్యంగా టెక్స్టైల్ కంపెనీల్లో పనిచేసే వేల మంది కార్మికుల తలలకి ఫోన్లు కట్టుకున్నారు. కళ్ళకి స్మార్ట్ కళ్ళద్దాలు అమర్చుకొని దుస్తువులు మడత పెట్టేటటువంటి విధానము, వాళ్ళు ప్యాకింగ్ చేసే విధానాన్ని న్యాచురల్గా ఏం జరుగుతుందో అది రికార్డు చేస్తూ ఎక్స్ట్రాగా 20,000 వరకే ఎర్న్ చేస్తున్నారని నెట్ ఆ కామెంట్ల రూపంలో చదివినప్పుడు ఆశ్చర్యం వేసింది. తలకి కెమెరా పెట్టుకుని రోజువారీ పనులు ఎందుకు రికార్డ్ చేస్తున్నారు అని ఆలోచిస్తే అక్కడ తేలిన విషయం ఏంటంటే, ఈగో సెంట్రిక్ డేటా కలెక్షన్ అని అంటున్నారు. మన దేశంతో పాటు దాదాపుగా 50 దేశాల్లో లక్షల మంది ఈ ఈగో సెంట్రిక్ డేటాని కలెక్ట్ చేస్తున్నారు. వాళ్ళకి ఒక కొత్త ఉపాధి మార్గంగా ఈ వీడియో రికార్డింగ్ ఆప్షన్ దొరికిందని సంతోషపడుతున్నారు. అసలు ఎందుకు వీడియో రికార్డింగ్ చేస్తున్నారు, ఏముందన్న విశేషాలు మాట్లాడుకుందాం పాట తర్వాత. స్టే ట్యూన్.

ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1445 ద్వారా పొందవచ్చు.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

0: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
2: రోబో సినిమా చూశారు కదా, హ్యూమనైడ్ రోబో అలాంటిది. మనుషులు చేసేటటువంటి పనులని దగ్గరుండి న్యాచురల్గా ఎలా చేస్తున్నారు, వాటన్నింటికి సంబంధించినటువంటి ఎలా ఉంటుంది అనే దాని గురించి ఈ డేటా కలెక్షన్ చేస్తున్నారు చాలామంది కంపెనీ కార్యకర్తలు. అక్కడ ఉండేటటువంటి వాళ్ళందరూ ఈగో సెంట్రిక్ డేటా కోసం పెద్ద ఎత్తున కొనుగోలు కూడా చేస్తున్నారు. అచ్చంగా మనుషుల్లా రోబోలు ఎలా ప్రవర్తిస్తాయి అనేదానికి రోబోలకి శిక్షణ ఇవ్వాలంటే ఒక వస్తువును మనం ఎలా చూస్తామో రోబోలు కూడా అలానే చూడాలి. ప్రత్యేకంగా తలపై అమర్చిన కెమెరాలతో వీడియోలు చేయటం, ఇలా తీసిన డేటాని ఫస్ట్ పర్సన్ డేటా లేదా ఈగో డేటా అంటారు. మనం కూరగాయలు కోసేటప్పుడు కత్తిని ఎంత ఒడుపుగా పట్టుకుంటాం, జారిపోతున్న సబ్బును పట్టుకోవడానికి చేతి వేళ్లను కొద్దిగా బిగిస్తాం, అది ఎలా బిగిస్తాం, మొక్కలకు నీళ్లు పోయాలంటే ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా ఎలా పోస్తాం, ఎలా చిలకరిస్తాం, మెత్తటి వస్త్రాలని మడత పెట్టేటప్పుడు, బరువైన పాత్రల్ని ఎత్తేటప్పుడు మన చేతులు ఒకేలా ప్రవర్తించవు కదా. వస్తువుని బట్టి, దాని స్వభావాన్ని బట్టి, స్థానాన్ని బట్టి కదలికలు మారుతూ ఉంటాయి, మన అలవాట్లు మారుతుంటాయి, పద్ధతులు మారుతుంటాయి. తలకున్న ఈ కెమెరా సున్నితమైన కదలికల్ని రికార్డు చేసి ఆ డేటాతోనే హ్యూమనాయిడ్ రోబోలకి పాఠాలు నేర్పుతుంది. మనం రోజువారి పనులను మనకు ఆదాయాన్ని అందిస్తున్నాయనటానికి ఈ కంపెనీలు ఆఫర్ చేసేటటువంటి ప్రైజ్ మనీ రుజువు. ఎన్ని రోబోలున్నా మనిషి మేధస్సు చాలా గొప్పది కదండీ.

ఇవాల్టి ఏకచిత్ర గానంలో సూర్య హీరోగా నటించినటువంటి సుధా కొంగర దర్శకత్వం వహించిన ఆకాశం నీ హద్దుర చిత్రంలోని పాటలు వింటారు. మ్యూజికల్ ఆల్బమ్గా సెన్సేషన్ క్రియేట్ చేసినటువంటి మూవీ ఇది. జీవి ప్రకాష్ కుమార్ ప్రతి పాటని అద్భుతమైనటువంటి మెలోడియస్గా మలిచారు. అందులోని మొదటి పాట వినిద్దాం.

సినిమాలో సిచ్యువేషన్ ప్రతిసారి హీరో ఓడిపోతున్నప్పుడు, అతని ఐడియాను కార్పొరేట్ శక్తులు దొంగిలిస్తున్నప్పుడు లేదా తొక్కేస్తున్నప్పుడు రాసిన పాట ఇది. రామజోగయ్య గారు రాశారు. కన్ను చిన్నగున్నదంటూ చిన్న కలలు కనొద్దు అన్న మాట నిజంగా చిన్న కలల్లో కంటూ అలాగే ఉండిపోవటం సరికదని సిచ్యువేషనల్గా అందరికీ అప్లై అయ్యే విధంగా రాశారు. ఇటురా అని నువ్వు చిటికేస్తే గెలుపెందుకు దిగి రావాలి, నీకు గర్వంగా చెప్పుకోవడానికి ఒక కథ కావాలి కదా అంటూ ఒక సిచ్యువేషన్లో ఓటమి కూడా విజయానికి తొలి మెట్టు అనటానికి నిదర్శనంగా ఈ పాటను రాసినటువంటి రామ్జో గారికి హ్యాట్స్ ఆఫ్. పాట పాడింది ధనుంజయ్ జీవి ప్రకాష్.

0: చెల్లింపు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

ఆకాశం నీ హద్దురా ఆల్బం నుంచి పాటలు వింటున్నారు. తర్వాతి పాట కాటుక కనులే. ది మ్యూజికల్ వాయిస్ ఈ పాటకి అతి పెద్ద అసెట్. ఆమె పలికించినటువంటి విలక్షణమైనటువంటి గొంతు, రస్టిక్ అండ్ రా వోకల్స్ ఈ పాటకు ఒక విభిన్నమైనటువంటి ఫీల్ని తెచ్చిపెట్టాయి. కాటుక కనులే హమ్మింగ్ చేస్తూ ఉండిపోతారు శ్రోతలలా. భాస్కర్ భట్ల గారు లిరిక్స్ రాశారు. సింపుల్గా ఉంటూనే చాలా లోతైనటువంటి మీనింగ్ ఉండేటటువంటి పాట. ఒక పల్లెటూరి అమ్మాయి మనసులో ప్రేమని, భర్తపై పెంచుకున్నటువంటి నమ్మకాన్ని చాలా అందంగా ఆవిష్కరించారు భాస్కర్ భట్ల గారు. మీ అందరి కోసం ఆ పాట.

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది. 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.

0: బంగాళాఖాతంలో పడ్డావే బంతిరెక్క, నా మనసును నీ అద్దాల జోడిట్టావు అన్న పదప్రయోగాలు, ఆ పోలికలు నాకు తెలిసి రామజోగయ్య గారికి సాధ్యం అనుకుంటాను. ఒక అనువాద పాటని స్థానికమైనటువంటి తెలుగు పాటలా రాయటం, అప్పట్లో వేటూరి గారిని అంటారు, ఇప్పుడు రామజోగయ్య గారిని అనాల్సిందే. నో డౌట్ అబౌట్ దాట్.
1: ఒరే, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే

0: డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
0: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

0: తన భార్యని కొట్టిన క్షణము తనెంత పెద్ద తప్పు చేశాడో అర్థం చేసుకుని పశ్చాత్తాపంతో భార్యపై ఉన్న అమితమైన ప్రేమతో పాడినటువంటి సిచ్యువేషన్లోని పాట ఇది. నిజంగా అందరి కంట్లో నీళ్లు తెప్పించిన పాట ఇది.
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
0: ఏకచిత్ర గానంలో ఆకాశం ని హద్దుల చిత్రంలోని పాట వింటున్నారు. ఇక చివరి పాట అందరినీ ఆశ్చర్యానికి సంభ్రమాశ్చర్యాలకి గురిచేసిన పాట అందని ఆకాశం. లెజెండరీ లిరిసిస్ట్ వెన్నెలకంటి గారు రాశారు. అలా సక్సెస్ అయినటువంటి విమానం ఆకాశంలో నుంచి నీళ్లకు దిగిన తర్వాత అందులో జనాలు కిందికి వస్తుంటే అందనీ ఆకాశం దింపావయ్యా మాకోసం అంటుంటేనే హీరో కళ్ళల్లో కన్నీళ్ళని చూసి ప్రతి ప్రేక్షకుడు, ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అయింది కాబట్టి ఇళ్లల్లో చూసినటువంటి ప్రతి ప్రేక్షకుడు కన్నీటి పర్యంతమయ్యాడు. ఆ పాట మీ అందరి కోసం.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

0: సహాయకం.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

ఆకాశవాణి ప్రజా ప్రసార సేవలో 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జూన్8 సోమవారం నాడు ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా శ్రోతలందరికీ ఆహ్వానం పలుకుతుంది. మీరు నేరుగా ఆకాశవాణికి ఫోన్ చేసి మీ శుభాకాంక్షలు, అనుభవాలు, అభిప్రాయాలు పంచుకోవచ్చు. ఈ లైవ్ ఫోనిన్ సమయాలు ఉదయం 7:30 నుండి 8 వరకు, మధ్యాహ్నం 12:40 నుండి 1:10 వరకు, 2:15 నుండి 3 గంటల వరకు. ఆకాశవాణి మీ అనుబంధాన్ని, మీ మధుర జ్ఞాపకాలను, 90 ఏళ్ల ఈ అపూర్వ ప్రస్థానంపై మీ అభినందనలను మాతో పంచుకోండి. ఆకాశవాణితో మీకున్నటువంటి అనుబంధము, జ్ఞాపకాలు, ప్రస్థానంపై మీరు పంచుకోవటానికి ఫోన్ చేయవలసినటువంటి ఫోన్ నెంబర్లు 2324085252, 2324085252, ఎస్టీడీ కోడ్ 040. మరో నెంబరు 2324085853, 2324085853. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఇప్పుడు వినండి ఎటో వెళ్ళిపోయింది మనసు చిత్రం కోసం షాన్ రమ్య పడిన పాట, అనంత్ శ్రీరామ్ లిరిక్స్, ఇళయరాజా మ్యూజిక్.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 9:15 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో ఉర్దూలో వార్తలు ప్రసారమవుతాయి.

0: ആകാശവാണി വിവിധ ഭാരതി കേന്ദ്രം
1: ആകാശവാണി വിവിധ ഭാരതി കേന്ദ്രം നാട്ടി മേട്ടി സിനി ഗീതമാലിക മധുരിമ
2: పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో జంధ్యాల దర్శకత్వం వహించగా నరేష్ పూర్ణిమ జంటగా నటించిన చిత్రం శ్రీవారికి ప్రేమలేఖ. ఒక అమ్మాయి తన మనసులో ఉన్న సున్నితమైన భావాన్ని విప్పి ఒక లేఖగా తన ప్రియుడికి పంపిస్తుంది. అతడు అది చదివి ఆ అమ్మాయి ప్రేమలో పడతాడు. వాళ్ళిద్దరి హృదయాల నడుమ సాగే ప్రణయాన్ని చక్కని భావుకతతో వివరించారు గీతరచయిత వేటూరి సుందర్రామూర్తి. మనసులో నుండి భావతరంగాలు ఉబికి వస్తుండగా ఆ అమ్మాయి తారలెన్నున్నా చంద్రుడి కోసం ఆకాశం వెతుకుతున్నట్లు తన చెంతకు చేరుకొమ్మని ప్రియుడిని కోరుతూ ఆ విరహాన్ని తాళలేరని పాడుకుంటోంది. పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి, సంగీతం రమేష్ నాయుడు.

1973లో పర్వతనేని సాంబశివరావు దర్శకత్వంలో విడుదలైన చిత్రం నిండు కుటుంబం. ఈ చిత్రంలోని ఓ సన్నివేశంలో తనయురాలు చేసిన తప్పుకు తల్లడిల్లుతుంది ఓ హృదయం. సూటిపోటి మాటలు ఆ హృదయాన్ని మరింత వేధించసాగాయి. ఆ బాధను తట్టుకోలేక ఊరు విడిచిపోదామనుకుంటుంది. ఇదంతా చూస్తున్న తోబుట్టువు ఈనాడు చేయికొట్టిన సమాజమే రేపటినాడు భేష్ అనేలాగా చేస్తానని పట్టుదలగా మాటలు పలుకుతాడు. నేరం భారమై తీరంలేని సంసారం ఎటుపోతోందని, ఏమైపోతుందని సాగిపోతున్న ఈ కరుణ రసాత్మక గీతాన్ని ఆలపించింది ఘంటసాల. రచన దాశరథి, సంగీతం సాలూరి రాజేశ్వరరావు.

తెలుగునాట ఈ గాలిపటాల పాట బాగా ప్రాచుర్యం పొందింది. దారం పట్టుకుని ఎగురవేసే సమయంలో మన మనోభావాలకు ప్రతీకగా నిలుస్తుంది గాలిపటం. ప్రతి క్షణము గమనిస్తూ ఉండాలి, లేదంటే హోరుగాలికి ఓ పక్కకు ఒరిగిపోవచ్చు. మన మనసు కూడా అంతే. అనుక్షణం కనిపెట్టుకుంటూ అప్రమత్తంగా ఉంటేనే ఆపదలు దరిచేరవు. ఎంత గాలిలో ఎగురుతున్నా దారమే దానికి ఆధారం. పడుచు వయసులో ఉన్న ఓ యువజంట గాలిపటాలనెగురవేస్తూ పాడుకుంటున్న ఈ సరదాగీతం కులదైవం చిత్రంలోనిది. పాడినవారు ఘంటసాల జమునారాణి, రచన కొసరాజు, సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు.

స్వరాలను సుమాలతో, పదాలను ఫలాలతో పోల్చుతూ స్వరాలు పదాలు పండించేటి చక్కని వసంతం మా వెంట ఎప్పుడూ ఉంటుంది అనే భావాన్ని ప్రేమికులు పాడుకోవడం ఎంతో మధురంగా ఉంటుంది. తేనెలో తానమాడే తుమ్మెద అనడంలో ఆ తుమ్మెద ఎంత ఉత్సాహంగా ఉందో చెబుతున్నాడు. నదులపై ఉన్న అలలని వీణ తీగలతోనూ, వాటిని గాలి కదపడాన్ని వీణ మీటడంతోనూ పోల్చారు కవి. వేడితో తన భావాలను తెలిపి గ్రీష్మఋతువు వెళ్తే మెరుపుతో వర్షఋతువు వెళ్లిపోయిందట. హేమంత ఋతువు మంచుధాన్యాలు కులిచింది అనడంలో అటు రైతులు పంట నూర్చడాన్ని, ఇటు శరదృతువు కురిపించిన మంచును హేమంతం కులిచింది అనడాన్ని కలిపి ఎంతో చక్కగా చెప్పారు. ప్రేమించు పెళ్లాడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి.

మునిపల్లె రాజు రచించిన పూజారి నవల ఆధారంగా తెరకెక్కిన చిత్రం 1971లో విడుదలైన పూజాఫలం. ఆప్యాయతానురాగాలు ఎరగని ఓ కలవారింటి అబ్బాయికి అమ్మాయిలంటే కాస్త బెరుకు. అనుకోకుండా ఓ కుటుంబం వారింట్లోకి అద్దెకు దిగుతుంది. ఆ కుటుంబంలోని అమ్మాయి ఈ అబ్బాయితో అల్లరి వేషాలు వేస్తూ చిలిపి మాటలతో కవ్విస్తుంది. ఆపై వ్యక్తిత్వం తెలుసుకుని మసలుకుంటుంది. ఆ అమ్మాయికి నవలలు చదవటం ఇష్టమని తెలుసుకున్న ఆ అబ్బాయి వాటిని తీసుకొచ్చి తనకు ఇస్తాడు. అభిమానం పొంగిపొర్లిన ఆమె ఆనందంగా పగలే వెన్నెలా అని పాడుకుంటుంది. పరవశించిన మనసుతో ఆ అబ్బాయి కూడా

ప్రేమలో పడ్డాక ప్రేయసి కంటే అందం ఇంకోటి కనబడకపోయినా ఆమెకు పోటీ వచ్చేది చంద్రుడు. అసలే విరహవేదనతో బాధపడుతుంటే దానిపైన తన కిరణాలతో అత్తరుచల్లే గుణం ఆయనది. ఈ భావాన్ని ఎంతో సున్నితంగా తెలియజేశారు గీతరచయిత వేటూరివారు. ప్రేయసిని చూడగానే హృదయంలో ఏదో తెలియని అలజడి. ఆ హృదయం బయటకు వచ్చేద్దామని ప్రయత్నిస్తుందేగాని రాలేదు. కోయిల గొంతులో గమకాలు విని పరవశించిపోవడం రివాజు. అయితే ఈ గుండె గొంతుదాకా వచ్చాక అందులో పుట్టే గమకాలు ఇంకా ఉత్కంఠభరితంగా ఉంటాయని చెబుతున్నాడు. అది ఒక చెప్పలేని తీపి బాధ. ఆ గలంలో పుట్టే రాగాలు ఇంకా మధురంగా ఉంటాయి. వేటగాడు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పీసుశీల పాడిన పాట. రచన వేటూరి, సంగీతం చక్రవర్తి.

లావణ్య ఆర్ట్స్ పతాకంపై శ్రీనివాసన్ నిర్మించిన మంచి మనసులు చిత్రానికి ఏ మోహనగాంధీ దర్శకత్వం వహించారు. భానుచందర్, భానుప్రియ, రజని ప్రధాన తారాగణంగా నటించిన ఈ చిత్రం 1986లో విడుదలైంది. ప్రేమించిన వ్యక్తిని దూరం చేసుకున్నవారు ఓవైపు, దూరమైన వ్యక్తిని ఆరాధిస్తున్నవారు మరోవైపు. ఇద్దరి మనసులో కొలువై ఉంది పవిత్రమైన ప్రేమే. కోరుకున్నవారిని దూరం చేసుకున్న వారిద్దరి జీవితాలను ప్రతిబింబింపజేస్తూ సాగిపోతుంది ఈ గీతం. కళ్ళు మూసినా తెరచినా తన రూపమే గోచరిస్తోందని, చూసే ప్రతి పువ్వులోనూ చెలినవ్వే కనబడుతోందని, కనువిందు చేసే తారల్లో తన కన్నులున్నాయని, మొగ్గల్లో నునుసిగ్గుల చెలి బుగ్గలను చూసుకుంటున్నానని, ఇకనైనా దర్శనమివ్వమని మేఘాలతో కబురు పంపానని ఆర్ద్రంగా పాడుతున్నాడు. పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, రచన ఆత్రేయ, సంగీతం ఇళయరాజా.

శిశీంద్రి చిట్టిబాబు 1971లో ఏ సంజీవి దర్శకత్వంలో విడుదలైన చిత్రమిది. ఇందులో శోభన్ బాబు, శారద, మాస్టర్ ప్రభాకర్ ముఖ్య పాత్రల్లో నటించారు. రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమాలో పాఠశాల ఉపాధ్యాయురాలు పిల్లల్ని చారిత్రక ప్రదేశాలకు తీసుకువెళ్తూ వాటి గొప్పదనం వివరిస్తున్న సన్నివేశం ఒకటుంది. ఏకశిలా నగరాన్ని గురించి, నాగార్జున సాగరం గురించి, అమరావతి గురించి పిల్లలకు ఆసక్తి కలిగే అంశాల గురించి తెలియజేస్తూ సాగిపోతుంది ఈ గీతం. పాడినవారు జిక్కీ బృందం, రచన సి నారాయణరెడ్డి, సంగీతం టి చలపతిరావు.

అమ్మాయి నడుస్తూ ఉంటే మువ్వల సవ్వడి, నదులు పారుతుంటే వచ్చే శబ్ద తరంగాలను పోలి ఉందట. సూర్యాస్తమయ వేళ ఆ వెలుగు నారింజపండు రంగులో ఉంటుంది. ఆ సమయంలో ఆ అమ్మాయి బొంగమూతి పెట్టుకుని వడగళ్ళు కురిపిస్తోంది. ఆ అలకే ఉబ్బి తబ్బిబ్బయ్యేలా ఉందట. రమేష్ నాయుడు సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన గీతం, రచన వేటూరి సుందర్రామ్మూర్తి.

తాను వలచిన ఆ కథానాయకునితో పెళ్లైతే ఎంత మధురంగా ఉంటుందో అతడు తన ఎదుట ఉన్నట్టుగా ఊహించుకుని పాడుతుంది నాయిక. ఇద్దరి హృదయాలలో ఒకే లయ ఉంటే, ఒకరి కనుపాపల్లో మరొకరి రూపాలుంటే ఆ కాపురం అనురాగ ప్రతిరూపమవుతుంది. ఎప్పుడూ కలిసి ఉండడం వీలుపడదు కాబట్టి చిరు ఎడబాటు వారి ఐక్యతను పరిపుష్టం చేస్తుంది. 1972లో విడుదలైన మానవుడు దానవుడు చిత్రం కోసం పి సుశీల పాడిన పాట, రచన సి నారాయణరెడ్డి, సంగీతం అశ్వత్థామ.

సామాన్యంగా వర్షాన్ని సంతోషానికి, మబ్బుని బాధకు చిహ్నంగా వాడుతూ ఉంటారు. అయితే ఓ కవి తనకు స్ఫూర్తినిచ్చే అమ్మాయికి దూరమవుతాడు. ఆ విరహంలో మేఘాలతో సందేశం పంపాలనుకుంటాడు. వసంతం వెళ్లిన తరువాత కూసే కోయిలనై, తెల్లవారు కురిసే వెన్నెలలా తన జీవితం వృధా అని ఆర్ద్రంగా ఆలపిస్తున్నాడు. మేఘ సందేశం చిత్రం కోసం కేజే యేసుదాసు పాడిన పాట, రచన వేటూరి, సంగీతం రమేష్ నాయుడు.

ఆవిడ కలవారింట ఆడపడుచు. అతనిది ఆర్థికంగా చితికిపోయిన కుటుంబ నేపథ్యం. ఒక భావుకుడు, ఒక ప్రేమికుడు పాడుకునే పాటను ఆ కథానాయకుడు రేడియోలో వినిపిస్తున్నాడు. ఆ గీతం విని మురిసిపోయి అతన్ని వలచి పెళ్లి చేసుకుంటుంది కథానాయిక. పరిస్థితుల వైషమ్యం, అభిప్రాయాల వైరుధ్యం వల్ల మెట్టినింటి నుంచి పుట్టినింటికి వెళ్లిపోతుంది. గతాన్ని తీయని అనుభూతులుగా తెలియజేసే మొదటి చరణం, ఆత్మీయతకు అంతరంగాల అల్లికకు భిన్నంగా ఉన్న స్థితి రెండవ చరణం. శంకరాభరణం రాగంలో స్వరపరచబడిన ఈ పాట సినీ దర్శకులు పట్టు సారథ్యంలో 1973లో ఏవిఎం నిర్మించిన పుట్టినిల్లు మెట్టినిల్లు చిత్రంలోనిది. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, రచన సి నారాయణరెడ్డి, సంగీతం సత్యం.

0: మనోఫలకంపై ముద్రించుకుపోయిన మధురమైన జ్ఞాపకాల దొంతరలను మైమరిపించే సుమధుర గీతాలతో స్పృశించి మరో భావనా ప్రపంచంలో విహరింపజేసే తన్మయత్వపు ఆనందడోలిక మధురిమ. మదిని అలరింపచేసే మరిన్ని మధుర గీతాల కోసం రేపటి మధురిమలో కలుసుకుందాం. సెలవు. మీ నాగరాజు మంచిపగడం.
1: ఇంతవరకు నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ విన్నారు. వ్యాఖ్యానం శ్రీ నాగరాజు మంచిపగడం, పర్యవేక్షణ శ్రీ రమేష్ సుంకసారి. ఈ కార్యక్రమం ఆకాశవాణి వివిధ భారతి సమర్పణ.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఆకాశవాణి ప్రజాప్రసార సేవలో 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా రేపు ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా శ్రోతలందరికీ ఆహ్వానం పలుకుతుంది. శ్రోతలు నేరుగా ఆకాశవాణికి ఫోన్ చేసి శుభాకాంక్షలు, ఆకాశవాణితో వారికున్న అనుభవాలు, తమ అభిప్రాయాల్ని పంచుకోవచ్చు. ఈ లైవ్ ఫోనిన్ కార్యక్రమ వేళలు ఉదయం 7:30 నుండి 8 వరకు, మధ్యాహ్నం 12:40 నుండి 1:10 వరకు, అలాగే 2:15 నుండి 3 వరకు. ఈ సమయాల్లో ఆకాశవాణితో మీ అనుబంధాన్ని, మీ మధుర జ్ఞాపకాలను, 90 ఏళ్ల ఈ అపూర్వ ప్రస్థానంపై మీ అభినందనలను మాతో పంచుకోవచ్చు. పంచుకోవటానికి ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 2324 0852, నెంబర్ మరోసారి 2324 0852, ఎస్టిడి కోడ్ 040, మరో నెంబరు 2324 0853, 2324 0853, ఎస్టిడి కోడ్ 040. గుర్తుంటుంది కదా, రేపు ఉదయం 7:30 to 8:00, ఆఫ్టర్నూన్ 12 to 12:40 to 1:10, 2:15 to 3:00.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం సరిగ్గా 11 గంటలు. ఈనాటి కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:55 ఎఫ్ఎం బ్యాండ్ 102.8 MHz మా ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.